ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలందరికీ శుభోదయం. శక సంవత్సరం 1948 జ్యేష్టమాసం 27వ రోజు క్రీస్తు శకం 2026 జూన్ నెల 17వ తేదీ బుధవారం. 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం బ్యాండ్పై నేటి ప్రసారాలు ప్రారంభం. ఈ ప్రసారాలని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్పై కూడా వినవచ్చు. స్టూడియోలో సమయం 5:56.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు కాస్తున్నది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, ఆ తర్వాత ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

ఇంతవరకు శ్రీ వినాయక భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో నేటి ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం సరిగ్గా 6:40. ఇయాల్టి కార్యక్రమాలు ఇప్పటి నుంచి పొద్దుకి 11:00 మన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ప్రసారంలో 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ విభాగం వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యం ఒక అవగాహన, నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రాజారెడ్డితో ముచ్చటుంటది. ఇంకా భేటీ శీర్షికన పీఎం జన్మన్ పీఎం జుగా పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజనాభివృద్ది అధికారి చౌహాన్ నిహారికతో ముచ్చటుంటది. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. 8:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలాధారావాహిక పఠనం 45వ భాగముంటది. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివి వినిపిస్తారు సుమనస్పతి.

0: మూడు ఒట్టి నుంచి పొద్దామట ఐదు గొట్టేదాకా హిందీ వివిధ్ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలీ అవుతాయి. పొద్దామట్టు ఐదు గొట్టంగా మాట చెప్పుని రేపు పాట అయినుండేలా మీ మాటలు మీకోసం పాటలు ప్రసారమవుతాయి. ఐదున్నరకు కతిందాం కార్యక్రమంలో ఆకిళ్ళ వెంకట సుబ్బలక్ష్మి రచించిన అమ్మ మాట తేనెమూట అనే కథల సంపుటి నుంచి అతిథి రహస్యం అనే కథను వినిపిస్తారు టి స్రవంతి. ఆ తర్వాత బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన మా తాత చెప్పిన మా మంచి కథలు ఈ సంపుటి నుంచి శిష్యుడి కోరిక అనే కథను వినిపిస్తారు ఎం వాణి. ఐదు కోటి 45 నిమిషాలకు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న అల్లంపల్లి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. పొద్దుమట 6:20 నిమిషాలకు గిరిపదం కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాల గ్రామానికి చెందిన రాథోడ్ యాదవరావు బృందం పాడిన భీమానాయక్ భజనలు మొదటి భాగం ప్రసారమవుతాయి. ఆ తర్వాత ఉట్నూరుకు చెందిన జాదవ్ గణేష్ బృందం పాడిన సంత జ్ఞానేశ్వర భజనలు కూడా వినవచ్చు. 6:20 నిమిషాలకు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా హెడింగ్లీ క్రికెట్ మైదానంలో భారత్ నెదర్లాండ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ ఆటపై హిందీ ఆంగ్ల భాషల్లో వ్యాఖ్యానం మొదలవుతుంది. ఇది 6:20 నిమిషాలకు మొదలై రాత్రి 10:45 నిమిషాలు లేదా ఆట ముగిసేదాకా కొనసాగుతుంది. ఇవి 100.2 ఎఫ్ఎం రేడియో సెట్లపై ప్రసారమవుతుంది. అయితే న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్పై రోజువారీ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇందులో భాగంగా పొద్దికేడుంబావుకు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో చీడపీడల నివారణలో వివిధ రకాల ఎరలు వాటి వాడకం కలిగే లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చటుంటది. ఇంకా స్పిరులినా ఉత్పత్తి ప్రాముఖ్యత ప్రయోజనాలు ఈ అంశం గురించి వ్యవసాయ కళాశాల సహా అధ్యాపకుడు డాక్టర్ కిరణ్ రెడ్డితో ముచ్చటుంటది. 7:45 నిమిషాలకు వికసిత భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. 10:00 మావా కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఇయ్యల పొద్దునిండా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 6:45 నిమిషాలు. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలీ.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్ నాయుడు స్పష్టం చేశారు. అమరావతిని విద్య విజ్ఞాన కేంద్రంగా అభివృద్ది చేయడంతో పాటు దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్కు సన్నాహకంగా సింగపూర్లో భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన సిఐఐ బిజినెస్ రోడ్ షోలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. రాష్టంలో పర్యాటకం, ఆక్వా, వ్యవసాయం, ఉద్యానం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్టంలో ప్రతి ఒక్కరిని వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
2: Amaravati Green Field Capital. Sustainable water treatment they will provide. We are having Godavari next month. Other rivers also we are drinking. Now Godavari we are completing this year for our project. Best project in India. Our best industrial infrastructure I can provide. And also land, permission, speed of doing business. One family, one entrepreneur. These are the goals.
1: ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ముఖ్యమంత్రి

0: రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ పాఠశాల పైలాన్ను ఆవిష్కరించి డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూల్ కమిటీ సభ్యులతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారని అధికారులు తెలిపారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యతో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రభుత్వం అభివృద్ది చేసింది. కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడలోని రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారతీయ రైల్వేలో విద్యుదీకరణ వేగంగా సాగుతోందని, ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. రాజధాని అమరావతికి రైల్వే అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రహ్లాద్ జోషి వివరిస్తూ,
1: కనెక్టివిటీ బెహతర్ కర్నే కే లియే 2245 కరోర్ ఫర్ ది న్యూ రైల్వే లైన్ కనెక్టింగ్ టు అమరావతి విత్ ది మేజర్ సిటీస్. రైల్వే కా 73743 కరోర్ రైల్వే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 73 రైల్వే స్టేషన్ అండర్ మోడర్నైజేషన్ అమృత్ భారత్ స్టేషన్ మే. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హమ్నే స్వీకృతి దియా మోదీజీ కే నేతృత్వ మే. విశాఖపట్నం మే హెడ్ క్వార్టర్ డెవలప్ కర్నే కా కామ్ చల్ రహా హే. రైల్వే అలోకేషన్ ఆజ్ హమ్ 26-27 ఆంధ్రప్రదేశ్ కు 10,134 కరోర్ దియా హే.
0: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీటి కొరత నివారణ, నదుల పరిరక్షణ, అలాగే జలవనరుల సమర్థ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు స్థిరంగా తాగునీటిని అందించేందుకు మరింత సమర్థవంతమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అభివృద్దికి సంబంధించిన పనులకు సహకారం అందించాలని కోరారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
2: శ్రీశైలం రాజాజీసాగర్ టైగర్ రిజర్వ్ ఉంది, దాంట్లో 90 బేస్ క్యాంప్స్ ఉన్నాయి. అంటే టైగర్ మూవ్మెంట్ కి ఇవన్నీ ఎలా ఉన్నాయని చూడడానికి దాన్ని మేమేం అడిగామంటే ఒక 150 బేస్ క్యాంప్స్ పెంచుకోవాలి. దానికి అదనంగా ఒక 300 మంది పర్సనల్ ఫారెస్ట్ గార్డ్స్ అవసరం అవుతారు. సో దాన్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, వాటి కింద మీరు అదనంగా ఒక 60 క్యాంప్స్ మేము యాడ్ చేయాలనుకున్నాం. అది సంవత్సరం పాటు ఆ బేస్ క్యాంప్ రన్ చేయడానికి కావాల్సిన నిధులు కూడా ఇవ్వమని రిక్వెస్ట్ చేసాం. దానికి వాళ్ళు కూడా చాలా అగ్రీ చేశారు. దానికి గోదావరి పొల్యూషన్ మీద సహాయం చేయగలరా దీన్ని అడిగాయి. మేము అడిగిన ఆల్మోస్ట్ ఒక 7-8 పాయింట్స్ పెద్ద మనసు అన్ని ఒప్పుకున్నారు వారికి.
0: ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని, రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు చర్యలు చేపట్టినట్టు వ్యవసాయ శాఖ మంత్రి కే చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఎరువుల బస్తాలు రైతులకు పంపిణీ చేశామని చెప్పారు. రాయలసీమలో ఉద్యాన పంటలను అభివృద్ది చేసేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్టు తెలిపారు. పండ్ల ఉత్పత్తిలో సూక్ష్మ సేద్యం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతోందని అన్నారు. 22 లక్షల పైగా వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించిన పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ పీసెట్ 2026 ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక ఈ ఫలితాలు విడుదల చేశారు. ఈ పరీక్షలో 89.76% ఉత్తీర్ణత నమోదైనట్టు తెలిపారు. మొత్తం 2958 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 2655 మంది అర్హత సాధించారని చెప్పారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా తెలుసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. క్రీడలను ప్రోత్సహించడం, యువ క్రీడాకారులకు అవకాశాలు కల్పించడం, క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో హెచ్ఎస్బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రగ్బీ ప్రీమియర్ లీగ్లో 6 పురుషుల జట్లతో పాటు 4 మహిళల జట్లు పాల్గొనడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇది రగ్బీ క్రీడ అభివృద్దికే కాకుండా దేశంలో మహిళా క్రీడాకారుల ప్రోత్సాహానికి కూడా ఒక ముఖ్యమైన ముందడుగని అన్నారు. జాతీయవాది, దేశభక్తులు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహ వర్ధంతి ఈరోజు 1867 సెప్టెంబర్ 26 తేదీన ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో ఆయన జన్మించారు. ద్రౌపది పరిణయం, శ్రీరామ జననం వంటి నాటికలు, రామచంద్ర విజయం, హేమలత వంటి నవలలు రాసిన ఆయన మహాకవి, కళాప్రపూర్ణ అనే బిరుదులు పొందారు. ఆయన రచించిన గణపతి నవల హాస్య రచనలలో ప్రసిద్ది పొందింది. భరతఖండంబు చక్కని పాడియావు పద్యంతో ప్రసిద్ది పొందిన లక్ష్మీ నరసింహం 1946 జూన్ 17

0: తేదీన కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆక్వా రైతులు ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగ అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి నాణ్యత నియంత్రణ కోసం పలు ప్రయోగశాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పెరిగిన ఆక్వా మేర ధరలను నెలాఖరులోకి తగ్గించాలని, లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం తాజంగలో నిర్మాణంలో ఉన్న గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం పనులను కేంద్ర రాష్ట గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు నిన్న పరిశీలించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ దీపాలి మాసిర్కర్, రాష్ట గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎంఎం నాయక్ నేతృత్వంలోని బృందం మ్యూజియం నిర్మాణ పనులను పరిశీలించి సమీక్ష నిర్వహించింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మ్యూజియం ప్రధాన ఆకర్షణగా నిలిచే చిత్రకళ పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గిరిజన వీరుల చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రదర్శన విభాగాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని సూచించారు. వాతావరణం. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర, ఆంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 21వ తేదీన నిర్వహించే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రోజు నీట్ హాల్ టికెట్ను చూపించి విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరాన్ని బట్టి అదనపు బస్సు సర్వీసులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్ నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ఫ్రాన్స్ దేశస్య ఎవియన్ నగరే G7 శిఖర సమ్మేళనావధౌ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా విభిన్నానాం రాష్ట్రాణాం నేతృభిః సహ ద్వైపాక్షికోపవేశనం కృత్వా విస్తృతం కూటనీతిక కార్యం విహితం. విదేశమంత్రాలయానుసారం ప్రధానమంత్రిణా శ్రీమోదినా తథా తస్య కనాడాదేశస్య సమకక్షీయేణ మార్క్ కార్ని ఇత్యనేన చ భారత కనాడాదేశయోః సంబంధేషు సకారాత్మకతాయాః స్వాగతం కృతం. బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఇత్యనేన సహ మిలిత్వా ప్రధానమంత్రి శ్రీమోదీ 35వ దూరదృష్ట్యాంతర్గతం భారత యూకే సంబంధానాం ప్రగతిం సమీక్షితవాన్. ప్రధానమంత్రి మోదీ G7 శిఖర సమ్మేళనావధౌ UAE అధ్యక్షేణ షేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్యాన్ ఇత్యనేన సహాపి మిలిత్వాన్. తథా చ పశ్చిమ ఏషియా క్షేత్రే చిరస్థాయి శాంతిం సురక్షాం స్థిరతాం చ ప్రవర్ధయితుం సంవాదస్య కూటనీతేః అంతరాష్ట్రీయ విధేః సార్వభౌమత్వస్య ప్రాదేశిక అఖండతాయాశ్చ సమ్మానస్య మహత్వం అధురేఖితం. కెన్యాదేశస్య రాష్ట్రపతినా విలియం రూటో ఇత్యనేన సహాపి శ్రీమోదీ మేళనం కృతవాన్. శ్రీమోదీ అవదత్ యత్ భారతం కెన్యా చ వైశ్విక దక్షిణస్య ఆకాంక్షాసు దీర్ఘకాలం యావత్ సహభాగిత్వం కుర్వంతి. జపాన్ దేశస్య ప్రధానమంత్రిణా సహ మిలిత్వా శ్రీమోదీ అవధానం దత్తవాన్ యత్ భారత్ జపాన్ దేశయోః సంబంధః వివిధేషు క్షేత్రేషు నిరంతరం సుదృఢం భవిష్యతి. फ्रांस देशस्य एवियन नगरम अद्य वैश्विक कूटनीतेः केन्द्रः अस्ति यत् G7 शिखर सम्मेलनस्य महत्वपूर्णे चरणे अस्ति भारतस्य सहभागी देशस्य रूपेण सहभागित्वेन सर्वेषां दृष्टिः प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना अमेरिका देशस्य राष्ट्रपतिना डोनाल्ड ट्रम्पेन सह बहुप्रतीक्षितायां द्वैपाक्षिक सम्मेलने दृढतया निबद्धः अस्ति यत् अद्य शिखर सम्मेलनावधौ भविष्यति पञ्चविंशत्यधिकद्विसहस्रतम वर्षस्य फरवरी मासे वाशिंगटन डीसी इत्यत्र अन्तिम वारम मेलनानन्तरम् उभयोः मध्ये एतत् प्रथमं मेलनं भविष्यति अद्यतनस्य संवादस्य समये तौ बहुविध क्षेत्रेषु द्वैपाक्षिक सहयोगं सुदृढं कर्तुं चर्चां करिष्यतः तथा च परस्पर हितानां क्षेत्रीय वैश्विक विषयेषु चर्चां करिष्यतः इत्यपेक्षा अस्ति अमेरिका देशस्य राष्ट्रपतिना सह मेलनम् अतिरिच्य अद्य प्रधानमन्त्री श्रीमोदी सर्वेभ्यः लाभाय सन्तुलितं सर्वसमावेशं सुस्थिरं च आर्थिकवृद्धेः पुनरुत्थानम् इत्यस्मिन् विषये तथा कृत्रिम बुद्धिमत्तायाः सुरक्षितं द्रुत प्रभावी उपयोगं सुनिश्चेतुम् इति विषये G7 इत्यस्य कार्यसत्रे अपि भागं ग्रहीष्यति प्रधानमन्त्री ईयू परिषदः अध्यक्षेण एंटोनियो कोष्टा इत्यनेन सह ईयू अध्यक्षस्य आयोगस्य अध्यक्षया फॉन डेर लेयन इत्यनया सह त्रिपक्षीय सम्मेलनं करिष्यति जर्मन चांसलर फेडरिक मर्ज इत्यनेन सह अपि द्वैपाक्षिकोपवेशनं भविष्यति प्रधानमन्त्री नरेन्द्र मोदी ह्यः फ्रांस देशस्य एवियन नगरे G7 शिखर सम्मेलने नूतन सहभागित्वस्य निर्माणं तथा अन्तर्राष्ट्रिय ऐक्यभावस्य पुनर्निर्माणम् इत्यस्मिन् विषये सत्रम् अभिसम्बोधितवान् विदेशमन्त्रालयेन सूचितं यत् सत्रावधौ प्रधानमन्त्रिणा अन्तर्राष्ट्रिय सहभागित्व विनिर्माणे विशेषतः वर्धमान परस्पर सम्बद्ध विश्वे विश्वासस्य महत्वम् अधोरेखितम् सभायां प्रधानमन्त्रिणा अधोरेखितं यत् भारतं सर्वदा मानवतायै प्रथमं इति दृष्टिकोणम् अनुसरति सः अग्रे अकथयत् यत् भारतस्य अन्ताराष्ट्रिय सहभागित्वस्य दूरदृष्टिः वसुधैव कुटुम्बकम् इत्यस्य कालातीत दर्शनस्य आधारेण अस्ति विश्वमेकः परिवारः अस्तीति फुटबॉल क्रीडायां गतरात्रौ न्यूजर्सी क्रीडांगणे प्रथम समूहस्य आरंभिक क्रीडायां फ्रांस देशेन सेनेगल देशं 3-1 इति अंकैः पराजितम् इति वार्ताः
2: आकाशवाणी जोगुलांब गद्वाल जिल्ला समग्र निवेदिक వింటారు నివేదికను అందిస్తారు శ్రీ కే ప్రతాప్
3: జోగులాంబ గద్వాల జిల్లాలో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించి బాధితులకు పూర్తి న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేరాల సమీక్ష సమావేశంలో పోలీస్ స్టేషన్ల పనితీరు పెండింగ్ కేసుల దర్యాప్తు నేరాల నియంత్రణపై సమగ్ర సమీక్ష నిర్వహించారు రోడ్డు ప్రమాదాలు ఆర్థిక నేరాలు ఆన్లైన్ మోసాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు సైబర్ నేరాల నియంత్రణ అక్రమ గంజా రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 60 మంది లబ్దిదారులకు షాది ముబారక్ కళ్యాణ్ లక్ష్మి పథకాల ద్వారా మంజూరైన 1,16,000 రూపాయలు విలువ చేసే చెక్కులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గద్వాల పట్టణంతో పాటుగా నియోజకవర్గంలో అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జాతీయ ఉపకార వేతనాల పథకం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎంపికలో జోగులాంబ గద్వాల జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు 2025-26 విద్యా సంవత్సరానికి గాను జిల్లా నుంచి 47 మంది విద్యార్థులు ఎంపికయ్యారు ఎంపికైన వారికి ప్రతి నెల 1,200 రూపాయల చొప్పున ఏటా 14,400 రూపాయలు నగదు అందుతోంది ఈ విధంగా 9-10 తరగతులతో పాటుగా ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల వరకు ఒక్కో విద్యార్థికి మొత్తం 57,600 రూపాయలు ప్రభుత్వం స్కాలర్షిప్ రూపంలో అందించనుంది గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను లేదా కూలీలను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని మల్దకల్ ఎస్ఐ కొండ శ్రీహరి హెచ్చరించారు మల్దకల్ మండల కేంద్రంలో ప్రధాన రహదారులపై పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి కూలీలను ప్రమాదకర రీతిలో తరలిస్తున్న గూడ్స్ వాహనాలు పట్టుకుని డ్రైవర్లకు నిబంధనలపై అవగాహన కల్పించి జరిమానా విధించారు గ్రామాభివృద్దికి ఉపాధి హామీ పథకం ఎంతో కీలకమని పనులు పూర్తి పారదర్శకతతో నాణ్యతతో చేపట్టాలని ఈజీఎస్ ఏపీడీ శ్రీనివాసులు సూచించారు కూలీలకు వేతనాలు సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గట్టు మండలం

0: అలిగిరి గ్రామ శివారులో జరుగుతున్న ఉపాధి హామీ పనులు క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ప్రభుత్వ కళాశాలల్లో ప్రైవేటుకు ధీటుగా నాణ్యమైన బోధన ఉంటుందని మల్దకల్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీలతారెడ్డి తెలిపారు. కళాశాలలో విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించిన అనంతరం ఆమె మాట్లాడారు. బోధనలో నైపుణ్యాలు పెంచేందుకు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేందుకు గ్రీన్ బోర్డులు డిజిటల్ టీవీలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. నీట్, జేఈఈ, మెయిన్స్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్ పుస్తకాలు ఉచితంగా అందిస్తున్నట్టుగా పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి తమ ఆరోగ్యాన్ని భవిష్యత్తును కాపాడుకోవాలని జిల్లా బాలల సంరక్షణ విభాగం లీగల్ అధికారి ఎత్తం శివ సూచించారు. మనోపాడు మండలం చిన్నపోతులపాడు గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ బాలికలకు వివాహాలు చేయటం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నట్టు సమాచారం తెలిస్తే వెంటనే 1098 చైల్డ్ లైన్ నెంబర్కు లేదా డయల్ 100 ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. కూరగాయల పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రైతులకు ఉచితంగా అందిస్తున్న విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలని ఐజా మండలం యాపదిన్ని గ్రామ సర్పంచ్ వైవీ జయశ్రీ కోరారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మంజూరైన కూరగాయల విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. రసాయన ఎరువులు, పురుగుల మందులు ఎక్కువగా వాడకుండా సేంద్రీయ ఎరువులతో కూరగాయలు పండించి ఆరోగ్యకరమైన సమాజానికి తోడ్పడాలని కోరారు. పంట కోతల తర్వాత మిగిలిపోయే అవశేషాలు తగలబెట్టకుండా భూమిలోనే వేసి దున్నితే నేల సారవంతమవుతుందని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ జిల్లా డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ జగ్గు నాయక్ సూచించారు. ఉండవల్లి మండలం బస్సాపురం గ్రామంలో నిర్వహించిన రైతు గ్రామసభకు హాజరై ఆయన మాట్లాడారు. రైతులు నానో యూరియా వాడకం పెంచాలని, ఫార్మ్ రిజిస్టేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఎర్రవల్లి మండలం ధర్మవరం గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప హాజరై రైతులకు పలు సూచనలు చేశారు.
1: జోగులాంబ గద్వాల్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ కె ప్రతాప్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి.

ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భారత్ అనుసరించే విధానాలన్నీ మానవాళి ప్రథమం అనే సూత్రంతో రూపుదిద్దుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 అవుట్ రీచ్ సదస్సులో చెప్పారు. G7 సదస్సు సందర్బంగా ప్రధానమంత్రి అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమాపేశాలు జరిపారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ని ఈవేళ కలుసుకుంటారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లో ఫ్రాన్స్ సెనగల్ ఓడించింది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ లో ఈ రోజు భారత జట్టు నెదర్లాండ్స్ తో తలపడుతుంది. ఫ్రాన్స్ లోని ఏవియన్ నగర్ లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా నిన్న జరిగిన కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావ పునర్నిర్మాణం అనే ఉన్నత స్థాయి అవుట్ రీచ్ సెషన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. రోజు రోజుకు ఒకదానితో ఒకటి ముడిపడుతున్న ప్రస్తుత ప్రపంచంలో అంతర్జాతీయ భాగస్వామ్యాల ఏర్పాటుకు దేశాల మధ్య నమ్మకం అత్యంత కీలకమైందని ప్రధానమంత్రి ఈ సందర్బంగా చెప్పారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ మానవత్వమే ప్రథమ ప్రాధాన్యత అనే విధానాన్ని అనుసరిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని విధానాలు రూపుదిద్దుకుంటాయని ఆయన చెప్పారు. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిరోధక మౌలిక వసతుల కూటమి, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కేనామ్ వంటి భారత్ నేతృత్వంలోని విభిన్న అంతర్జాతీయ కార్యక్రమాల్లో ఈ విధానమే ప్రతిబింబిస్తోందని కూడా మోదీ వివరించారు. అంతర్జాతీయ భాగస్వామ్యంపై భారతదేశానికి ఉన్న దార్శనికత వసుధైక కుటుంబకం, అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే సనాతన తత్వంతో ముడిపడి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సమ్మిళిత విధానం వల్లే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు భారత్ తక్షణమే స్పందించి సహాయం అందిస్తోందని, శ్రీలంకలో తుఫాన్, ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం, మొజాంబిక్లో వరదలు,

లేదా జమైకాలో హరికేన్ వచ్చినప్పుడు భారత్ ముందంజలో ఉండి స్పందించిందని ఆయన గుర్తు చేశారు. సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే తమ ప్రభుత్వ మంత్రం ఆర్థిక సమానత్వం, ఆరోగ్య భద్రత, డిజిటల్ గుర్తింపు, సాంకేతికత ఆధారంగా ప్రజల సాధికారత, మహిళ నేతృత్వంలోని అభివృద్దిలో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించిందని మోదీ వివరించారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలు కేవలం దాత గ్రహీత ధోరణి దాటి పరస్పర సంఘీభావం, సమాన భాగస్వామ్యం దిశగా సాగాలని కూడా మోదీ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం లేకపోవడమే అంతర్జాతీయ సంఘీభావానికి అతిపెద్ద అడ్డంకి అని ఆయన చెప్పారు. ఏవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక దౌత్యపరమైన చర్చలు జరిపారు. కెనడా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధినేతలతో ఆయన ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. మన ప్రధానమంత్రికి కెనడా ప్రధానమంత్రి మార్క్ కర్నీ మధ్య జరిగిన సమాపేశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేస్తూ భారత కెనడా సంబంధాల్లో కనిపిస్తున్న సానుకూల ధోరణిని ఇరు దేశాల నేతలు స్వాగతించారని, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోల్ గ్యాస్, మెటలర్జికల్ బొగ్గుకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలతో కూడిన ఆర్థిక సహకారం పురోగతిని వారు సమీక్షించారని తెలియజేసింది. బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్తో జరిగిన సమాపేశంలో విజన్ 2035 కింద భారత బ్రిటన్ సంబంధాల పురోగతిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, విద్య, ప్రజా సంబంధాల విస్తృతిని ఇద్దరు నేతలు స్వాగతించారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. బెంగళూరులో యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్, ముంబైలో యూనివర్సిటీ ఆఫ్ యార్క్, బ్రిస్టల్ క్యాంపస్ల ఏర్పాటులో ఇటీవల సాధించిన పురోగతిని ప్రస్తావించారు. అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు, స్థిరత్వాన్ని పెంపొందించడానికి చర్చలు, దౌత్య విధానాలు, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి చెప్పారు. హోర్ముజ్ జలసంధి ద్వారా నిరంతరాయంగా, సురక్షితంగా నౌకాయానం, వాణిజ్య వ్యాపారాలు సాగాలని ఇరు పక్షాలు పిలుపునిచ్చాయి. ఈ ఏడాది ఇద్దరు నేతలు కలుసుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. కెన్యా అధ్యకుడు విలియం రూటోతో, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతా అల్ సిసితోనూ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితోనూ కూడా ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమాపేశాలు జరిపారు. భారత్ భాగస్వామ్య దేశంగా పాల్గొంటున్న G7 సదస్సు సందర్భంగా ఈరోజు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమాపేశం జరపనున్నారు. గతేడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలో కలుసుకున్న తర్వాత ఈ ఇద్దరు ప్రపంచ నేతల మధ్య నేరుగా జరుగుతున్న మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు విస్తృతంగా చర్చించనున్నారు. ప్రధానమంత్రి ఈరోజు అమెరికా అధ్యకుడితో సమావేశంతో పాటు G7 సదస్సులో భాగంగా మరిన్ని కీలక సమావేశాల్లో కూడా పాల్గొంటారు. ప్రపంచ ఆరోగ్య పరిరక్షణ, అభివృద్ది రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు G7 దేశాలు భారతదేశంతో పాటు పలు భాగస్వామ్య దేశాలతో కలిసి వరుసగా వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. నీట్ పునః పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హెచ్చరించింది. ఈ మేరకు ఒక సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ, టెలిగ్రామ్ యాప్లో కొందరు మోసగాళ్లు ప్రత్యేక ఛానళ్లు నడుపుతూ రీ ఎగ్జామినేషన్ ప్రశ్నాపత్రాన్ని ముందే ఇస్తామనే హామీలతో 14,000 నుంచి 25,000 రూపాయల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలియజేసింది. అయితే నీట్ పునః పరీక్షకు సంబంధించి ఎలాంటి ప్రశ్నాపత్రం లీక్ కాలేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు ముందే చాటింగ్ జరిగినట్లు చూపిస్తున్న కొన్ని నకిలీ ప్రూఫ్ వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయని, వాటిని నమ్మవద్దని పేర్కొంది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్ష నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ అయిన టెలిగ్రామ్ పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. భారత్ అందరికీ అందుబాటు ధరల్లో సులభంగా లభించే నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందిస్తూనే అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా, మెడ్టెక్ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా ఎదిగేందుకు సిద్దంగా ఉందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఫార్మా, మెడ్టెక్ రంగాల్లో ఆవిష్కరణలపై నిర్వహించిన రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సమావేశానికి

0: ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమాపేశంలో భాగంగా భారత్లో పరిశోధన అభివృద్ది ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేయడం, ఫార్మాస్యూటికల్స్ బయాలజికల్స్ వైద్య పరికరాల రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, క్లినికల్ రీసెర్చ్ ను మరింత విస్తృతం చేయడం, ప్రపంచ స్థాయి పోటీని తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ పరిశ్రమను నిర్మించడం వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పంట వ్యర్థాల నిర్వహణపై కేంద్ర పర్యావరణ అటవీ శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి నిన్న ఒక సమీక్షా సమాపేశాన్ని నిర్వహించారు. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ నేపథ్యంలో పంట అవశేషాల దహనాన్ని నివారించే అంశంపై ఈ సమాపేశంలో ప్రధానంగా చర్చించారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా పంట వ్యర్థాలను అత్యంత పకడ్బందీగా నిర్వహించడం, పర్యవేక్షించే మార్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో నిన్న రాత్రి అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన గ్రూప్ పై మ్యాచ్ లో ఫ్రాన్స్ జట్టు 3-1 గోల్స్ తేడాతో సెనెగల్ పై విజయం సాధించింది. అంతకుముందు మరొక మ్యాచ్ లో ఇరాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగి మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ లో ఈరోజు లీడ్స్ లోని హెడింగ్లే మైదానంలో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్ లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం బర్మింగ్హామ్ లో జరిగిన తమ తొలి ఆరంభ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పైన భారత్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి శ్రోతలకు గుర్తుండే ఉంటుంది. మహిళల హాకీలో ఆక్లాండ్లోని నార్త్ హార్బర్ నేషనల్ హాకీ సెంటర్లో నిన్న జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ న్యూజిలాండ్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో భారత జట్టు జపాన్ ను 2-1 గోల్స్ తేడాతో ఓడించింది. భారత్ అనుసరించే విధానాలన్నీ మానవాళి ప్రథమం అనే సూత్రంతో రూపుదిద్దుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 అవుట్ రీచ్ సదస్సులో చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు డొనాల్డ్ ట్రంప్ లో ద్వైపాక్షిక సమాపేశం జరపనున్నారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఫ్రాన్స్ సెనెగల్ నుంచింది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ లో భారత జట్టు వేళ నెదర్లాండ్స్ తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండ. సమయం 7:15. అంబటాళ్ళ సంగతులు. మీరు మెచ్చే, మీకు నచ్చే, మనందరికీ పనికొచ్చే అంశాల సమాహారం అంబటాళ్ళ సంగతులు. ఏలటి కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన ఆయుర్వేద వైద్యం ఒక అవగాహన. నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రాజారెడ్డితో ముచ్చట భేటీ శీర్షికన పిఎం జన్మన్ పిఎం జుగా పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజనాభివృద్ధి అధికారి చౌహాన్ నిహారికతో ముచ్చట మొదలైన అంశాలుంటాయి.

తెలుగు పంచాంగం ప్రకారం ఇయ్యటి తిథివార నక్షత్రాలు తెలుసుకుందాం. స్వస్తి స్త్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తదియా తిథి పునర్వసు నక్షత్రం బుధవారం. వాతావరణం జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘావృతమై ఉంటుంది. చిరుజల్లులు కురిసే అవకాశం కొన్ని చోట్ల ఉంది. ఎక్కువ ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెంటీగ్రేడ్గాను తక్కువ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెంటీగ్రేడ్గాను ఉంది. గాలిలో తేమ 58% ఉంది. గాలి నాణ్యత 79 పాయింట్లతో సంతృప్తికరంగా ఉంది.

ఇది మనయాస మన బాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈ కార్యక్రమాల్ని మీరు రేడియో సెట్లపైనే కాకుండా న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ ద్వారా మీ సెల్ ఫోన్లోనే వినవచ్చు. అది కూడా ప్రపంచంలో ఎక్కడున్నా వినవచ్చు. అందుకు మీరు చేయవలసిందల్లా న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని అది తెరిచిన తర్వాత పైన కనిపించే లైవ్ రేడియో అనే మీటను నొక్కి కింద వచ్చే కేంద్రాల పట్టికలో నుంచి ఆకాశవాణి ఆదిలాబాద్ అనే కేంద్రాన్ని ఎంచుకుంటే ఈ ప్రసారాలు మీకు వినిపిస్తాయి. అంబటాల సంగతిలో ఇప్పుడు ఊపిరి మధురమైన వాద్య సంగీతం.

0: నా పేరు డాక్టర్ మంజులత. నేను వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్ లో ప్రొఫెసర్ గా చేస్తున్నాను. మొక్కజొన్న సాగులో వర్షాధారంగా ఈ వానాకాలంలో సాగు చేసే రైతులు మనం గమనించింది ఏంటంటే, మొక్కజొన్న పంట విత్తిన తొలి దశలోనే కత్తెర పురుగు తొలి దశ నుంచే ఆశించి నష్టపరుస్తుంది. కాబట్టి దీనికి తగిన జాగ్రత్తలు చేపట్టినట్టయితే మనం నష్టాన్ని నివారించుకోవచ్చు. మొదటగా ఏం చేయాలి అంటే, ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు యొక్క ఉధృతిని తెలుసుకుని తగిన చర్యలు చేపట్టుకోవడానికి వీలవుతుంది. అటు తర్వాత విత్తనం విత్తే ముందు విత్తన శుద్ధి తప్పకుండా పాటించాలి. దీనిలో భాగంగా సయాంట్రా మిల్లిప్రోల్ ప్లస్ థయామిథాక్సామ్ రెండు కలిపిన మందు, దీన్ని 1 కేజీ విత్తనానికి 6 మిల్లీలీటర్ల చొప్పున 150 మిల్లీలీటర్ల నీటిలో కలుపుకొని విత్తన శుద్ధి చేసి నీడలో ఆరబెట్టి విత్తనం విత్తుకోవాలి. దీనివల్ల తొలి దశలో వచ్చే కత్తెర పురుగుని 20-25 రోజుల వరకు కూడా రక్షణ చేసుకోవచ్చు. అటు తర్వాత విత్తిన తర్వాత 10 రోజుల్లో మొక్కజొన్న 2 ఆకుల దశలోనే వేప గింజల కషాయం లేదా వేప నూనె అంటారు, దాన్ని 1500 ppm ని 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే తొలి దశలోనే గుడ్లు పెట్టకుండా నాశనం చేసిన వాళ్ళం అవుతాము. అలాగే పొలంలో అక్కడక్కడ 1 నుండి 2 దీప పెర్రలు అమర్చుకోవాలి. దీని వలన దీపంతో ఈ పురుగులు వచ్చి మందులు నీటిలో పడి చనిపోయే అవకాశం ఉంది. తర్వాత కత్తెర పురుగు 2వ దశ దాటిన లార్వాల నివారణకు గాను పురుగు మందులో చూసినట్టయితే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా స్పైనోటోరం 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మొక్క సుడిలో పడేటట్టుగా మనం ఉదయం గాని సాయంకాలం వేళలో పిచికారీ చేసుకోవాలి. ఇక ఎకరానికి 10 కిలోల చొప్పున పొడి ఇసుకలో సున్నంను 1 పాలు చొప్పున, అంటే 10 కిలోల ఇసుకకు 1 కిలో సున్నం చొప్పున మంచిగా కలుపుకొని మొక్క సుడిలలో వేసుకున్నట్టయితే ఇసుక రాపడికి కూడా లావాలు చనిపోయే అవకాశం ఉంది. తర్వాత విషపు ఎర కూడా కత్తెర పురుగును బాగా నివారిస్తుంది. దీన్ని తయారు చేయడానికి 10 కిలోల తౌడును 2 కిలోల బెల్లం, బెల్లాన్ని 2-3 లీటర్ల నీటిలో కరిగించి తౌడుతో మిశ్రమాన్ని తయారు చేసుకుని 24 గంటలు పులియబెట్టుకోవాలి. ఆ వేసుకునే ముందు 100 గ్రాముల థయోడికార్బ్ అనే మందు కలిపి ఈ విషపెరను మొక్కల సిడిలో వేసుకున్నట్టయితే కత్తెర పురుగుని కూడా చాలా వరకు నివారించుకునే వాళ్ళం అవుతాము.
1: మొక్కజొన్న పంటలో సస్యరక్షణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులత చెప్పిన వ్యవసాయ సలహా అది.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుబుల కామరా బురద పుల్లా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్.

0: का टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: ఇది మన యాస మన బాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈరోజు జూన్ 17వ తేదీ. ఈరోజుకున్న విశేషాలని చూస్తే భౌతిక రసాయన శాస్త్రవేత్త విలియం క్రూక్స్ జయంతి, టెన్నిస్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ పుట్టినరోజు, అలాగే టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ పుట్టినరోజు. విలియం క్రూక్స్, సర్ విలియం క్రూక్స్ అని కూడా అంటారు. ఈయన బ్రిటిష్ భౌతిక రసాయన శాస్త్రవేత్త. 1832 జూన్ 17వ తేదీన జన్మించారు. ఈయన రాయల్ కాలేజ్ ఆఫ్ కెమిస్ట్రీ లండన్లో వర్ణపట శాస్త్రంపై పరిశోధనలు చేశారు. ఈయన ఉత్సర్గ నాళం రూపకల్పనకు మార్గదర్శి. ఆయన తయారు చేసిన ఉత్సర్గ నాళాన్ని క్రూక్ నాళం అంటారు. క్రూక్స్ రేడియో వికిరణ మాపకం యొక్క ఆవిష్కర్త. ఇది ప్రస్తుతం అద్భుతమైన వస్తువుగా చలామణిలో ఉంది. విలియం క్రూక్స్ 1919 ఏప్రిల్ 4న కన్నుమూశారు.

0: ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండ అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు పానం పదిలం శీర్షికన జిల్లా క్షయ నివారణ విభాగం ఆదిలాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విందాం. ఇందులో ఆయుర్వేద వైద్యం ఒక అవగాహన. నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రాజారెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది. వారితో ముచ్చట పెడతారు పి కమలాకర్ రెడ్డి. ఈ కార్యక్రమ సమర్పణ జిల్లా క్షయ నివారణ విభాగం ఆదిలాబాద్.
1: రెండు వారాల నుంచి దగ్గు, రాత్రిపూట చెమటలు, తరచూ జ్వరం రావటం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోండి. అది క్షయవ్యాధి లక్షణాలు కావచ్చు, అయినా భయపడనక్కర్లేదు. సమయానుసారంగా పూర్తిగా చికిత్స చేయించుకోండి. బలమైన ఆహారం తీసుకోండి. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షలు, చికిత్స ఉచితం. రండి, కలిసికట్టుగా మనం టీబీ

0: సహిత తెలంగాణకై కృషి చేద్దాం. ఇతర వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 1800 11 66 66. జారీ చేసిన వారు జిల్లా క్షయ నివారణ విభాగం, ఆదిలాబాద్.
1: ఇప్పుడు విందాం ఆయుర్వేద వైద్యం ఒక అవగాహన. నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రాజారెడ్డితో పి కమలాకర్ రెడ్డి పెట్టిన ముచ్చట. డాక్టర్ రాజారెడ్డి గారు నమస్కారం.
2: నమస్కారం సార్.
1: ఆయుర్వేద వైద్య విధానం ముఖ్య ఉద్దేశం ఏమిటి? మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలంటే ఆయుర్వేదం ఎలాంటి సూచనలు చెప్తున్నది? ఆయుర్వేదంలో రోగం రాకుండా ఉండడానికి ప్రివెంటివ్గా ఏమి సూచనలు సలహాలు ఆయుర్వేదం చెప్తున్నది? ఇవన్నీ ఈరోజు తెలుసుకుందాం. ముందుగా చెప్పండి, ఆయుర్వేదము ముఖ్య ఉద్దేశం ఏమిటి?
2: ఆయుర్వేదం ముఖ్య ఉద్దేశం స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, ఆతురస్య వికార ప్రశమనం. అంటే స్వస్థ అంటే హెల్దీ వల్ల హెల్త్ కాపాడటం, ఇది ఒక ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ఆతురస్య వికార ప్రశమనం, ఆతుర అంటే రోగి వాళ్ళ, వికార అంటే డిసీజ్, ప్రశమనం అంటే తగ్గించడం, రోగి వాళ్ళ రోగం తగ్గించడం. ఈ రెండు ముఖ్య ఉద్దేశం, ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్, ఈ రెండు ముఖ్య ఉద్దేశం ఆయుర్వేదంది. అయితే దీంట్లో ఇది ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఆయుర్వేదంలో చాలా డీటెయిల్ గా వాస్ట్ గా చెప్పింది ఉన్నది. ఇంత అంటే మిగతా ఏ శాస్త్రంలో చెప్పలేదు. మెడికల్ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అందులో ఎక్కడ లేదు. ఆయుర్వేదం మనకు అందరికి తెలిసిన విషయం, ఇది అథర్వ వేదం, ఇది ఉపవేదం అని చెప్పింది. నాలుగు వేదాలలో అథర్వ వేదం, ఉపవేదం అని ఆయుర్వేదంకు, అక్కడి నుంచి ఆయుర్వేదం స్టార్ట్ అయింది. అయితే దీనికి వేదాల ఏదైతే రిఫరెన్స్ ఉన్నదో, ఆయుర్వేదంలో చెప్పిన ఏవైతే కొటేషన్స్, వాళ్ళు ఏమైనా సూత్రాలు చెప్పిండో, ఇది శాశ్వత శాస్త్రం అంటారు. వేదాలు మనకు అందరికి తెలిసిందే శాశ్వతం. శాశ్వతం అంటే ఇటర్నల్ అనమాట. ఇట్ కెనాట్ డిస్ట్రాయ్ ఇట్ ఎనీ టైం. అంటే వాళ్ళు కొన్ని అంటే సంవత్సరాల క్రితం చెప్పింది సుఖ ఈ కాలంలో, ఈ కలియుగంలో సుఖ వాళ్ళు చెప్పినవి ఇప్పుడు నిలుస్తున్నాయి, అంటే అవి ప్రూవ్ అవుతున్నాయి అనమాట. అయితే దానికి అంటే ఇంత పెద్ద వాస్ట్ ఎవరు అంటే సైంటిఫిక్ సైన్స్ ఆయుర్వేదం అనమాట. అయితే ఆయుర్వేదంలో వాళ్ళు ఎప్పుడైతే బ్రత్రయి అన్నారు, చరక సంహిత, శుశ్రుత సంహిత, మళ్ళీ ఇక్కడ వాగ్భట్ అని, ఈ మూడు మేజర్ ఆయుర్వేద టెక్స్ట్లు ఉన్నాయి. ఇవి అన్నిట్లో సుఖ వాళ్ళు ఇనీషియల్ ఫస్ట్ వాళ్ళు ప్రివెంటివ్ ఆస్పెక్ట్ మీదనే చాలా అంటే దాదాపు ఒక 10-12 చాప్టర్స్ వాళ్ళు ప్రివెంటివ్ ఆస్పెక్ట్ మీదనే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాతనే డిసీజు, డిసీజ్ రిలేటెడ్ ట్రీట్మెంట్, డిసీజ్ ఎందుకు వస్తుంది, దీని రిలేటెడ్ వాళ్ళు అంత ఎక్స్ప్లెనేషన్ ఉన్నది. అయితే ఇంత గొప్ప శాస్త్రం. అయితే ఇప్పుడు మనకు ఈ ప్రజెంట్ కాలంలో ఇప్పుడు దాదాపు మనం ప్రతికూలు ఒక దాదాపు 15-18 నెలల నుంచి మనం కరోనా తోని మనం అందరము అంటే ప్రపంచమే కొంచెం కరోనాతోని విచిత్రమైన పరిస్థితి వచ్చింది. ఎప్పుడు అంటే మనం కానీ మన పేరెంట్స్ కానీ అంటే ఇప్పుడు ఏ జనరేషన్ దాదాపు ఈ మూడు జనరేషన్ చూడని సిచ్యువేషన్లో ఇప్పుడు మనం అంతా వరల్డ్ వైడ్ అంతా మనం ఫేస్ చేస్తున్నాం. అయితే ఇది ఎందుకు జరుగుతున్నది అంటే దీంట్లో ఇప్పుడు మనం ఇంకొకటి తెలిసిన విషయమే, ఇప్పుడు మన ఇండియన్స్ వాళ్ళల్లో అయితే ఇమ్యూనిటీ బాగున్నందుకే మనం ఇన్ని రోజుల వరకు తట్టుకున్నాం. సరే ఇప్పుడు ఈ కొద్ది 1 మంత్ నుంచి ఏదైతే క్యాజువాలిటీస్ జరుగుతున్నాయో దానికి అంటే డిఫరెంట్ కారణాలు ఉన్నాయి, కానీ మనం ఉన్న పాపులేషన్, మన ఉన్న అంటే లోకసంఖ్యతో చూస్తే అయితే ఇది చాలా తక్కువనే మన అంటే డెత్ రేట్ ఏదైతే ఉన్నదో, క్యాజువాలిటీస్ ఏవైతే జరుగుతున్నాయో కంపేర్డ్ టు వెస్టర్న్ కంట్రీస్ దగ్గర మన దగ్గర తక్కువనే. అయితే ఇప్పుడు ఒకటి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, ప్రివెంటివ్ ఆస్పెక్ట్ మీద మనం కొంచెం డీటెయిల్ గా చూద్దాం ఆయుర్వేదం ఏం చెప్పింది ఉన్నది. అయితే మనం హెల్దీ ఉండాలి. హెల్దీ అంటే ఏమి? ఒకటి ఆయుర్వేదంలో ఒక కొటేషన్ చెప్పిందని, సమదోష సమాగ్నిష్య, సమధాతు మలక్రియ, ప్రసన్న ఆత్మ ఇంద్రియ మన, స్వస్థ ఇత్యే అభిధీయతే. అయితే డబ్ల్యూహెచ్ఓ ఈ కొటేషన్ కు మనకు యాక్సెప్ట్ చేసింది. డబ్ల్యూహెచ్ఓ హెల్త్ కొటేషన్ ఇప్పుడు ఈ సంస్కృత కొటేషన్ కు అంటే ట్రాన్స్లేట్ గానే వాళ్ళు తీసుకున్నాం. అంటే డబ్ల్యూహెచ్ఓ ఇంతకుముందు కొటేషన్ ఏముండే, హెల్త్ ఈజ్ నథింగ్ బట్ డిసీజ్ ఫ్రీ ఇస్ కాల్డ్ యాజ్ హెల్త్ అని అంటుండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ మన ఆయుర్వేదం కొటేషన్ దాదాపు ఆల్మోస్ట్ 87-88 లో వాళ్ళు ఈ మన కొటేషన్ అక్సెప్ట్ చేసారు. అయితే ఈ కొటేషన్ తోని వాళ్ళు ఏమన్నారంటే, హెల్త్ ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ మెంటల్ స్పిరిచువల్ వెల్బీయింగ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ హెల్త్. అంటే ఇంత కాంప్రహెన్సివ్ గా, ఇంత డీటెయిల్ గా మన ఆయుర్వేద శాస్త్రంలో ఏదైతే చెప్పిందో డబ్ల్యూహెచ్ఓగా అది రికగ్నైజ్ చేసింది. అయితే వాళ్ళ హెల్త్ కొటేషన్ లో ఇదే ఉన్నది. ఇంతకుముందు బట్టి ఫిజికల్ హెల్త్ ఉంటేనే హెల్దీ అని అంటుండే, కానీ అది కాకుండా ఇప్పుడు ఇది. అయితే దీనికి మనకు ఆయుర్వేదం ఆధారం ఏమున్నదంటే, సమదోష అంటే ఏదైతే 3 దోషాస్ ఉన్నాయో, సప్తధాతుస్ ఉన్నాయి, 3 మలాస్, మలమూత్ర పురుష అని 3 మలాస్ ఉన్నాయి. ఇవి అంటే శారీరక భావాలు. ఇవిటితో పాటు సమాగ్నిష్య, అగ్ని అంటే మన డైజెస్టివ్ ఫైర్, అది సుఖ అంటే సమానం ఉన్నప్పుడు. సమదోష సమాగ్నిష్య, సమధాతు మలక్రియ, ప్రసన్న ఆత్మ ఇంద్రియ మన, ప్రసన్న ఆత్మ, ఆత్మ అంటే మనకు తెలుసు సోల్, మళ్ళీ ఇంద్రియ అంటే పంచ జ్ఞానేంద్రియ పంచ

0: కర్మేంద్రియ, దాని తర్వాత మనం, మనకు ఏదైతే ఉభయేంద్రియ అని అంటాం మనం. అయితే ఇవి అన్ని నార్మల్ ఉన్నప్పుడే మనిషి హెల్దీ అని మనం అనొచ్చు. అయితే దీనికి ఆయుర్వేదం ఏం చెప్పింది, హెల్త్ ఏమో హెల్త్ డెఫినేషన్ చూసాము, కానీ హెల్దీ ఉండటానికి మనం ఏం చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మన చూసాము దాదాపు ఈ ఒక 2 డికేడ్స్లో మనకు అంటే సైన్స్ చాలా పెరిగిపోతున్నది, అంటే విపరీతమైన రీసెర్చెస్, విపరీతమైన అడ్వాన్సెస్, టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ అడ్వాన్స్ కానీ ఇవన్నీ మనం చూసాం. ఇంత అడ్వాన్స్ అయిన తర్వాత సుఖ గత 20 ఇయర్స్ నుంచి 15-20 ఇయర్స్ హెల్త్ కండిషన్ మాత్రం డిటోరియేట్ అవుతుంది. అంతకుముందు మీరు చూసాను అంటే ఏమైతుండే, ఇన్ఫెక్టివ్ డిసీజెస్ చాలా ఎక్కువ వస్తుండే, కాలరా కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ ఇవి. కానీ ఇప్పుడు ఏమైతున్నది, లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువైపోయినాయి. అంటే ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ అక్కడికి వెళ్ళి డయాబెటీస్ కానీ, మనకు బీపీ పేషెంట్ కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ, ఈవెన్ ఈ మధ్యలో ఈ 10 డికేడ్స్లో ఈ ఒక లాస్ట్ డికేడ్లో క్యాన్సర్ లాంటి డిసీజెస్, జాయింట్ పెయిన్స్, మళ్ళా స్పైన్ రిలేటెడ్ వెన్నుబొక్క సంబంధించిన డిసీజెస్ ఇవి కొంచెం పెరిగినాయి. అదే ఒక 20 ఇయర్స్ కన్నా ముందు ఈ డిసీజెస్ ఎక్కువ లేకుండే, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఎక్కువ ఉండే. ఎట్లా సైన్స్ అడ్వాన్స్ అయిందో, దాని గురించి వ్యాక్సినేషన్స్ కానీ, దాని గురించి మెడిసిన్స్ కనుక్కున్నాం కదా, అవి తగ్గినాయి. ఇవన్నీ మనం ఏదైతే ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్, లైఫ్ స్టైల్ ఇర్రెగ్యులర్ డిఫెక్టివ్ లైఫ్ స్టైల్ అక్కడికి వెళ్ళి ఏవైతే డిసీజెస్ వస్తున్నాయి అవి పెరిగినాయి. మనం దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చాలా సార్లు చెప్తాను, అంటే ఇంతకుముందు మనం సుఖ గమనించింది, ముందు విలేజ్లలో ఒక చిన్న మెడికల్ షాప్ ఉంటే అందరికీ అంటే సరిపోతుండే. కానీ ఇప్పుడు హెల్త్ కండిషన్ ఇలా ఉన్నదంటే ఇంటికి ఒక మెడికల్ షాప్ అవసరం పడుతుండే. అంటే ఇంట్లో ఉంటే అలా, అంటే గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్, మళ్ళీ అక్కడ మనము, మన పిల్లలు అందరికీ సుఖ, అంటే ఏదో రకమైన మనకు మెడిసిన్స్ డైలీ అవసరం పడుతున్నది. అంటే ప్రతి ఇంటికి ఒక మెడికల్ షాప్ అవసరం పడుతుంది. ముందు ఒక విలేజ్లో ఒక మెడికల్ షాప్ ఉంటే సరిపోతుండే. అంటే ఇంత హెల్త్ కండిషన్ డిటోరియేట్ అవుతుంది. దీనికి కారణం ఏమి అంటే, ఒకటి సూక్ష్మంగా ఆలోచించినప్పుడు మనకు ఒకటే కనిపిస్తున్నది, మన తినే ఆహారం అంటే ఫుడ్ సరిగ్గా లేదు, ఇన్ఆర్గానిక్ ఫుడ్ ఒకటి కారణం. దాంతోపాటు అంటే దినచర్య పాటించడం లేము, రాత్రి లేట్ పడుకునుడు, ఉదయం లేట్ లేచుడు, ఈ డిఫెక్టివ్ అంటే లైఫ్ స్టైల్. దాంతోపాటు స్ట్రెస్ చాలా విపరీతమైన స్ట్రెస్ ఉన్నది. అంటే నేను సుగా, అంటే మనం అందరం సుగా గమనిస్తాం, చిన్న పిల్లల కాడికి వెళ్ళి సీనియర్ సిటిజన్ దాకా అందరికీ స్ట్రెస్ ఉన్నది. రీజన్ ఆఫ్ స్ట్రెస్ వేరే వేరే ఉన్నది, కారణాలు వేరే, కానీ ప్రతి ఒక్కరు స్ట్రెస్తో గురవుతున్నారు. దాంతోపాటు ఇంకొకటి ముఖ్యమైనదంటే ఫిజికల్ యాక్టివిటీ లేదు, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఇవన్నీ ఈ 4 కారణాలు ప్రధాన కారణాలు నేను భావిస్తా. దీంతోనే మనకు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే మీకు చెప్పాను, షుగర్ కానీ, బీపీ కానీ, హార్ట్ కానీ, మళ్ళీ క్యాన్సర్ లాంటి డిసీజ్ రావడానికి ఇవి కారణం. అయితే ఇప్పుడు ఏమున్నది, ఆయుర్వేదంలో చెప్పింది ఏమున్నది, ఈ డిఫెక్టివ్ లైఫ్ స్టైల్కి మనం ఎఫెక్టివ్ లైఫ్ స్టైల్ చేయాలి.
1: అయితే ఈ మీరు చెప్పిన దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి చూడండి, బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, రకరకాల సమస్యలు, వెన్నెముక సమస్యలు ఇవి ఉన్నాయి కదా, ఇవి రాకుండా ఎట్లాంటి ఉపశమనాలు కానివ్వండి, ఎట్లాంటి జాగ్రత్తలు సూచిస్తుంది ఆయుర్వేదం?
0: ఆయుర్వేద శాస్త్రం అదే. అంటే ఇప్పుడు దీనికి మనం ఒకటి జాగ్రత్తలు ఏమంటే, ఆయుర్వేదంలో దినచర్య అని ఒకటి చెప్పింది, మనిషి ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఏమేమి యాక్టివిటీ చేస్తాము ఇవన్నీ మన డైలీ రొటీన్ అయితే దినచర్యలు వస్తుంది. అయితే ఇప్పుడు మనకు దాని మీద మనం ఒకటి దృష్టి పెడితామంటే మనం ఈ చాలా మట్టుకు డిసీజెస్ రాకుండా మనం అరకట్టగట్టే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఋతుచర్య అని సీజనల్ మన డైట్ పాటించుడు కానీ, మన లైఫ్ స్టైల్ సుఖ, అంటే సీజన్ బట్టి సుఖ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవి సుఖ చాలా అవసరం. అంటే దినచర్య, ఋతుచర్య ఇవి మనం పాటిస్తే మనకు చాలా మట్టుకు మనం అంటే క్రానిక్ డిసీజ్ నుంచి కొంచెం దూరం ఉండేట అవకాశం ఉంటుంది.
1: దినచర్య అన్నారు కదా, దినచర్య ఎలా ఉండాలి క్లుప్తంగా చెప్పండి?
0: అంటే మనిషి ఉదయం తొందర లేవాలా, ఉదయం లేచే నుంచి రాత్రి పడుకునే వరకు ఏదైతే మనం దినచర్య అంటాం, ఉదయం మనిషి ఎప్పుడు లేవాలి, యాక్చువల్ బ్రహ్మముహూర్తం అంటాం. ఉదయం సూర్యోదయం కన్నా 1.5-2 అవర్స్ ముందకి బ్రహ్మముహూర్తం. యూజువల్లీ మనకు 6:30 సూర్యోదయం అయితే అరౌండ్ మనకు 4:35 సుఖం మనం అంటే బ్రహ్మముహూర్తం ఆ టైంకు లేచినప్పుడు చాలా అది హెల్త్ కోసం చాలా మంచి ఉంటుంది. మన పూర్వులు కానీ, మన పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ ఆ టైం పాటించేవారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే అర్బనైజేషన్ అయిందో ఈ టైం అంతా, ఇప్పుడు మన జనరేషన్ కానీ, ఇంకా ఇప్పుడు ముందు జనరేషన్ కానీ వీళ్ళందరూ ఉదయం తొందర లేట్. అంటే చాలా మంది నేనైతే గమనిస్తాను, అంటే సూర్యోదయం చూడని సుఖ ఎందరో మంది ఉన్నారు. అంటే చాలా మంది ఆల్మోస్ట్ ఒక 80% పీపుల్స్ అన్న సూర్యుడు ఎన్ని రోజులు అయిన వాళ్ళంటే సూర్యోదయం చూడక. అయితే ఇలాంటి సుఖ అంటే సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అయితే ఇవే మనకు హెల్త్కు కొంచెం ప్రాబ్లమేటిక్. అయితే ఉదయం తొందర లేచుడు, లేచిన తర్వాత మనం కొంచెం యోగా, ప్రాణాయామం, ఫిజికల్ యాక్టివిటీ చేసుడు, మళ్ళీ అక్కడ ఆయుర్వేదంలో చాలా డీటెయిల్ చెప్పింది ఉన్నది, స్నానం ఎలా చేయాలా, భోజనం ఎప్పుడు తీసుకోవాలా, నీళ్ళు ఎంత తాగాల, భోజనాలు ఏమి ఉండాలా, షడ్ర సూక్త ఆహారం అంటాము, మళ్ళీ నిద్ర అంటే పడుకునుడు ఎప్పుడు ఉండాలా, అంటే ఇవన్నీ గురించి చాలా డీటెయిల్ వాళ్ళు చెప్పిండ్రు. అంటే వాళ్ళు దంత దావన కాడికెళ్ళి, స్నాన విధి కాడికెళ్ళి, అభ్యంగం కాడికెళ్ళి అన్ని అంటే ప్రతి ఒక్క దానికి డీటెయిల్ చెప్పింది ఉన్నది. అయితే ఇది అంతా మనం పాటిస్తామంటే ఇంకా రాత్రి సుఖం. అంటే మెయిన్లీ దీంట్లో ఏమున్నదంటే ఉదయం తొందర లేసుడు, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అంటే వార్మప్ కానీ మళ్ళీ యోగా ప్రాణాయామం ఇవి ఒకటి చేసి మళ్ళీ ఇంకా దాంతోపాటు అంటే ఫుడ్ మీద మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి, ఫుడ్ ఏమంటే మనం ఆర్గానిక్ ఫుడ్ ప్రిఫర్ చేయాలి. దట్ టు అంటే మనం ఫుడ్ ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తినాలి, ఆకలి ఉన్నప్పుడే మనం ఆహారం తీసుకోవాలి. ఇది చాలా మంది పాటించరు, ఏదో మూరుమూ తిన్నని ఉంటారు. అంటే ఉదయం తిన్నారు, మళ్ళీ గంట తర్వాత ఇంకెవరైనా ఎక్కువ చేసి ఇంకా తింటారు, అది సుఖ సరిగ్గా కాదు. అంటే ఉదయము మధ్యాహ్నము రాత్రి త్రీ టైమ్స్ మనం మీల్స్ చేసినప్పుడు, ఆకలి ఉన్నప్పుడు భోజనం చేయాలి, దాహం ఉన్నప్పుడే నీళ్ళు తాగాలి, దాహం లేనప్పుడు సుఖ నీళ్ళు తాగద్దు. వీటితో పాటు మనం రాత్రి నిద్ర సుఖం. అయితే నిద్ర సుఖం మనకు యాక్చువల్ ప్రాకృత నిద్ర 10 గంటలకు మనం పడుకుంటే చాలా మంచి నిద్ర వస్తుంది. మీరు సుఖం అబ్జర్వ్ చేయండి, 11 తర్వాత పడుకున్న వాళ్ళకు డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది, సౌండ్ స్లీప్ ఉండదు. అరౌండ్ 10 o'clock ఎవరైతే పడుకుంటారు 9 to 10 వాళ్ళకి సౌండ్ స్లీప్ వస్తుంది. 6 hours రావచ్చు కానీ దట్ టు సౌండ్ స్లీప్ ఉంటుంది, ఉదయం తొందర మెలికి వస్తుంది. అయితే ఇది హెల్త్ కోసం మంచి. ఆహార నిద్ర అని బ్రహ్మచర్య, ఈ త్రయోపస్తంభ అని చెప్పింది ఆయుర్వేదంలో, ఆహారము నిద్ర అని బ్రహ్మచర్య. ఆహారం మీద మనం ఫోకస్ చేయాలి, డైట్ సుఖం మనం ఒక సీమిత మాత్రాలని తీసుకోవాలి. అంటే ఆహారం ఎంత తీసుకోవాలి అంటే మనకు ఒక చిన్న దాని గురించి చెప్తాను మీకు. యాక్చువల్లీ మన కడుపుకు ఒక 3 parts మనం డివైడ్ చేయాలి. ఒక పార్ట్ సాలిడ్ పార్ట్ తీసుకోవాలి, సెకండ్ పార్ట్ మనం లిక్విడ్ కోసం వదిలేయాలి, థర్డ్ పార్ట్ ఎయిర్ కోసం అంటే ఎంటీ ఉంచాలి. సాలిడ్ లిక్విడ్ మళ్ళీ ఎంటీ, ఇట్లా మనం డివైడ్ చేసుకొని మనం ఆహారం తీసుకుంటే అయితే ప్రతి ఒక్కళ్ళ అంటే దాని కెపాసిటీ బట్టి అయితే మనకు ఆహారం జీర్ణం సరిగ్గా అవుతుంది, దాంతో మన ఆరోగ్యం బాగుంటుంది. చాలా మంది ఏమనుకుంటారు డైలీ మనము అంటే డ్రై ఫ్రూట్స్ మంచి ఫుడ్ తీసుకుంటేనే మనం ఆరోగ్యం ఉంటాం, అది చాలా తప్పు. మనం ఆహారం ఏం తిన్నాం అది ముఖ్యం కాదు, మనం తిన్న ఆహారం ఎలా మనం దానికి డైజెస్ట్ చేశాం. ఆహారం డైజెస్ట్ అయిన తర్వాతనే దాంతోపాటు ఆహార రసం తయారైతుంది, ఆహార రసంతోనే సప్తధాతు తయారైతుంది. సప్తధాతు అంటే మన బాడీకి అది డెవలప్ చేసేది సప్తధాతు అనమాట. అయితే అది 7 ధాతుస్ ఏవైతే ఆయుర్వేదం చెప్పింది, రస రక్త మాంసం మీద అస్థి మధ్య శుక్ర, క్రమంగా ఇవి పెరుగుతుంటాయి. ఇవి పెరిగినప్పుడే ఇవి అన్ని సప్తధాతు సార్ ఒక ఓజ్ అని అంటాం. ఓజ్ అంటే మనం ఇప్పుడు ఓజస్వి, స్వామి వివేకానంద మనం చూస్తాం అతని ఫేస్ మీద ఒక రకమైన షైనింగ్ ఇది ఉంటుంది, షైనింగ్ ఫేస్ ఉంటుంది, అది ఓజస్వి అని అంటారు. అయితే ఎప్పుడైతే మీది ఈ సప్తధాతు డెవలప్ అవుతుందో ఇవన్నిటి సారు ఓజ్ అవుతుంది అనమాట. అంటే ఆహారంకి అంత ఇంపార్టెన్స్ ఉన్నది. అయితే మనం తినే ఆహారం ఎంత డైజెస్ట్ చేస్తాం అంటే మీ డైజెస్టివ్ ఫైర్ ఎంత బాగున్నది దాని మీద మీకు డిపెండ్ ఉంటుంది. దాంతోపాటు మీకు ఇంతకుముందు చెప్పాను నిద్ర, నిద్ర సుఖ ప్రాకృతి నిద్ర. చాలా మంది ఏం చేస్తారు మధ్యాహ్నం పడుకుంటారు, అది ఆయుర్వేదంలో ఎన్నో డిసీజులకు మూల కారణం. దివాస్వాప్, దివా అంటే డే, స్వాప్ అంటే నిద్ర. అయితే ఆయుర్వేదంలో ప్రతి డిసీజ్కి ఒకటి అది మెయిన్ కారణం ఉన్నది, డయాబెటీస్ కానీ హార్ట్ ప్రాబ్లం కానీ. ఇది యాక్చువల్ మధ్యాహ్నం నిద్ర అసలే తీసుకున్నది అంటారు, ఎక్సెప్ట్ ఈ పీక్ సమ్మర్. ఇప్పుడు మేలో ఏదైతే పీక్ సమ్మర్లో ఒక 10-15 నిమిషాలు మనం కొంచెం పడుకుంటే బాగుంటుంది, కానీ మిగతా సీజన్లో పడుకున్నది. అట్లనే బ్రహ్మచర్య గురించి, బ్రహ్మచర్య సీమిత మాత్రలో వైవాహిక బ్రహ్మచర్య మనం రూల్స్ రెగ్యులేషన్స్ మనం పాటిస్తే బాగుంటుంది. ఇవి 3 మన లైఫ్కు పిల్లర్స్, ఆహారం నిద్ర అండ్ బ్రహ్మచర్య. ఇవి ప్రపోర్షన్గా ఎవరైతే పాటిస్తారో వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఇది ఆయుర్వేదం 3 అంటే
1: సంపూర్ణ ఆరోగ్యం.
0: ఏదైతే దినచర్య, ఋతుచర్య, మళ్ళీ కూడా ఈ త్రయోపస్తంభాలు ఇవి ఇంపార్టెన్స్, ఇవన్నీ కొంచెం మనం సరిగ్గా పాటిస్తే మనం ప్రతి ఒక్కళ్ళు మనం ఆరోగ్యం మనం అంటే మంచి ఉంచడానికి బాగుంటుందని నేను గమనిస్తున్నాను.
1: బాగుంది డాక్టర్ గారు. స్థూలంగా ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశము మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఆయుర్వేదం ఎలాంటి సూచనలు ఇస్తున్నది, ఎలాంటి దినచర్య ఉండాలని చెప్తున్నది అనేది చెప్పారు. ధన్యవాదాలండి, నమస్కారం.
0: నమస్కారం సార్.
2: ఇంతవరకు ఆయుర్వేద వైద్యం ఒక అవగాహన నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రాజారెడ్డితో ముచ్చటిన్నారు. వారితో ముచ్చట పెట్టినరు పి కమలాకర్ రెడ్డి. ఈ కార్యక్రమ సమర్పణ జిల్లా క్షయ నివారణ విభాగం ఆదిలాబాద్.
3: 2 వారాల నుంచి దగ్గు, రాత్రిపూట చెమటలు, తరచు జ్వరం రావటం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోండి. అది క్షయవ్యాధి లక్షణాలు కావచ్చు, అయినా భయపడనక్కర్లేదు. సమయానుసారంగా పూర్తిగా చికిత్స చేయించుకోండి, బలమైన ఆహారం తీసుకోండి. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షలు, చికిత్స ఉచితం. రండి, కలిసికట్టుగా మనం టీబీ రహిత తెలంగాణకై కృషి చేద్దాం. ఇతర వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 1800-11-6666. జారీ చేసిన వారు జిల్లా క్షయ నివారణ విభాగం ఆదిలాబాద్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో

0: అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈరోజు ప్రఖ్యాత టెన్నిస్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ పుట్టినరోజు. ఈమె అమెరికాకు చెందిన అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి. 2008 వింబుల్డన్ టైటిల్ గెలిచి 7 సింగిల్స్ టైటిళ్లతో పాటు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను చేజిక్కించుకున్నారు. ఈమె 2 ఒలింపిక్ స్వర్ణ పథకాలను కూడా సొంతం చేసుకున్న ఈమె మాజీ 1గా కూడా చలామణయ్యారు. అమెరికాకే చెందిన మరో అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ఈమె సోదరి. అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం భేటీ శీర్షికన పిఎం జన్మన్ పిఎం జుగా పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజనాభివృద్ధి అధికారిణి చౌహాన్ నిహారికతో ముచ్చట. వారితో ముచ్చట పెడుతున్నారు కె లెనిన్.
3: గిరిజన గూడాల్లో క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించి గిరిజనుల స్థితిగతుల్లో మెరుగుదలను తీసుకురావడం కోసం ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం పిఎం జన్మన్ పిఎం జుగా అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మరి ఈ కార్యక్రమాలకు సంబంధించి పురోగతిని మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నిహారిక గారు.
4: నమస్తే.
3: ముందుగా మనం పిఎం జన్మన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పిఎం జన్మన్ కార్యక్రమం ఎవరిని ఉద్దేశించి ప్రవేశపెట్టబడింది, దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటాయి, దీని ఉద్దేశాలు ఏమి, వాటి గురించి చెప్పండి.
4: అయితే మన ప్రధానమంత్రి గారు 15 నవంబర్ 2023 ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పీవీటీజీస్ కోసం పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళకి అసలు ఏమీ తెలియని వాళ్ళకి, గూడాల్లో ఉండే వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు సార్. అయితే ఏంటంటే ప్రతి ఇంటికి త్రాగునీరు, పక్కా ఇల్లు, విద్య, వైద్యం, నెట్వర్క్, చాలా ఏంటంటే మనకు ఎక్కడ చూసినా నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం రూరల్ ఏరియాస్ లో వెళ్తా ఉంటే నెట్వర్క్ ఇబ్బంది చాలా ఉంటది. అలా ఏంటంటే ఆ నెట్వర్క్ ఇబ్బంది కూడా లేకుండా ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు అందించాలి అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ ని శ్రీకారం చుట్టారు. గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క అర్హుడికి ఈ స్కీమ్ బెనిఫిట్ అందించాలి అనే ఉద్దేశంతో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మరియు మన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, పట్టణ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో అందరికి అందించేలా ఈ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు.
3: అంటే ముఖ్యంగా ఆదిమ గిరిజన తెగలకు సంబంధించి ప్రవేశపెట్టి వాళ్ళకి ఈ పథకం ఫలాల్ని అందించాలనే ఉద్దేశంతో గిరిజన మంత్రిత్వ శాఖ ఈ మిగతా శాఖల సమన్వయంతో అమలు చేస్తున్నది. మరి ఇప్పుడు మన దగ్గర ఎట్లా కొనసాగుతున్నది ఈ కార్యక్రమం, ఈ పథకం?
4: అయితే ఇప్పుడు మనం 26 ఉన్నాం, కానీ 23 చాలా పెద్ద ఎత్తున పర్టికులర్ గా ఏంటంటే మా ట్రైబల్ డిపార్ట్మెంట్ ఏంటంటే అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మా ఎస్సీఆర్పి సహకారంతో కానివ్వండి, ఫస్ట్ ఒక సర్వే జరిగింది, అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అనేది. ఆధార్ లేని వాళ్ళకి ఆధార్ కార్డ్స్ అప్డేషన్ గురించి కానివ్వండి, మళ్ళీ ఏంటంటే క్యాస్ట్ లేని వాళ్ళకి కేసీసీ మన కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఆయుష్మాన్ భారత్

0: కార్డ్స్ కానివ్వండి, జన్ధన్ అకౌంట్ కానివ్వండి, ఇట్లా ఏది ఉన్నా కానీ 100% వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలని సాచురేషన్ క్యాంప్స్ అప్పుడే నిర్వహించారు. అప్పటి నుండి ఈ ప్రోగ్రామ్ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం వాటిని.
1: అయితే ఇప్పటి వరకు ఏదైతే లక్ష్యం ఉండేనో అది నెరవేరిందా, ఇంకా లక్ష్యాన్ని చేర్చుకోవాల్సి ఉందా?
0: చాలా వరకు అయితే అందరికి మనం ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అందించాం, జన్ధన్ అకౌంట్స్ కూడా చాలా మందికి ఓపెన్ అయ్యాయి. ఆధార్ విషయానికి వచ్చినా కానీ చాలా బెటర్మెంట్ ఉంది. క్యాస్ట్ కూడా ఎక్కడ లేని వాళ్ళు లేరు అన్నట్టు లేదు, ఎక్కడో 1% అలా ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ అయింది.
1: అయితే ఇప్పుడు ఇంకా దీంట్లో మిగిలిపోయిన వారు ఎవరైనా ఉన్నారా, ఇంకా వాళ్ళని గుర్తించి ఇంకా వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉందా?
0: అయితే పిఎం జన్మన్ అనేది ఓన్లీ ఆదిమ గిరిజనులకే అని అప్పుడు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ధర్తీ ఆభ దియే జుగా అన్నట్టు ఇంకో ప్రోగ్రామ్ ని, దాని అంటే ఎక్స్టెన్షన్ అన్నట్టు కొనసాగింపుగా, ఏంటంటే అది పీవీటీజీస్ కే కాకుండా అందరూ గిరిజనులకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి అనే ఉద్దేశంతో దియే జుగా అనేది ఒకటి ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు.
1: అంటే ఆదిమ గిరిజనుల కోసం పిఎం జన్మన్ ని తీసుకొచ్చి మళ్ళా దాని కొనసాగింపుగా మిగతా గిరిజనుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం పిఎం జుగా, ధర్తీ ఆభా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు కదా, మరి ఇవి కూడా 2023 నుంచి అమలు అవుతున్నాయి, తర్వాత ప్రారంభమైనాయి?
0: ఇది ఏంటంటే 2 అక్టోబర్ 2024 లో స్టార్ట్ అయింది. ఇది కూడా మన ప్రధానమంత్రి గారే మొదలు పెట్టారు. అయితే ఇందులో ఏంటంటే 17 లైన్ డిపార్ట్మెంట్స్ తో అందరినీ ఏకీకృతం చేసి ఒక దగ్గర తీసుకొచ్చి, అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా మీ డిపార్ట్మెంట్ లో ఏముంది, ఈ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు హెల్త్ వాళ్ళు కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కానివ్వండి, గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు కానివ్వండి, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్స్ 17 డిపార్ట్మెంట్స్ కలిపి వాళ్ళని ఒక దగ్గర ఏకీకృతం చేసి ఈ ప్రోగ్రామ్ ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మాకేంటంటే ఆది కర్మయోగి అని ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. అంటే ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ డిఎంటీస్ వేరు, మళ్ళీ బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ వేరు, విఎంటీస్
1: విలేజ్ లెవెల్ గ్రామ స్థాయిలో.
0: అవునండి. అయితే ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో హైదరాబాద్ లో ట్రైనింగ్ చేసుకుని బ్లాక్ మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళేంటంటే ఉట్నూర్ ఐటీడీఏలో ఇచ్చారు ట్రైనింగ్ మనకు. మళ్ళీ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా మన కలెక్టర్ సార్ ఎన్నుకున్నారు డిఎంటీస్. మళ్ళీ ఏంటంటే ఎంపీడీఓ బ్లాక్ మాస్టర్ కమిటీకి నోడల్ ఆఫీసర్, పంచాయత్ సెక్రటరీ ఏంటంటే మనకు విలేజ్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ అన్నట్టు. అంటే వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ముఖ్యంగా ఏంటంటే ICDS, హెల్త్, ఎడ్యుకేషన్, DRDO, RWS, ట్రైబల్ వెల్ఫేర్, పంచాయత్ ఆఫీసర్, అంటే ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరిని ఎన్నుకొని ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరు ఏంటంటే ఈ మాస్టర్ ట్రైనర్స్ గా ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటది, అంటే విలేజ్ లో ANMs కానివ్వండి, ఆశ కానివ్వండి,
1: వాళ్ళకు క్షేత్ర స్థాయిలో ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి వీళ్ళకి తెలిసి ఉంటది కాబట్టి వీళ్ళకు ముందు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ లో వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారు ఇందులో?
0: ఫస్ట్ ఏంటంటే మనం ఒక గ్రామ సభ పెట్టుకుంటాము. ఆ గ్రామ సభలో ఏంటంటే అందరూ ప్రజలు వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది మనకు చెప్తారు. దాని వల్ల ఏంటంటే అసెస్మెంట్, అంటే ఈ విలేజ్ లో, ఈ బ్లాక్ లో, ఈ హ్యాబిటేషన్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మనకు తెలియడం వల్ల ఏంటంటే మనం మన పై అధికారులకు తెలియజేస్తాము. దాని వల్ల ఏంటంటే వాళ్ళ మౌలిక సదుపాయాల కల్పన అనేది ఈజీగా అవడంతో పాటు వాళ్ళకి 100% చేకూరేలా ఇది ఒక ప్రోగ్రామ్ అన్నట్టు.
1: అంటే ముందు వాళ్ళ అవసరాలని గుర్తించి తదనుగుణంగా సౌకర్యాలని కల్పించడం దీని ఉద్దేశం. ఇంకా ఎట్లా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ ధర్తీ ఆభాలో, ఈ పిఎం జుగాలో ఇంకా ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకున్నారా?
0: అయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ నుండి ఈ మధ్య ఏంటంటే May 18th నుండి 25th వరకు మళ్ళీ సాచురేషన్ క్యాంప్స్ పెట్టి, ఏంటంటే ఇంకా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళని ఇంకా సమస్యలు తెలుసుకుని దాన్ని సాల్వ్ చేసే విధంగా May 18th నుండి 25th వరకు క్యాంప్స్ పెట్టుకోవడం
1: జరిగింది.
0: దానికి ఏంటంటే జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే అనే నినాదంతో ఇది స్టార్ట్ అయింది. అంటే కింది స్థాయిలో విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రభుత్వం అందించే ఫలాలు పథకాలు కానివ్వండి, వాళ్ళకి అందించే

0: ఎలా మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. సబ్సే దూర్ సబ్సే పెహలే అనే దాని మీనింగే అది. చాలా దూరంగా ఉన్న వాళ్ళకి చాలా తొందరగా ఈ పథకాలు అందించాలి.
1: అయితే ఇప్పుడు ఈ పిఎం జన్మన్, పిఎం జుగా, ధర్తీ ఆబా వీటికి కొనసాగింపుగానే ఆది కర్మయోగి కూడా తీసుకొచ్చింది కదా, మరి ఈ ఆది కర్మయోగి ఈ కార్యక్రమం దీని ఉద్దేశం ఏమి, ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి?
0: అయితే మనకు ఇదేంటంటే 5 ఇయర్స్ ప్రోగ్రామ్ లాగా ఉండే, అంటే ఒకటేసారి మనం చేయలేము కాబట్టి మెల్లి మెల్లిగా స్టెప్ బై స్టెప్ అలా చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే ఇట్లా ముందు పీవీటీజీస్ కి, ఆ తర్వాత అందరు గిరిజనులకి మళ్ళీ ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా తీసుకురావడం జరిగింది.
1: అయితే ఇందులో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఆది కర్మయోగిలో ఎలాంటి పనులు చేస్తారు? ఇప్పుడు ఈ పిఎం జన్మన్ జుగా పథకాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన అనేది ఉంది కదా, మరి ఈ ఆది కర్మయోగి కూడా వాటికి సంబంధించిందేనా, ఇందులో ఇంకేమైనా వేరే కార్యక్రమాలు ఉన్నాయి?
0: అది కూడా మెయిన్ మన మోటో ఏంటంటే విద్య వైద్యం. ఈ మధ్య మనం ఏంటంటే సికిల్ సెల్ అనీమియా అనేది చూస్తున్నాం, చాలా వింటున్నాం. ఇది ఒక జెనెటికల్ డిసీజ్. అయితే ఏంటంటే ఈ సికిల్ సెల్ అనీమియాని నిర్మూలించడం ముఖ్య ఉద్దేశం హెల్త్ పరంగా చూసుకుంటే, అంటే శాంపుల్స్ తీసుకోవడం, గుర్తించడం వాళ్ళని, వాళ్ళకి ఫర్దర్ గా ట్రీట్మెంట్ కోసం మనం మంచి హాస్పిటల్స్ కి ప్రిఫర్ చేయడం. వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ కి వెళ్ళలేరు, మళ్ళీ ఏం చేయాలి ఏం చేయకూడదు ఇట్లాంటి నిర్మూలించడం కోసం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మనకు పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ లో ఎక్కువ ఫోకస్ చేశారు. మళ్ళీ అటవీ హక్కు పత్రాలు ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్ కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి ఏం లేకుండా, ఎడ్యుకేషన్ కి సంబంధించి డ్రాప్ అవుట్స్ లేకుండా కానివ్వండి. మళ్ళీ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఎక్కడ అయితే ఇంకా కొంచెం మిగిలి ఉండిపోయి ఉంటే గనక ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే పికప్ చేసుకోవచ్చు అన్నట్టు, ఎక్కడ గ్యాప్ వచ్చి ఉన్నా గానీ మళ్ళీ వాళ్ళకి అందేలాగా పథకాలు మనం చూసుకోవడం.
1: అయితే ఇప్పుడు ఈ పథకాల అమలు తర్వాత ఏ రకమైన మార్పు గమనించారు, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఈ గిరిజన ప్రాంతాల్లో?
0: క్షేత్రస్థాయిలో ఏంటంటే మనకు చాలా మంచి ఫలితం అయితే వచ్చింది ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. ఇంకా కొంచెం ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల, ఏంటంటే ఇప్పుడు ఆధార్ కావాలి అనుకోండి, మనకు బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే గిరిజనులకు ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా తెలియదు, చాలా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అది తెలియకపోవడం వల్ల ఆధార్ తీసుకోలేకపోవడం. అలా వాళ్ళు ఏంటంటే మన అంగన్వాడీ కేంద్రాల్లో కానివ్వండి, అక్కడ అది ఇది అయిపోయినా కానీ స్కూల్ కి వెళ్తే కంపల్సరీ మనకు ఆధార్ అనేది మ్యాండేటరీ, అక్కడ కొంచెం ఇబ్బంది పడడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం ఏంటంటే మెరుగుపడేలా మేమందరం కృషి చేస్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళం కలిసి వాళ్ళ సమస్యల్ని అన్నింటినీ కూర్చొని నివారించడానికే ట్రై చేస్తున్నాం అన్నట్టు.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ పథకాల ద్వారా ఏదైతే మౌలిక సదుపాయాల కల్పన కోసం వివిధ శాఖల సమన్వయంతో ఏదైతే కృషి చేస్తున్నారో, అట్లా చేస్తున్న క్రమంలో క్షేత్రస్థాయిలో ఏమైనా సవాళ్లు లేదా సమస్యలు ఎదురైనాయి?
0: సవాళ్లు అని అంటే ఇదే, కొంచెం తెలియనితనం వల్ల కొన్ని మన దగ్గర ఉండకపోవడం డాక్యుమెంట్స్ అలాంటి వాటి వల్ల. ఏంటంటే వాళ్ళకి వెళ్లిన ప్రతిసారి మేము ఇలా ఇది అప్లై చేసుకోండి, ఇది మీకు వచ్చింది, ఇట్లా చేసుకుంటే దీని వల్ల ఈ బెనిఫిట్ వస్తుంది అని మేము వాళ్ళకి చెప్పడం అయినా కానీ వాళ్ళు కొంచెం తెలియనితనం వల్ల దాన్ని పట్టించుకోకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా కానీ మేము సర్పంచ్ వాళ్ళకి, గ్రామ పటేళ్లకి వాళ్ళ సహకారంతో కానివ్వండి, అందరినీ పంచాయత్ సెక్రటరీ మెయిన్ గా మనకు వాళ్ళు ఇంపార్టెంట్ విలేజ్ లో కాబట్టి వాళ్ళ సహకారంతో కానివ్వండి, ప్రతిదీ వాళ్ళకు అందేలాగా చేయడానికి చూస్తున్నాం.
1: ఇప్పుడు ఇవన్నీ విషయాలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుతున్నప్పుడు ఎట్లా స్పందించారు గ్రామ స్థాయిలో కింది స్థాయిలో గిరిజనులు?
0: వాళ్ళ స్పందన బాగుంది, కాకపోతే ఏంటంటే ఇదే చెప్పాం కదా తెలియనితనం అంతే, ఏముందిలే మనకు అంత అవసరం ఉందా ఇది
1: అన్న ప్రాధాన్యత తెలియకపోవడం. చాలా సంతోషం నిహారిక గారు, ముఖ్యంగా పిఎం జన్మన్ పిఎం జుగా పథకాలతో పాటు ఆది కర్మయోగికి సంబంధించి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అమలు తీరు, ప్రజల వద్దకు వీటిని ఏ రకంగా చేరవేసిండ్రు, అందులో అధికారుల కృషి, వీటన్నింటిని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకాల్ని ప్రారంభించిందో ఆ లక్ష్యాలు నెరవేరాలని, ప్రతి చివరి లబ్ధిదారు వరకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరి వారు వారి జీవితాల్లో మెరుగుదలని చూడాలని ఆకాంక్షిస్తూ ఈ వివరాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.
2: ఇంతవరకు భేటీ శీర్షికన పిఎం జన్మన్ పిఎం జుగా పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజనాభివృద్ధి అధికారిని చౌహాన్ నిహారికతో లెనిన్ పెట్టిన ముచ్చటినారు. ఈ ముచ్చట మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. దాన్ని మీరు మళ్ళీ మళ్ళీ వినవచ్చు, మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయవచ్చు కూడా. మా ఛానల్ పేరు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇంతటితో ఇలాంటి అంబటి అల్ల సంగతులు కార్యక్రమం సమాప్తం.

0: Washington, D.C. in February 2025. During today's engagement, they are expected to hold wide-ranging discussions to deepen bilateral cooperation across multiple sectors while also deliberating on pressing regional and global issues of mutual interest. A report.
1: This meeting also holds significance as India has emerged as a major global power, with the international community increasingly looking towards New Delhi for solutions to complex global challenges. India's growing role in shaping discussions on global issues reflects its expanding diplomatic outreach and active engagement with world leaders across forums. During an outreach session at the summit yesterday, Prime Minister Narendra Modi underscored the importance of trust in building international partnerships, especially in an increasingly interconnected world. He also highlighted that India has always followed a humanity-first approach. He said this is reflected in India-led initiatives such as the International Solar Alliance, the Coalition for Disaster Resilient Infrastructure, the Global Biofuel Alliance, Mission Life and Ek Ped Ma Ke Naam campaign. He further said that India's vision of international partnership is rooted in the timeless philosophy of Vasudhaiva Kutumbakam. The world is one family. Ankit Kumar, Akashwani News, Evio, France.
0: Besides his meeting with the US President, Prime Minister Modi is also scheduled today to participate in the G7 working session on reviving balanced, inclusive and sustainable economic growth for the benefit of all, and the working lunch on ensuring the safe, rapid and effective deployment of artificial intelligence. The Prime Minister will also hold a trilateral meeting with EU Council President Antonio Costa, European Commission President von der Leyen, and a bilateral engagement with German Chancellor Friedrich Merz. Earlier yesterday, the Prime Minister held bilateral meetings with Canadian Prime Minister Mark Carney, United Kingdom Prime Minister Keir Starmer, and the President of the United Arab Emirates, Sheikh Mohammed bin Zayed Al Nahyan, on the sidelines of the summit. The G7 nations have announced a series of initiatives to strengthen global health and development cooperation with several partner countries, including India. The G7 leaders called for a coordinated international response to the re-emerging Ebola outbreak in the Democratic Republic of Congo and Uganda. India, Egypt, Kenya and South Korea joined the appeal for enhanced measures, including contact tracing, border surveillance and community engagement. The leaders also pledged support for the development of vaccines, diagnostics and treatments for the rare Ebola strain. Home Minister Amit Shah chaired a crucial meeting in New Delhi yesterday on the long-pending Keshau Multipurpose Dam project aimed at the rejuvenation of the Yamuna River. In a statement, Home Ministry said that Himachal Pradesh, Uttarakhand, Delhi, Uttar Pradesh, Haryana and Rajasthan have agreed to sign a Memorandum of Understanding for the implementation of the project. Following the signing of the MOU, the Keshau project will be placed before the Union Cabinet for approval. Under the agreed funding pattern, the central government will provide 90% assistance for the water component of the project, while the remaining 10% will be shared by the six states. This is Akashwani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. Welcome back. You're listening to the morning news. National Testing Agency, NTA, has urged parents and candidates to beware of scammers ahead of NEET examinations. In a social media post, NTA said that scammers on Telegram are running channels demanding money ranging from 14,000 to 25,000 rupees with claims of sharing the re-exam paper.
2: It clarified that there is no leaked paper for the re-examination. It said that fake proof videos showing chats from before the exams are also being circulated. NTA also shared the video of its Director General Abhishek Singh explaining the reason behind blocking the access to the app in the country. Talking to media, Mr. Singh said that NTA is committed to ensuring that no malpractice happens and assured that every question paper has been made in a complete secure manner. He said the agency has added layers of security to ensure that nobody who is involved in setting up the question papers, translating, printing, moving or storing them till the date of examination is compromised in any manner. With Rishu Jaiswal, Priya Mondal, Akashwani News, Delhi.
0: India has undergone a remarkable transformation driven by the principles of Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas and Sabka Prayas under the visionary leadership of Prime Minister Narendra Modi in the last 12 years. During this period, the Modi government carried out many flagship initiatives for the welfare and empowerment of the poor, farmers, women and youth. Akashwani News brings you a special feature, 12 Saal Vishwas Ke, Vikas Ke, Jan Kalyan Ke. Today we focus on the steps taken by the government towards preservation and promotion of the country's heritage.
3: Over the past 12 years, under the leadership of Prime Minister Narendra Modi, India has undertaken several landmark initiatives to preserve, promote and celebrate its civilizational legacy, instilling a sense of pride among millions of citizens. One of the most significant moments came in January 2024 when Prime Minister Narendra Modi performed the Pran Pratishtha of Ram Lala at the Grand Shri Ram Janmabhoomi Mandir in Ayodhya, marking the fulfillment of a centuries-old aspiration. Built in the traditional Nagra style, the temple stands as a symbol of faith, devotion and India's architectural excellence. Talking to Akashwani News, Pankaj Jaria, a devotee who recently visited the temple, shared his experience.
4: Mera naam Pankaj Jaria hai.
5: A few days ago, I went to Ayodhya where we had the darshan of Prabhu Shri Ram. The arrangements are very good. The government has made excellent arrangements to manage the crowd. Everyone stands in line to have the darshan. There are locker facilities for people to keep their belongings. There is also a facility for drinking water. Very good arrangements have been made and there are also beautiful table locks and displays which look very divine.
3: In Ujjain in Madhya Pradesh, the first phase of the Mahakal Lok project was dedicated to the nation in October 2022. The total cost of the project is around 850 crore rupees. The Grand Corridor showcases magnificent sculptures, murals and architectural elements depicting the life and legends of Lord Shiva. Equipped with modern technology and AI-enabled monitoring systems, Mahakal Lok beautifully blends heritage with innovation. In Varanasi, the Kashi Vishwanath Corridor, inaugurated in December 2021, has transformed the pilgrimage experience by directly connecting the sacred Kashi Vishwanath Temple with the River Ganga. Spread across 5.5 acres, the project has enhanced accessibility and revitalized one of India's most revered spiritual centers. From 2014 to March 2025, work commenced on 580 development projects in Kashi, undertaken at a total cost of over 48,000 crore rupees. Talking to Akashwani News, a resident of Varanasi, Priyanshu Singh, said that the Kashi Vishwanath corridor is providing ease of access to pilgrims visiting the temple.
6: My name is Priyanshu Singh. I am a resident of Varanasi. Prime Minister Narendra Modi has done a lot of work in Kashi. Earlier, the road leading to the temple used to be quite narrow, which caused a lot of inconvenience. But now, since the corridor has been built, the crowd management is more efficient and people can visit and have a darshan more easily.
3: Saklan Akhtar, Akashwani News, Delhi.
0: In men's cricket, India will take on Afghanistan in the second ODI of three-match series at the Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ikana Cricket Stadium in Lucknow today. The match is scheduled to begin at 1:30 p.m. Shubman Gill-led men in blue are currently leading the series 1-0 and will aim to clinch the series in today's clash. In women's cricket, India will take on Netherlands in their second Group A clash of ICC Women's T20 World Cup at Headingley in Leeds today. The match is scheduled to begin at 7 p.m. Indian time. In football, Norway returned to the FIFA World Cup in style with a 4-1 win over Iraq in their Group I opener at the Boston Stadium in the United States this morning. Norway's Erling Haaland netted twice to make his World Cup debut special. The scoreline now put Norway top of Group I. Earlier, France defeated Senegal 3-1 in the opening game of Group I of FIFA World Cup 2026. India Meteorological Department, IMD, has forecast heavy rainfall today at isolated places over sub-Himalayan West Bengal and Sikkim. Moderate to heavy rainfall is expected during the day over parts of Assam, Meghalaya, Bihar, Kerala and Mahe. And now for a look at today's newspapers. It's over to Tanvi Khurana.
7: Thank you, Sarabjit. Most newspapers today open with the details of the G7 in France, addressing an outreach with Trump present, Modi flags, seafarers safety at G7 is the lead in the Hindustan Times. The Indian Express informs government bans Telegram until 22nd of June in bid to secure NEET retest. The Statesman in its editorial piece captioned, Peace Without Peace writes, the announcement of a framework agreement between the United States and Iran has understandably been greeted with relief. Oil prices have retreated from their wartime highs, stock markets have rallied and governments dependent on Gulf energy supplies have welcomed what appears to be a retreat from the edge. But relief is not the same as resolution. For weeks, the conflict demonstrated how a regional confrontation can swiftly become a global economic problem. The Delhi Tribune says to curb pollution, Delhi may soon allow only BS6 vehicles. And finally, with the weather being benevolently pleasant on Tuesday, the Statesman has captured a picture of people relaxing under the shade of trees on the lawns near India Gate. And with that, it's back to you, Sarabjit.
0: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi calls on all nations to ensure security of global maritime routes and protect seafarers from conflict-related threats. Prime Minister Modi to meet US President Donald Trump on the sidelines of G7 summit in Avion, France today. Himachal Pradesh, Uttarakhand, Delhi, Uttar Pradesh, Haryana and Rajasthan reach consensus on implementation of long-pending Keshau Dam project to revive Yamuna River. National Testing Agency warns candidates against fake NEET re-exam paper leak claims. IMD issues orange alert for heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim today. And in men's cricket, India to take on Afghanistan in second ODI of three-match series in Lucknow this afternoon. And with that, we end the morning news. Have a nice day.
8: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM అన్నసు నిండ
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
8: సమయం 8:30 దాటి 50 సెకండ్లు. ఇది నవలతో సమయం. నవలతో కార్యక్రమంలో గత కొద్ది వారాలుగా ఆకుపచ్చ సూర్యోదయం నవల ధారావాహిక వింటున్నాం. ఇది పునఃప్రసారం. ఇందులో భాగంగా ఈరోజు విందాం ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 45వ భాగాన్ని. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తున్నారు సుమనస్పతి రెడ్డి.
10: రాజమండ్రి వెళ్ళి సెంట్రల్ జైలు మీద దాడి చేస్తాడా రామరాజు, చేయగలడా అని అన్నాడు విశాఖ ఏజెన్సీ కమిషనర్ స్టూబర్ట్. ఈ సమాచారం నమ్మేటట్టు లేకపోయినా కొద్దిగా అయినా నమ్మక తప్పదేమో కదా అన్నట్టు కూడా ఉంది అతని మాట. అంత సాహసం కొండ దళానికి ఉందని నేనైతే అనుకోను. ఒక్క లిప్త తర్వాత తాపిగా అన్నాడు ఏజెన్సీ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ శాండర్స్. అయితే అలాంటి సాహసం కొండ దళానికి ఉందని మీరంతా అంటే దాంతో ఏకీభవించేవాళ్ళు నేనే మొదటివాడిని అన్నట్టు ఉంది ఇతడి గొంతు. ఆ ఇద్దరికేసి తీవ్రంగా చూసి ఏదో అనబోయాడు ఏజెన్సీలో ఉద్యమ అణచివేత చర్యల పర్యవేక్షకుడు ఏజే హెపెల్. అంతలోనే పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆర్మిటేజ్ కంఠం ఖంగుమంది,
11: ఆ ఖాకీ యూనిఫారాలు విప్పదీసి గోచీలు పెట్టుకోండి, ఇంత పనికి మాలిన వాళ్ళ మీరు, అలా మాట్లాడడానికి సిగ్గులేదు. ఈ రామరాజు కొండల్లో గెరిలా పోరాటం చేస్తున్నాడు, ఆ పృథ్వీసింగ్ ఒక టెర్రరిస్టు, వీడిని ఆ కొండదళం విడిపించుకుపోయే కుట్రతో ఉంది అంటుంటే మీకు బుర్రకెక్కదే. కుర్చీలో నుంచి లేచి పైకప్పు ఎగిరిపోయేటట్టు అరిచాడు ఆర్మిటేజ్. ఆర్మిటేజ్లో అంత అసహనం చూడడం అదే మొదటిసారి. విశాఖపట్నం నుంచి ఆ ఉదయమే అగమేఘాల మీద వచ్చి చేరుకున్నాడు. విషయం అలాంటిది. ఆ ముందు రాత్రే స్టూవర్ట్, శాండర్స్, మార్టిన్, కోల్బ్రూక్, హ్యూమ్, ఫోబ్స్, స్వేనీ, కీనే, జాన్లకి సమాచారం చేరింది. అంతా ఉదయం 11 గంటలకల్లా లంబసింగిలో గప్పీదొర బంగ్లాకి చేరుకున్నారు. ముఠాలను జప్తు చేసే పని గురించి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడేమో అనుకున్నారంతా. తీరా ఈ సంగతి చెప్పాడు ఆర్మిటేజ్. ఏం చెప్పాలో ఎవరికీ అర్థం కావడం లేదు. పైగా ఉక్కిరిబిక్కిరి చేసే సమాచారం. రాజమండ్రి సెంట్రల్ జైలు మీద దాడి చేస్తానని శపథం చేశారట రామరాజు. అది కూడా విశాఖమన్య ప్రజల ఎదుటే. ఆ జైలులో బందీగా ఉన్న గదర్ పార్టీ నాయకుడు పృథ్వీసింగ్ ఆజాదును విడిపించుకుని వెళ్తాట. రాజవొమ్మంగి స్టేషన్ నుంచి మొట్టాడం వీరయ్య దొరను విడిపించినట్టు. విశాఖమన్యంలో రామరాజును పట్టుకోవడం కోసం ఇంత బలగం ఉన్నా, ఇంత ప్రయత్నం జరుగుతున్నా, మద్రాసు ప్రభుత్వం నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకే ఈ సమాచారం పంపింది. బంగ్లా తలుపులన్నీ వేయించి మరీ ఈ సమావేశం నిర్వహిస్తున్నాడు ఆర్మిటేజ్. తెల్లజాతి అధికారులను తప్ప మరెవరినీ పిలవలేదు కూడా. చాలా అశాంతిగా కనిపిస్తున్నాడతడు. ఆర్మిటేజ్ ఆవేశం చూశాక నోరెత్తి మాట్లాడే సాహసం చేయడం లేదు ఎవరూ కూడా. ఈ మూలనున్న కొండల్లో పోరాడుతున్న శ్రీరామరాజుకి గదర్ పార్టీ సభ్యుణ్ణి విడిపించాలన్న ఆలోచన నిజంగా వచ్చుంటే అదెంత తీవ్రమైనదో ఈ పెద్ద పెద్ద అధికారులు ఎవరూ గుర్తించలేకపోవడం చూస్తుంటే ఆర్మిటేజ్ రక్తం ఉడికిపోతోంది. దాదాపు 9 ఏళ్ల క్రితం కెనడా, అమెరికా దేశాల్లో ఉన్న భారతీయులు స్థాపించిన విప్లవ సంస్థ గదర్ పార్టీ. గదర్ అంటేనే పంజాబీ భాషలో విప్లవం అని. 1917 ప్రాంతానికి అందులో సభ్యులే 10,000 మంది దాకా ఉన్నారు. అంతా యువకులు. బలం పుంజుకోగానే భారతదేశం వచ్చి సాయుధ తిరుగుబాట్లు చేయడం, తెల్ల అధికారులను చంపడమే ధ్యేయంగా ఉన్నవాళ్లు. ప్రపంచ యుద్ధంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడే ఇంగ్లండ్ ప్రభుత్వాన్ని కూల్చాలి అన్నది వీళ్ల ధ్యేయం. అది తెలిసాకే వీళ్లమీద జర్మనీ కన్నుబడింది. ఇంగ్లండ్ ఆధిపత్యం నుంచి భారతదేశాన్ని తప్పిస్తే అది సగం ఓడినట్టేనని, అప్పుడు యుద్ధంలో సంపూర్ణంగా ఓడించవచ్చునని జర్మనీ వ్యూహం. ఈ వ్యవహారాలు చూడ్డానికి దౌత్యశాఖలో ఒక అధికారినే నియమించింది ఆ దేశం. అక్కడితో ఆగలేదు. జర్మనీ నియంత విల్హెల్మ్ గదర్ పార్టీ కార్యకర్తలకు ఆయుధాలు అందించడానికి ముందుకొచ్చాడు. యుద్ధంలో పోరాడ్డానికి కాదు, భారతదేశం వచ్చి సాయుధ తిరుగుబాటు చేయడానికి. ఆ పథకం వెల్లడైపోయి తిరుగుబాటును దారుణంగా అణిచివేసిన గదర్ పార్టీ పేరు చెబితే ఇంగ్లండుకు ఇప్పటికీ గడగడ. రాజమండ్రిలో పృథ్వీసింగ్ను విడిపించడమంటే రాజవొమ్మంగిలో వీరయ్య దొరను విడిపించడం వంటిది అని అనుకుంటున్నారా? విశాఖపట్నం జైల్లో ఆఖరికి రాజమండ్రి జైల్లోనే చాలామంది ఉద్యమకారులున్నారు. గదర్ పత్రిక ఎడిటర్ జగత్రాం భరద్వాజ్ కూడా రాజమండ్రి జైల్లోనే ఉన్నాడు. ఇందరు ఉండగా రామరాజు పృథ్వీసింగ్ను విడుదల చేయబోతున్నాడన్న మాట ఎందుకు వచ్చింది? వీరయ్య దొర చిన్న డేగపిల్ల, పృథ్వీసింగ్ మానవరక్తం రుచిమరిగిన పులి. అసలు రామరాజు ఆశయాలకు గదర్ ఆశయాలకు పెద్ద తేడా లేదు. రామరాజు తెల్లవాళ్లు దొరికితేనే చంపుతాడు. గదర్ పార్టీ వాళ్లు వెంటాడి వేటాడి చంపారు. అప్పుడు వాళ్లకి, ఇప్పుడు కొండదళానికి లక్ష్యం మన ప్రాణాలే. వాళ్లు అప్పుడు చేసినవి, ఇప్పుడు కొండదళం చేస్తున్నవి ఆయుధాల దోపిడీలే. వీళ్లంతా ఇప్పుడు గ్రూప్ డాన్స్ చేద్దామనుకుంటున్నారు. మనమంటే కొండదళం ఎంత చులకనగా చూస్తుందో దీన్ని బట్టి చెప్పొచ్చు మళ్ళీ అన్నాడు ఆర్మిటేజ్. హెపెల్ కలగజేసుకుని పరిస్థితిని సర్దుబాటు చేయడానికి ప్రయత్నించాడు. మిస్టర్ ఆర్మిటేజ్, ఇది జరగనివ్వకూడదు. అందుకు ఎంత ప్రయత్నం అవసరమో అంత ప్రయత్నమూ మేం చేస్తాం. మొదట దేవీపట్నం దగ్గర నిఘా పెంచుతాం. దాంతో రామరాజు రాజమండ్రి వెళ్లకుండా ప్రధాన మార్గాల్లో ఒకటి మూసేసినట్టవుతుంది. మిగిలిన చోట్ల ఎలాగూ బలగాలున్నాయి. అక్కడ ఇంకొంచెం బలగాలు పెంచుదాం. ఇక రాజమండ్రిలో జైలు దగ్గర సిపాయిలే కాపలాగా ఉన్నారని మీకు ముందే సమాచారం అందింది అన్నాడు.
12: రాజమండ్రి నుంచి తొందరలోనే వాడిని, ఆ గదర్ పార్టీ వాళ్లని నాగపూర్ జైలుకు తీసుకుపోతారని విన్నాను. అప్పటిదాకా 1000 కళ్లతో కాపలా కాసుకోవాలి. గుర్తుంచుకోండి, వాడిని రామరాజుని కలుసుకొనిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. మీమీద చర్యలు అంతే. ఏం చేస్తారో ఒక్కటి గుర్తుంచుకోండి, గోచీలు పెట్టుకోవడం కంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిది బ్రిటిష్ పుట్టుకకు అంటూనే లేచి వెళ్ళాడు ఆర్మిటేజ్. వదంతికే ఇంత హైరానా పడతాడెందుకో మనసులోనే తిట్టుకున్నాడు హెపెల్. నిజంగా వదంతేనా? మళ్ళీ తనని తనే శంకించుకున్నాడు. మలబారు పటాలాలు వస్తున్నాయని తెలిసి ఇలా గూడెం కొండలు వదిలిపెట్టి రంపవైపు వస్తుందంటావా కొండదలం? ముందే జాగ్రత్త పడుతోందా? ఆందోళనగా అన్నాడు జీటీహెచ్ బ్రేకన్, గోదావరి జిల్లా కలెక్టర్. రామరాజు కదలికలు అంతుపట్టకుండా ఉన్నాయి కదా. బ్రేకన్ కంగారును ఇంకాస్త పెంచే మాట అన్నాడు రంపచోడవరం తహసీల్దార్ దంతుర్తి అప్పల నరసయ్య పంతులు. సరే, ఆ ఇంటెలిజెన్స్ ఎస్ఐ పేరేమిటన్నావు? అడిగాడు బ్రేకన్ విసుగ్గా. సదావర్తి ఆదినారాయణ, చెప్పాడు అప్పల నరసయ్య పంతులు. వారం క్రితమే ధారకొండ బంగ్లాలో రామరాజు విడిది చేశాడని ఏజెన్సీ పోలీస్ సూపరింటెండెంట్ శాండర్స్కు కబురు పంపాడు. అయినా అడుగు ముందుకు వేయడానికి కూడా సాహసించలేదు శాండర్స్. దామనపల్లి ఘటన సృష్టించిన భయోత్పాతం నుంచి ఇప్పటికీ అధికారులు కోలుకోలేకపోతున్నారు. ధారకొండ నుంచే గోదావరి లోయలోకి వస్తున్నాడు రామరాజు. గూడెం కొండల నుంచి రంప డివిజన్ వైపు కొండదలాలు కదులుతున్నాయన్న సమాచారం తెలిసి నరసయ్య పంతులను పిలిచి అడిగాడు బ్రేకన్. వాస్తవ పరిస్థితి ఏమిటో స్థానికులు తప్ప చెప్పలేరు. ధారకొండ నుంచి గుర్తేడు, రామవరం మీదుగా గోదావరి లోయలోని అడ్డతీగలకు రావాలంటే 70 మైళ్లు నడవాలి. ఆ సంగతి అధికారులకు తెలుసు. ఆ దారంతా దట్టమైన అడవి, ఇది కూడా తెలుసు. అయినా ఎవరూ కొండదళం కదలికల్ని నిరోధించేందుకు సాహసించడం లేదు. ఆ ఇంటెలిజెన్స్ ఎస్ఐ ఏం చెప్పాడు? మళ్ళీ అడిగాడు బ్రేకన్. శ్రీరామరాజు చెప్పిందే, పైడిపుట్టకు వెళతాను, అక్కడ పంచాంగం చూసి ముహూర్తం పెట్టి అడ్డతీకలకు గానీ రంపచోడవరం గానీ వెళ్తాను. ఈ విషయం మీద మీ అధికారులకు రిపోర్టు ఇవ్వు. ఇదే దొరవారు ఆదినారాయణ పట్టుకొచ్చిన సమాచారం, అక్షరం అక్షరం ఒత్తి పలుకుతూ చెప్పాడు పంతులు. ఆదినారాయణ నేరుగా వచ్చి పంతులకే ఈ సమాచారం అందించాడు. నువ్వేం చెప్పావు ఇంటెలిజెన్స్ పోలీసుకి? ఆత్రంగా అడిగాడు బ్రేకన్. రామరాజు వెళ్లేది అడ్డతీగల రంపచోడవరమా, అది కూడా తెలుసుకొని వచ్చి చెప్పమన్నాను అన్నాడు పంతులు. ఏమైనా చెప్పాడా? అడిగాడు బ్రేకన్. అడ్డతీగలకే వెళతానని అన్నాడు పంతులు. ఎవరు చెప్పారు? బ్రేకన్ అడిగాడు. రామరాజే చెప్పాడు ఆదినారాయణకు, వాక్యం పూర్తి చేశాడు పంతులు. ఏమిటి? ఆ ఇంటెలిజెన్స్ వాడు నేరుగా రామరాజునే అడిగి వచ్చాడా? వాడు ఇంటెలిజెన్స్ వాడా? చాటింపు వేసే బారిఖవాడా? ఏ పోలీస్ స్టేషన్ కొడతారు బాబు అని నేరుగా తిరుగుబాటుదారినే అడుగుతాడా? వాడికి అసలు తలకాయ ఉందా? మండిపడ్డాడు బ్రేకన్. పంచాంగం చూసుకుని తీరిగ్గా వచ్చి పోలీస్ స్టేషన్ కొడతానంటూ ఒక తిరుగుబాటుదారుడు సవాలు విసరడం, భయం లేకుండా ఇంటెలిజెన్స్ వాళ్లకు అదే చెప్పడం అవమానకరంగా ఉంది బ్రేకన్కు. చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజబొమ్మంగి పోలీస్ స్టేషన్ల మీద హఠాత్తుగా దాడి చేశాడు. ఇప్పుడు సాక్షాత్తు కలెక్టర్కు సమాచారం పంపించి మరీ 4వ పోలీస్ స్టేషన్ను కొడతానంటున్నాడు. అసలు వారం రోజుల నుంచి విచ్చలవిడిగా తిరుగుతోంది కొండదలం. ఇంకోపక్క పూనాలోని దక్షిణ కమాన్ నుంచి వైర్లెస్ సెట్లు వచ్చాయి, హీలియో దీపాలు వచ్చాయి. అయినా కొండదలాన్ని నిరోధించే ప్రయత్నం చేయలేకపోతోంది యంత్రాంగం. మలబారు దండు కోసం ఎదురుచూస్తున్నారంతా. దీనితో ప్రజల్లో ఇంకా చులకనైపోతామని బ్రేకన్ బాధ. దీనికి తోడు కింది ఉద్యోగులంతా, తహసీల్దార్లు, బారికలు, పోలీసులు జీతాలు తీసుకుంటూ బ్రిటిష్ చక్రవర్తి కోసం కాకుండా రామరాజు కోసం పనిచేస్తున్నారేమోనని అనుమానం కూడా వస్తోంది. అడ్డతీగలకు 5 మైళ్ల దూరంలో ఉన్న
10: తిమ్మాపురం ప్రభుత్వ అతిథి గృహంలోనే బస చేశాడు బ్రేకన్. పంతులను అక్కడికే రప్పించాడు. సాయంత్రం 6 గంటల ప్రాంతం. అక్టోబర్ మాసం కాబట్టి అప్పుడే చీకట్లు కమ్ముకుంటున్నాయి. కొద్దిగా చలి కూడా మొదలయ్యింది. ఇక్కడ

గట్టిగా అరిచేశాడు. సార్, బారికను శ్రీరామరాజు పంపించాట, ఏదో మీకే చెప్పాలట. బ్రేకన్ అరుపులతో బెంబేలెత్తిపోయిన క్యాంప్ క్లర్క్ అసలు విషయం చెప్పాడు. రామరాజు దగ్గర నుంచి నాకు కబురా? ఏం జరుగుతోంది అసలు? సరే తీసుకురా అన్నాడు బ్రేకన్. బారిక లోపలికి వచ్చి వంగి వంగి దండాలు పెట్టి చిన్న చీటీ అందించాడు వినయంగా. మడత విప్పి చూశాడు బ్రేకన్. కలెక్టర్ బ్రేకన్కి, నేను అడ్డతీగలకు 2 మైళ్ల దూరంలోనే ఉన్నాను. పోలీస్ స్టేషన్ను కొడతాను. మీరు తలబడ్డానికైనా రావచ్చు, మాట్లాడడానికైనా రావచ్చు. అల్లూరి శ్రీరామరాజు. బ్రేకన్ చేతులు వణికిపోవడం స్పష్టంగా తెలుస్తోంది. సరే నువ్వు పో అన్నాడు బ్రేకన్ బారికను. బ్రతుకు జీవుడా అన్నట్టే వెళ్ళాడతడు.

ఇంతవరకు ఆకుపచ్చ సూర్యోదయం, మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలాధారావాహిక పఠనం 45వ భాగాన్ని విన్నారు. నవలా రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించారు సుమనస్పతిరెడ్డి. ఈ నవలాధారావాహిక 46వ భాగాన్ని ఈరోజు రాత్రి 9:30కు వినవచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పటి నుంచి 10:00 సింగిడిలో పసందైన సినిమా పాటల్ని విందాం. మీరు కూడా మీకిష్టమైన పాటల్ని అడగడానికి ఫోన్ చేయవచ్చు, లేదా మీకు తెలిసిన మంచి విషయాల్ని శ్రోతలందరితో పంచుకోవచ్చు. మా ఫోన్ నెంబర్లు 2300-8951 ఆదిలాబాద్ కోడ్ 08732 జత చేసి ఫోన్ చేయాలి. ఫోన్ నెంబర్లు మరోసారి 2300-8951, మరో నంబర్ 2950-8981. ఆదిలాబాద్ కోడ్ 08732 జత చేసి ఫోన్ చేయాలి.

0: సరిగమ పదని కాదు, అది గబదరి స స గురు.
1: సింగిడికి హలో అంటూ ఒక కాలర్ ఫోన్ చేసి లైన్లో ఉన్నారు. హలో,
2: హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఊరు చెప్తారా శ్రోతల కోసం?
2: ఆదిలాబాద్ హనుమంతం గారి నుండి పూజని మాట్లాడుతున్నాను.
1: పూజ గారు ఏం చేస్తుంటారు అక్కడ? హలో,
2: హౌస్ వైఫ్ అండి.
1: ఓకే, ఇంటి పనులన్నీ చూసుకుంటారు, పిల్లల పనులు కూడా మీరు చూసుకుంటారేమో, పిల్లలు ఉంటే. మీకు పిల్లలు ఉన్నారా? హలో, హలో, హలో, పూజ గారు
2: చెప్పండి.
1: మీ వాయిస్ నాకు వినపడలేదు. పిల్లలు ఎంతమంది మీకు?
2: పిల్లలు లేరండి.
1: ఓకే,
2: రీసెంట్గానే మ్యారేజ్ అయింది.
1: ఓకే, రైట్. అయితే
2: సంవత్సరం అవుతుంది.
1: సరే, మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు ఈరోజు?
2: దేశముద్ర నుంచి ఏదైనా సాంగ్ వేయండి.
1: తప్పకుండా మీకోసం దేశముద్ర నుంచి ఒక పాట వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.
2: థ్యాంక్ యూ అండి.

0: మరో శ్రోత మనకు ఫోన్ చేసి లైన్లో ఉన్నారు. హలో.
1: హలో సార్, నమస్తే.
0: నమస్తే. మీ పేరు ఊరు తెలుసుకోవచ్చా నేను?
1: సార్, నా పేరు
0: శ్రీనివాసం.
1: ఆదిలాబాద్, సుందరయ్య నగర్.
0: ఓకే, సుందరయ్య నగర్లో ఏం చేస్తుంటారు మీరు శ్రీనివాస్ గారు? ఓకే, మరి ఈరోజు ఎటు వెళ్తున్నారు, ఏం పని ఉంది ఈరోజు? ఎక్కడ ఇప్పుడు మీ సైట్ ఎక్కడ ఉంది ఇప్పుడు మీరు పనిచేసే సైట్? రైట్, అంటే మీరు ఇంట్లో ఉన్నారా ఇప్పుడు, సైడ్ మీదకి వెళ్ళిపోయారా? అక్కడ కూడా పని చేస్తున్నప్పుడు రేడియో వింటుంటారా? ఓకే, ఫోన్లో పెట్టుకొని వినొచ్చు, ఫోన్లో కూడా ఇప్పుడు వస్తుంది మన రేడియో. ఓకే, అవునవునవును. ఓకే రైట్, ఏ పాట విందాం ఈరోజు?
1: పుష్పక విమానం నుంచి కళ్యాణం కమయం అని చెప్పేసి.
0: తప్పకుండా మీకోసం ఆ పాట వినిపిస్తున్నామండి. నమస్తే శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.

0: మరో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్లో ఉన్నారు. ఎవరో తెలుసుకుందాం. హలో హలో హలో
1: హలో సార్.
0: నమస్తే అండి, మీ పేరు ఊరు చెప్పండి మాకు.
1: గుడ్ మార్నింగ్ సార్, మీ ఆకాశవాణి రేడియో స్టేషన్కు.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: సార్ నా పేరు భాస్కర్ టైలర్ సార్, కోడత్ గ్రామం నుండి మాట్లాడుతున్నా సార్.
0: భాస్కర్ గారు టైలర్గా పనిచేస్తున్నారు కోడత్ గ్రామంలో. ఇంట్లోనే చేస్తుంటారా మీరు పని?
1: అవును సార్, ఇంటి దగ్గరనే స్కూల్ డ్రెస్లో టెండర్ పట్టుకొని ఇలా ఇంటికాడ కొడుతుంది సార్.
0: అయితే స్కూల్ డ్రెస్లు అంటే చాలా పని ఉంటుంది, మరి మీకు చేతి నిండా పని ఉంటుంది. ఇంకోటి కొంచెం తలనొప్పి తక్కువనే ఉంటుంది, అంటే ఒకేసారి ఎక్కువ యూనిఫామ్స్ వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఒక్కటి ఒకటి సింగిల్ వచ్చినాయంటే ఇక వాళ్ళతో మాట్లాడాలి, ఆ కొలతలు ఈ కొలతలు తీసుకోవాలి, పైసలు అడగాలి, ఇవి ఒకేసారి 50-100 డ్రెస్సులు అట్లా వస్తాయి కాబట్టి ఒకేసారి మీకు గిరాకీ వచ్చినట్టు అవుతుంది కదా. బాగుంది. మరి సైజులు ఎన్ని సైజులు చేస్తారు మరి స్కూల్ యూనిఫామ్ అంటే మీకు?
1: ఓకే,
0: పిల్లలందరూ తీసుకుంటారా? అంటే మీరే అక్కడికి స్కూల్కి వెళ్తారా లేకపోతే పిల్లలే మీ దగ్గరికి వస్తారా? బాగుంది బాగుంది. చెప్పండి, ఏం చెప్పాలనుకున్నారు ఈరోజు ఫోన్ చేశారు?
1: సార్ ఈ మధ్యన మనకు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి
0: సార్. అవును
1: ఆల్రెడీ.
0: అవునండి. ఆయన
1: అయితే స్కూల్ పిల్లలు నా స్కూళ్ళ దగ్గర కానీ స్కూల్ ఆవరణలో చెత్త చెదారము వేయకూడదని నేను వినియోగించుకుంటున్నాను సార్. ఎక్కడ పడితే అక్కడ స్కూళ్ళ పక్కకు కానీ మందిర్ల పక్కకు కానీ చెత్తను వేయకూడదు సార్. వాళ్ళు తినే ఆహారం మీద ఇక్కడ వాళ్ళ ఈగలు అవి ఇవి వాళ్ళు తినే ఆహారం మీద వాళ్ళకు బీమార్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి
0: పిల్లలు వింటూ ఉంటే వాళ్ళు కూడా, అవును పిల్లలు వింటూ ఉంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. విన్న తల్లిదండ్రులు కూడా పిల్లలకు మీరు చెప్పిన విషయం చెప్తే బాగుంటుంది. ఇప్పటి నుంచే వాళ్ళలో పరిసరాల పరిశుభ్రత గురించి తెలియజేయడం చాలా మంచిది. మీరు అనుభవపూర్వకంగా అంటే స్కూళ్ళకు వెళ్ళి వాళ్ళ కొలతలు తీసుకుంటారు కాబట్టి డ్రెస్ల కోసం స్కూళ్ళ చుట్టుపక్కల ఉన్న చెత్తను చూసి మీరు ఈ మాట చెప్తూ ఉంటారు అనుభవపూర్వకంగా.
1: పిల్లలకు స్టడీ అవర్ లో వాళ్ళకు ఎలాంటి వర్క్ గానీ బయట వర్క్ గానీ చెప్పకూడదని
0: చెప్పట్లేదు. ఇప్పుడు
1: ప్రయత్నం చేయాలి.
0: అవును బాగుంది, సంతోషం అండి, మంచి విషయం చెప్పిండ్రు భాస్కర్ గారు. నమస్తే.

0: கஜா பபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்யானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
4: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

0: హలో అంటూ మరో శ్రోత లైన్లో ఉన్నారు. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను మహబూబ్నగర్ నుంచి. నా పేరు బాలాజీ సార్.
0: బాలాజీ గారు మహబూబ్ నగర్లో ఏం చేస్తుంటారు?
1: నేను లేడీస్ టైలర్ వర్క్ చేస్తుంటా సార్.
0: అదే పేరుతో రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఒక సినిమా కూడా వచ్చింది, చూసినరా ఆ సినిమా?
1: లేడీస్ టైలర్ సార్? అది
0: చూసినరా?
1: చూసినా సార్.
0: మీరు కూడా లేడీస్ టైలరే కదా?
1: అవునవునవును.
0: ఇక్కడ మీకు షాప్ వేరే ఉందా, ఇంట్లోనే చేస్తుంటారు?
1: ఇంట్లోనే చేసుకుంటా సార్. నేను ఇంట్లోనే చేసుకుంటా.
0: అయితే చెప్పండి, ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారు శ్రోతలతో?
1: ఏం చెప్పాలంటే, ఇక మా మిసెస్ కూడా పుడుతుంది, నా తోడుగుంటుంది, ఇద్దరం కలిసి చేసుకుంటాం.
0: అయితే ఇప్పుడు ఈ మోటరైజ్డ్ మెషిన్లు వచ్చినాయి కదా, మీరు ఈ మోటరైజ్డ్ వాడతారా
1: లేకపోతే
0: తొక్కేవి వాడుతుంటారా ఇంకా?
1: అవునవును, జాక్ మెషిన్లు వచ్చినాయి.
0: అవును అవును. మొదట్లో ఇట్లా కాళ్ళతో తొక్కాల్సి వచ్చేది కదా, కాళ్ళ నొప్పులు వస్తుండే కదా ముందు?
1: ఏ కాళ్ళ నొప్పులు ఏం రావు సార్, నా దగ్గర ఇప్పుడు అదే ఉంది, తొక్కే మెషిన్ ఉంది.
0: ముందు ముందు అంతకు ముందు ఈ మోటార్లు రాకముందు?
1: అవునవును, అప్పుడు అప్పుడు అవును, చిన్న మిషన్లు ఉంటుండే.
0: అవును, బాగుంది. ఎన్ని రకాల మిషన్లు ఉన్నాయి మీ దగ్గర?
1: ఇప్పుడు నా దగ్గర రెండు ఉన్నాయి సార్.
0: కుట్టేవి, ఇంకా ఈ పీకో ఫాల్, ఈ రకరకాలు ఉంటాయి కదా మిషన్లు.
1: పీకో మిషన్ కూడా ఉంది సార్.
0: కాజాలు కుట్టేది కూడా వేరే ఉంటదేమో, కాజాలు, ఇది బటన్లు, గుండీలు కుట్టేది కూడా ఉంటదా?
1: అది జెంట్స్, జెంట్స్ టైలర్ వాళ్ళకు పనికొస్తుంది.
0: ఓకే,
1: మా దానికి ఏమో ఉక్సులు, ఏమింగ్ పైపింగ్ అవి ఉంటాయి. మా
0: ఉక్సులు అయితే చేతితోటే కుట్టాలి కదా?
1: చేతితోటే కుట్టాలి సార్, బయట ఇస్తాం మేము 10 రూపాయలు బ్లౌజ్.
0: అది చేసేవాళ్ళు వేరే ఉంటారా?
1: వేరే ఉంటారు సార్, ఎందుకంటే ఒక బ్లౌజ్ కుట్టే ఏమింగ్ చేసే బదులు సగం బ్లౌజ్ అని అయితే కుట్టుడు.
0: అవునవును,
1: అట్లానే వేరే పాపకి ఇస్తాము, ఆ పాప చేసేది ఇచ్చిస్తుంది.
0: రైట్ అండి, మరి ఏ పాట వినాలనుకుంటున్నారు ఈరోజు?
1: ఈరోజు సార్ సంపంగి సినిమా నుంచి గుండె నెందుకు ఇచ్చావు రా దేవుడా అనే సాంగ్ ఉంది, బాలసుబ్రహ్మణ్యం పాడిన సాంగ్.
0: ఆ పాట ఎందుకు అడుగుతున్నారు మరి మీరు? అది కొంచెం విషాద గీతం కదా.
1: ఆ బాలసుబ్రహ్మణ్యం గళమింటే నాకు ఒళ్ళంతా పురకరిస్తుంది సార్.
0: అవును, గుండె నెందుకు ఇచ్చావు రా దేవుడా అంటే
1: పాట అంటే చాలా ఇష్టం సార్ నాకు.
0: అవును, అంటే ఏ ప్రేమలో విఫలమై బాధపడుతుంటాడు, ఈ గుండెనే లేకపోతే బాధ ఉండదు కదా అనే ఉద్దేశంలో పాడతాడేమో ఆ పాట.
1: పాడతాడు సార్.
0: బాగుంది,
1: సినిమా అయితే చూడలేదు.
0: నేను కూడా చూడలేదు,
1: మొబైల్ లో చూసిన సాంగ్ అది.
0: నేను మొబైల్లో కూడా సాంగ్ చూడలేదు, విన్నాను అంతే. విందాం మరి పాట బాలాజీ గారు.
1: ఏం పేరు సార్?
0: నా పేరు కమలాకర్.
1: కమలాకర్ సార్,
0: విందామా పాట మరి?
1: ఇంకోటి ఏంటంటే, బాలసుబ్రహ్మణ్యం అంటే చాలా ఇష్టం సార్ నాకు.
0: ఆయన అంటే ఇష్టపడని తెలుగు వాళ్ళు ఎవరు?
1: నాకైతే చాలా ఇష్టము, ఆయన పాటలు అంటే చాలా ఇష్టము. ఇవి పాడుతా తీయగల స్వరాభిషేకం వస్తుండే కదా.
0: అవునవును, ఆయన పాటల కన్నా నాకు మాటలు చాలా ఇష్టం. ఆయన చెప్పే మాటల్ని మిస్ అవుతున్నాను నేను కూడా. ఇంకోటి ఏంటంటే, తెలుగు భాష ఎలా పలకాలి, భావాన్ని ఎలా మనం పుట్టించాలి, ఒక పదాన్ని ఎట్లా పలకాలి, కొంతలో భావాన్ని ఎట్లా పలికించాలి, ఇవి ఎన్నో నేర్చుకోవచ్చు ఆయన.
1: అవును అవును
0: అవును,
1: ఎలాంటి పాటనైనా పాడగలుగుతాడు.
0: అవునండి, సో వారు పాడింది
1: కన్నడ కూడా ఉంటాయి. నేను
0: ఓ బాగుంది, విందాం బాలసుబ్రహ్మణ్యం గారి పాట విందాం మరి మీరు అడిగినట్టు.
1: సరే, థ్యాంక్ యూ సార్.
0: నమస్తే నమస్తే.

0: యజ్మాన్ పొందండి. అరే వా, భలే గుందే.
1: చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 FM, వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాన్ని.

ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈరోజు ప్రముఖ భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ పుట్టినరోజు. ఈయన 1973 జూన్ 17వ తేదీన జన్మించారు. డేవిస్ కప్లో డబుల్స్లో అత్యధిక సార్లు విజేతగా ఈయన పేరిట రికార్డుంది. పేస్ 8 సార్లు డబుల్స్, 10 సార్లు మిక్స్డ్ డబుల్స్లో గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించారు. 1990లో అర్జున అవార్డు అందుకున్నారు పేస్. 1996-97లో భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకున్నారు. 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2014లో టెన్నిస్కు భారతదేశంలో ప్రాచుర్యం కల్పించినందుకు గాను పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు లియాండర్ పేస్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు.

నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

గోర్మాటి మథుర భాషల్లో ప్రాచీన పౌరాణిక జానపద పాటలను వినిపించే కార్యక్రమం గిరిపదం. ప్రతి సోమ బుధ శుక్రవారాల్లో పొద్దుమట్టు 6:20 ప్రసారం. వినడం మర్చిపోకండి గిరిపదం, ఆదివాసీ జానపద సంగీత కార్యక్రమం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా.

ఇది మనయాస మన భాషలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా సింగిడిలో చివరి పాట వచ్చేస్తుంది, విందాం.

ఇంతటితో ఇలాంటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. మరిన్ని పాటల్ని పొద్దుమట్ట 5 గంటలకు మాట చెప్పుని పాట ఎన్నుండిలా 8 గంటలకు హుషారుల 10:30కు మధురిమల వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 గంటలు కావస్తున్నది. మరికొద్దిసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

లో భారత్ భాగస్వామ్య దేశంగా పాల్గొంటున్న నేపథ్యంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ల మధ్య అత్యంత ప్రాధాన్యత కలిగిన ద్వైపాక్షిక సమాపేశం జరుగుతుంది. ప్రపంచ దేశాల దృష్టి ఈ సమాపేశంపై కేంద్రీకృతమై ఉంది. కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి పంట వ్యర్థాల నిర్వహణపై సమగ్ర సమీక్షా సమాపేశం నిర్వహించారు. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ నేపథ్యంలో పంట అవశేషాల దహనాన్ని నివారించే అంశంపై సమాపేశంలో ప్రధానంగా చర్చించారు. రాష్టంలోని చిన్న సివిల్ కాంట్రాక్టర్ల సమస్యల పట్ల ప్రజాప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో స్పందిస్తోందని వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు సివిల్ కాంట్రాక్టర్లు విక్రమార్కను కలిసి తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన సానుకూల హామీతో తాము సంతృప్తి చెందామని ఈ నెల 18వ తేదీన చేపట్టదలిచిన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నామని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. హైదరాబాద్లోని తెలంగాణ అమరవీరుల స్మారకం అమరజ్యోతిని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు నిన్న సందర్శించారు. అమరజ్యోతి ప్రాంగణంలో నిర్మించిన వివిధ గదులను పరిశీలించిన కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ఆడియో విజువల్ రూమ్ను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కమిటీ చైర్మన్ కె కేశవరావు నేతృత్వంలో అమరజ్యోతి కేంద్రంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం నిర్వహించారు. నాణ్యమైన విద్య అందించాలంటే విద్యావేత్తలు ఉన్నత స్థాయి పరిశోధనలు నిర్వహించి వాటిని పాఠ్య ప్రణాళికలో పొందుపరచాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి అన్నారు. ఇన్ఫ్లిప్నెట్ పరిశోధన సేవలు అనే అంశంపై పరిశోధక విద్యార్థులకు నిన్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ లో ఈరోజు లీడ్స్ లోని హెడింగ్లీ మైదానంలో జరిగే గ్రూప్ ఏ 2వ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్ తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆదరించే సంపూర్ణ వినోదం 10:09:55 ఎగ్జాక్ట్ గా. ఎవర్ గ్రీన్ హిట్స్ కి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఈ రోజు మనం ప్లే చేసుకుంటాం సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ ట్రాక్స్ ఆఫ్టర్ 2000, 2000 సంవత్సరం తర్వాత వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుందాం. ఆల్రెడీ చాలా మెసేజ్లు ఉన్నాయి. ఫస్ట్ మనకి లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుంచి మనకి మెసేజ్ చేశారు, ఏదైనా ఒక మంచి పాటని ఎవర్గ్రీన్ హిట్స్గా మా కోసం ప్లే చేయండి అంటూ. డెఫినెట్గా మీకోసం ప్లే చేస్తాం లక్ష్మీనారాయణ గారు, అండ్ కరీంనగర్ నుంచి మెసేజ్ చేశారు వీరు. అలాగే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, ప్రొద్దుటూరు, మోతే, కృష్ణ, సంతోష, స్పందన, శివ, సాయిరాములు, రాములమ్మ మనకు మెసేజ్ చేశారు, ఒక మంచి పాట మా కోసం ప్లే చేయండి సార్ అంటూ. కృష్ణా జిల్లా పెడన నుండి వీరా కనకరావు పార్వతి గారు మెసేజ్ చేశారు, ఒక పాట కావాలి మా కోసం అంటూ. తప్పకుండా అండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. సిహెచ్ సోమయ్య మనకు మెసేజ్ చేశారు సూరిపేట నుంచి, ఒక మంచి పాట కావాలి అంటూ. అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మాన్విత, సంహృత, గీతానగర్ హైదరాబాద్ నుంచి మనకు మెసేజ్ చేశారు, ఒక మంచి పాటని మాకోసం ప్లే చేశారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:17 అండ్ 15 సెకండ్స్ ఎగ్జాక్ట్ గా ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఈరోజు మనం ఎవర్ గ్రీన్ హిట్స్ గా 2000 నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ ని సెలెక్ట్ చేసుకుని పాటలు ప్లే చేసుకుంటున్నాం. అండ్ మీరు కూడా ఈ టైం బౌండ్ లో ఆఫ్టర్ 2000 తర్వాత అండ్ ఇప్పుడు 2026 ఈ 26 ఇయర్స్ లో వచ్చిన మీరు వినాలి అనుకుంటున్న సూపర్ హిట్ ట్రాక్స్ ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. శుభోదయం సార్, మాకోసం ఏదైనా పంచి పాట వేయండి అన్నారు. సూపర్ అండి. నిజామాబాద్ నుంచి అఖిల, అరుణ, రాజేందర్, అపర్ణ, రాజేశ్వర్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అంటూ మెసేజ్ చేశారు. డెఫినెట్ గా మీకోసం ఒక మంచి పాట నేను ప్లే చేస్తానండి. రైట్, అలాగే హఫీజ్ ఉద్దీన్ షాను, ఎండి సాజిద్ ఉద్దీన్, జక్రాన్ పల్లి మండల్ ఆర్గుల్ విలేజ్ నుంచి మనకి మెసేజ్ చేశారు, ఒక మంచి పాటని మాకోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా అండి. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల్ నుంచి గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాన్విక, చానిక్య కూడా మెసేజ్ చేశారు, ఒక మంచి పాటని ఏదైనా మాకోసం ప్లే చేయండి అంటూ. డెఫినెట్ గా మీ అందరి కోసం ఒక సూపర్ హిట్ ట్రాక్ ప్లే చేస్తాను. దానికన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్, స్టే ట్యూన్డ్.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ GDPకి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా, ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. పన్నెండేళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:30 minutes 25 seconds స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మా కోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపిస్తారా అంటూ మెసేజ్ చేశారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఒక పాట కావాలి అంటూ అడిగారు. డెఫినెట్ గా ఆ పాట డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు, బట్ 2000 తర్వాత వచ్చిన సాంగ్స్ ని మనం ప్లే చేసుకుంటున్నాం ఎవర్ గ్రీన్ హిట్స్ గా ఈరోజు. గుడ్ మార్నింగ్ అండి. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మంచి మంచి సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ అండి. హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి గడ్డ రాజేశ్వర్, మీనా లోకేశ్వర్, క్రాంతి బాబు, లావణ్య, దుర్గా మెసేజ్ చేశారు. వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిని, హిమశ్రీ ఉన్నారు. అలాగే సునీల్ రాజ్, విష్ణు యాదవ్ ఎయిర్పోర్ట్ బేగంపేట్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. భూదాన్ పోచంపల్లి, గాంధీనగర్, ఎల్గందుల, పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం, జూగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ ఉన్నారు. ఒక మంచి పాట కావాలి అంటూ చిప్పల్ బజార్ నుంచి మాడిశెట్టి కొండలరావు గారు మెసేజ్ చేశారు. ఒక మంచి సాంగ్ ఏదైనా మా కోసం ప్లే చేయండి అంటూ. మీ అందరి కోసం ఈ సూపర్ ట్రాక్

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: అది యుగళ గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

45 మినిట్స్ 40 సెకండ్స్ ఎగ్జాక్ట్ గా ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఫిదా సినిమా నుంచి హేమచంద్ర పాట విన్నారు మీరు. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, మూసాపేట్ మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ఎనీ సాంగ్ ప్లీజ్ సార్ అంటూ మెసేజ్ చేశారు. అలాగే వెంకటేష్ నందిపేట్ నుంచి మెసేజ్ చేశారు ఒక మంచి పాట కావాలి అంటూ. నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి మెసేజ్ చేశారు. సంగారెడ్డి జిల్లా సిద్ధుల నాగారం నుంచి దొడ్ల దుర్గేష్, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజేశ్వర్ ఒక మంచి పాట కావాలి అంటూ అడుగుతున్నారు తప్పకుండా. కట్ల సతీష్, సుమలత, రాంపురం నుంచి నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, కట్ల వారి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారంట ఆ మెసేజ్లో తప్పకుండా అండి. షేక్ అబ్దుల్ అలీ, నిగార్, పర్వీన్, ఉదయభాను, మీనా, సత్యం, శారద, సుధీర్, శోభ, శ్రీధర్, రవి, సునీత్ ఒక మంచి పాట కావాలి అంటూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ ఆటోనగర్ సీఎం రోడ్ నుంచి మా కోసం ఒక పాట కావాలి అంటూ నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ కూడా మెసేజ్ చేశారు. అండ్ మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మనం 2000 తర్వాత వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. ప్లీజ్ ప్లే ఎనీ హిట్ సాంగ్ అంటూ మెసేజ్ చేశారు ఎవరు, ఆదిభట్ల నుంచి కరాడి గోపికిషన్ ఉమావతి గారు. తప్పకుండా అండి. పద్మశాలి చేనేత, హనుమకొండ జిల్లా అంబాల శ్రీరాములపల్లి, ఖ్యాతం రవీందర్, స్వరూప, సమ్మయ్య, సుదర్శన్ శ్రీరాములు, తాటిపాముల ఉపేందర్, దేవేంద్ర, చింతకింది శ్రీనివాసు, ఇప్పలపల్లి శ్రీనివాసు, గంగాధర్ శ్రీనివాసు, మల్లేశం సాంభయ్య, మాకోసం ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. తప్పకుండా అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మునహరి యశోద, జానకి రాజు రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి సాంగ్ ని మాకోసం ప్లే చేయండి అంటూ. అలాగే పెద్దపల్లి అయ్యప్ప టెంపుల్ ప్రగతి నగర్ నుంచి ఎన్ మల్లేశం, ఎన్ రమ్య, ఎన్ లక్ష్మీరాయ్ మెసేజ్ చేస్తున్నారు ఒక మంచి సాంగ్ ఏది ఏదైనా మాకోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్. బట్ దానికంటే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ వింటూ ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, స్టే ట్యూన్డ్.
3: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
4: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
5: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ఏర్పాటు చేసిన తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ టీపీఎస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, టీచర్లు, స్థానికులతో కలిసి కాసేపు ముచ్చటించారు. అనంతరం విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. భారతదేశం అందరికీ అందుబాటు ధరల్లో సులభంగా లభించే నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందిస్తూనే అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా మెట్టెక్ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా ఎదిగేందుకు అన్ని అర్హతలతో సిద్దంగా ఉందని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. నీటి పునః పరీక్షల నేపథ్యంలో మూసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తల్లిదండ్రులను, అభ్యర్థులను హెచ్చరించింది. ఎన్టీఏ ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్టు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్కామ్ మేనేజింగ్ డైరెక్టర్ కాంతి వెస్లీ ఒక ప్రకటనలో తెలియజేశారు. గుర్తింపు పొందిన సంస్థల నుండి డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ లేదా మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ పూర్తి చేసి ఉండాలని చెప్పారు. జర్మన్ భాష ధృవీకరణ తప్పనిసరిని, అయితే అభ్యర్థులకు టామ్కామ్ సంస్థ స్వయంగా ఉచితంగా ఏ స్థాయి నుండి జర్మన్ భాష శిక్షణ అందిస్తుందని వివరించారు. రాష్టంలోని గురుకుల విద్యాలయాల టెండర్లలో 2,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో చెప్పారు. తెలంగాణ పోలీసెట్ 2026 చివరి విడత ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా నిన్న నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు 3,381 మంది అభ్యర్థులు హాజరైనట్లు పోలీసెట్ కౌన్సిలింగ్ కన్వీనర్ శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలియజేశారు. న్యూస్ ఫోటోగ్రాఫర్ల కోసం కర్ణాటక మీడియా అకాడమీ ఫోకస్ ఆన్ న్యూస్ పేరుతో జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీని ప్రదర్శన నిర్వహిస్తోంది. ఈ పోటీలో విజేతలుగా నిలిచే మొదటి 3 ఉత్తమ ఛాయాచిత్రాలకు వరుసగా 35,000, 25,000, 15,000 రూపాయలు నగదు బహుమతులు అందజేస్తారు. మహిళల హాకీలో ఆక్లాండ్లోని నార్త్ హార్బర్ నేషనల్ హాకీ సెంటర్లో నిన్న జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ న్యూజిలాండ్ 2026 గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో భారత జట్టు 2-1 గోల్స్ తేడాతో జపాన్ ఓడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 కు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: శుభోదయం శ్రోతలందరికీ స్వాగతం సుస్వాగతం. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటారు మరి కాసేపట్లో స్టూడియో క్లాక్ లో. సమయం 11:03 అవుతోంది. నేను మీ ఆర్జే పవన్ వెల్కమ్ చెప్తున్నాను. ఇప్పటి నుంచి 3 గంటల వరకు అలా అలా మ్యూజికల్ జర్నీలో సాగిపోదాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు బుధవారం గుర్తుకొస్తున్నాయిలో ఒక ప్రముఖ సంగీత దర్శకుడు గురించి గుర్తు చేసుకుందాం. మరి ఆయన ఎవరంటే, ఆయన అందరిలాంటి సంగీత దర్శకుడు కాదు, ఆయన వేరే. ఎందుకంటే తనదైన బీట్ మ్యూజిక్తో శ్రోతలను డిస్కో ఆడించే రింగ్ మాస్టర్. ఆయన చాలామంది ట్రెండ్ ఫాలో అవుతారు, కానీ ఆయన ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేశారు. అందుకే ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యారు. తన గానంతో అందరినీ మెస్మరైజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న డిస్కో సింగర్ ఆయన. కేవలం తన మ్యూజిక్ అండ్ సాంగ్స్తో, తనదైన ప్రత్యేక గెటప్తో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న గోల్డెన్ మ్యాన్ ఆయన. ఒంటి నిండా బంగారం ధరించడం వల్ల ఏమో ఎన్నో భాషల్లో గోల్డెన్ హిట్స్ అందించారు ఆ సంగీత దిగ్గజం. మరి అగ్రభాగం బాలీవుడ్లో సంగీతం అందించిన, తెలుగులో కూడా 12-13 చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చారు ఆయన. ఒక జనరేషన్ని తన సంగీత సుస్వరాల్లో ఓలాడించిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. సినీ ప్రస్థానం గురించి ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో గుర్తు చేసుకోబోతున్నాం. మరి గోల్డెన్ మ్యాన్ అనగానే మీకు ఒక రూపం వచ్చేసే ఉంటుంది. ఎవరు ఆయన గుర్తుపట్టండి. ఆయన సంగీతం అందించిన ఒక సినిమాలోంచి పాట ప్లే చేయబోతున్నాను నేను. ఆ పాట విన్న తర్వాత మీకు ఇంకా ఈజీగా తెలిసిపోతుంది ఆయన ఎవరు. మరి మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో ఒక సంగీత దర్శకుడి సినీ ప్రస్థానాన్ని. స్టే ట్యూన్డ్.
0: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను నిర్మించాం.
2: జబ్ ఏక్ పరివార్ కో అప్నా ఘర్ మిల్తా హై తో ఉస్కా ఆత్మ సమ్మాన్ బఢ్ జాతా హై వో అప్నా వర్తమాన్ సుధారనే కే సాథ్ హీ బెహతర్ భవిష్య కే బారే మే సోచ్నే లగ్తా హై.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: ఎస్, 11:13 స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయిలో ప్రముఖ సంగీత దర్శకుడు గురించి గుర్తు చేసుకుందాం అని చెప్పాను. అలాగే ఆయన కంపోజ్ చేసిన దొంగ పోలీస్ సినిమా నుంచి ఒక పాట ప్లే చేయగానే మన శ్రోతలందరూ కూడా చాలా కరెక్ట్ గా గెస్ చేసి నాకు చాలా మంది ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు పంపించారు. పంపించిన ప్రతి శ్రోతకి పేరు పేరున ధన్యవాదాలండి. గోల్డెన్ మ్యాన్ అనగానే వెంటనే తెలిసిపోతుంది మరి ఆయన ఎవరని చెప్పి. ఎస్, హీఈస్ నన్ అదర్ దాన్ బప్పి లహరి. డిస్కో బీట్లతో 70-80 దశకాల్లో దేశ సినీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన సంగీత దర్శకుడు, గాయకుడు అండ్ డిస్కో కింగ్ బప్పి లహరి. అయితే బప్పి లహరి అస్సలు పేరు అలోకేష్ లహరి. వెస్ట్ బెంగాల్లోని జల్పాయిగురిలో 1952 నవంబర్ 27 పుట్టారు ఆయన. ఆయన తండ్రి అపరేష్ లహరి కూడా ప్రముఖ బెంగాలీ గాయకుడు. తల్లి బన్సారి లహరి కూడా మ్యూజిషియనే. తల్లిదండ్రుల నుండి స్వతహాగానే బప్పికి కూడా సంగీతంపై మనస్సు మళ్ళింది. మరి ఇంట్లోనే మ్యూజిక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అటువైపు మనం సహజంగానే అట్రాక్ట్ అవుతాం కదా. అలాగా 3 ఏళ్ల వయసులోనే తబలా వాయించేవారు బప్పి లహరి. బప్పి లహరి సెల్ఫ్ మేడ్ మ్యూజిషియన్. ఆయన ఎవరి దగ్గరో రోజుల తరబడి సంగీతం నేర్చుకున్న వ్యక్తి కాదు. ఇలా చూడగానే అలా పట్టేసేవాళ్లు. అండ్ సినిమా ఇండస్ట్రీలో కూడా అతన్ని ఆయన చెక్కుకున్న వ్యక్తి. బప్పి లహరి సంగీతంలో కొత్త ఒరవడి సృష్టించారు. అందుకే నేను అన్నాను ఆయన డిఫరెంట్ అని. బప్పి లహరి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా తెలుగులో కూడా 10 దశాబ్దం పాటు పలు హిట్ సినిమాలకి మ్యూజిక్ చేశారు. బప్పి లహరిని తెలుగు సినిమాలకి పరిచయం చేసిన ఘనత మాత్రం సూపర్ స్టార్ కృష్ణ గారికి దక్కుతుంది. ఆయన నిర్మించి దర్శకత్వం వహించిన సింహాసనం సినిమాతో బప్పి లహరి మొదట తెలుగు సినిమాకి మ్యూజిక్ అందించారు. అండ్ తన పాటలతో సినిమాను మరో రేంజ్ కి తీసుకెళ్లారు. అలా సింహాసనం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బప్పి లహరి 10 దశాబ్దం పాటు తన బీట్ మ్యూజిక్ తో, రాక్ మ్యూజిక్ తో టాలీవుడ్ ప్రేక్షకుల చేత స్టెప్ లేయించారు. మరి సింహాసనం సినిమా నుంచి ఆయన కంపోజ్ చేసిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. విన్న తర్వాత గుర్తుకొస్తున్నాయిలో బప్పి లహరి గారి గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ పవన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: 11:22 అవుతోంది ఎగ్జాక్ట్ గా. గుర్తుకొస్తున్నాయిలో డిస్కో కింగ్ ఆఫ్ ఇండియా బప్పిలహరి గారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నాం కదా. అండ్ ఈ రోజు బప్పిలహరి గారి పాటలు వింటే 90s కిడ్స్ బాగా కనెక్ట్ అవుతారనుకుంటున్నాను నేను. ఎందుకంటే నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది. ఈరోజు ఆయన కంపోజ్ చేసినవన్నీ కూడా 90s నుంచి 97-98 లోపల, ముఖ్యంగా ఎక్కువగా మోహన్ బాబు గారికి, చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, సుమన్ గారికి, వీళ్ళకి ఎక్కువగా మ్యూజిక్ అందించారు ఆయన. కృష్ణ గారు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆయనకి తేనె మనస్సులు సినిమాతో మళ్ళీ ఇంకొకసారి కంటిన్యూషన్ ఇచ్చారు. అది కూడా హిట్ అయింది. ఇండియన్ సినిమాకి డిస్కో మ్యూజిక్ ని పరిచయం చేసిన గొప్ప ఘనత బప్పిలహరి గారికి దక్కుతుంది. 3 జనరేషన్స్ ని తన పాటలతో రూతలుగించారు ఆయన. సినిమా పాట అంటే శాస్త్రీయ సంగీతం అనే ట్రెండ్ ని బ్రేక్ చేసి తనదైన బాణీలతో మజా ఏంటో చూపించిన ఎనర్జెటిక్ మ్యూజిషియన్ బప్పిలహరి. భారతీయ సినీ సంగీతంలో ఆయన ప్రయత్నించని ప్రయోగం అంటూ లేదు. 2 రెండేళ్లలో 12 సిల్వర్ జూబ్లీ సినిమాలకి మ్యూజిక్ అందించి వన్ అండ్ ఓన్లీ బప్పి అనిపించుకున్నారు ఆయన. అండ్ ఒకే ఏడాదిలో ఏకంగా 33 సినిమాల్లో 180 పాటలకు ట్యూన్స్ కట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన ద గ్రేట్ మ్యూజిషియన్ బప్పిలహరి. మరి ఇప్పుడు మీరు వినబోతున్న పాట గ్యాంగ్ లీడర్ సినిమాలోది. గ్యాంగ్ లీడర్ సినిమాలో ఈ పాట సృష్టించిన ప్రభంజనం అంతా అయిందా కాదు, మెగాస్టార్ చిరంజీవి వేసిన స్టెప్పులతో మొత్తం టాలీవుడ్ నే కాదు యావత్ ఇండియానే ఊపేసిన పాటిది. మరి ఆ పాటకి మ్యూజిక్ ఇచ్చింది బప్పిలహరి. ఒక్కసారి 90s కి వెళ్ళిపోదామా ఈ పాట వింటూ? స్టే ట్యూన్డ్. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ పవన్తో.

0: తెలుసా, ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: బపిల్ హర్ గారు కంపోజ్ చేసిన మరొక సూపర్ హిట్ నంబర్ ఇది. బ్రహ్మ సినిమాలోది కేజేఎస్ దాస్ గారు చిత్ర గారు పాడింది. ఈ పాటని రాసింది జాలాది గారు. జాలాది గారు చాలా తక్కువ పాటలు రాసినా ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసే పాటలు రాశారు. ముఖ్యంగా ఆయనకి పల్లె పదాల మీద ఎంత పట్టుందో చెప్పడానికి ఈ పాట మరొక నిదర్శనం. ఇందులో ఆయన వాడిన పదాలు ఎమ్మలో అని కాని లేకపోతే జుంటె తేనె, ములుకు సూదులు, ఇవన్నీ కూడా జాలాది గారి రచనా పటిమకి నిదర్శనం అన్నమాట. మాట్లాడుకుందాం ఇంకా బప్పి లహర్ గారి గురించి గుర్తుకొస్తున్నారు మరిన్ని విశేషాలు. స్టే ట్యూన్డ్.
1: నాకు ఐటీ బిజినెస్ స్కూల్లో అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ కూడా వచ్చేసినట్లే. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్, ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ తో పాటు 1 crore వర్త్ మెరిట్ స్కాలర్షిప్ పరాయనం పొందే అద్భుతమైన అవకాశం.
3: ఐపీఈ ప్రీమియర్ బిజినెస్ స్కూల్, షామీర్పేట్, హైదరాబాద్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org. ఐసెట్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్.
4: గుర్తుకొస్తున్నాయి Go Retro with Akashvani Telugu.
0: స్టూడియో క్లాక్ లో టైం. గుర్తుకొస్తున్నాయిలో సంగీత దర్శకుడి స్పెషల్ లో బప్పి లహరి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. బప్పి లహరి గారిని బప్పీదా అని ఆప్యాయంగా పిలుచుకుంటారు ఆయన ఫ్యాన్స్. అలాగే ముఖ్యంగా బెంగాల్లో ప్రజలు ఆయన్ని బప్పీదా అంటారు. బప్పీదా పాట ఎంత వైవిధ్యమో ఆయన ఆహార్యం కూడా అంతే విభిన్నం. నిండైన విగ్రహం, కూలింగ్ గగుల్స్, జులపాల జుట్టు, ఒంటి నిండా బంగారు నగలు, చూడగానే ఆకర్షించే రూపం బప్పి సొంతం. అందుకే అప్పట్లో గోల్డెన్ మ్యాన్ గా సినీ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు బప్పీదా. అలాగే ఇండియన్ ఫిల్మ్ మ్యూజిక్ లో సింథసైజ్డ్ డిస్కో మ్యూజిక్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. తర్వాత దాన్ని, ఆ ట్రెండ్ ని ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఫాలో అయ్యారు, ఇప్పటికీ అవుతున్నారు కూడా. హిందీ, తెలుగు, బెంగాలీ, తమిళ్, కన్నడ, గుజరాతీ చిత్రాలకు బప్పి సంగీత దర్శకుడిగా పనిచేశారు. డిస్కో కింగ్ గా పేరున్నా కూడా కేవలం డిస్కో పాటలకి ఆయన పరిమితం కాలేదు. అలానే కేవలం రాక్ మ్యూజిక్ కి మాత్రమే బప్పి పరిమితం కాదు, ఎన్నో అద్భుతమైన మెలోడీస్ ని కూడా కంపోజ్ చేశారు బప్పి లహరి. మరి అలాంటి ఒక వండర్ఫుల్ మెలోడీ మీకోసం ప్లే చేయబోతున్నాను నేను రౌడీ అల్లుడు సినిమా నుంచి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
1: సారే హిందుస్థాన్ మే ఊర్జా భర్ దేతా హై, సారే హిందుస్థాన్ మే చేతనా భర్ దేతా.
0: 12 ఏళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయిలో బప్పిలహరి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన కంపోజ్ చేసిన వండర్ఫుల్ మెలోడీస్ అండ్ బీట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఒక్కసారి 90s కి వెళ్ళిపోతున్నాం మనం. చిన్నప్పుడు మనం కూడా ఈ పాటలకి డాన్స్ వేసే ఉంటాం, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. బప్పిలహరి నుంచి పాట వస్తోంది అంటే దేశమంతా ఊలాలా ఊలాలా అంటూ ఊగిపోవాల్సిందే. ఓ పాటను కంపోజ్ చేసిన, తానే స్వయంగా పాడిన, ఆ పాట ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయడం బప్పిదా స్పెషాలిటీ. అందుకే ఆయనకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. మరి సింహాసనంతో మొదలై తెలుగులో స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్, సామ్రాట్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్స్పెక్టర్, బ్రహ్మ, రౌడీ గారి పెళ్లం, దొంగ పోలీస్, బిగ్ బాస్, నిప్పురవ్వ, ఖైదీ ఇన్స్పెక్టర్ లాంటి సినిమాలకు మ్యూజిక్ చేసి టాలీవుడ్ లో ప్రేక్షకుల చేత స్టెప్లేయించారు బప్పిలహరి.

57 Section 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

గతంలో ఎవరైనా విదేశాలకు వెళ్ళొస్తే అక్కడి సదుపాయాల గురించి ఎంతగానో మెచ్చుకునేవారు. కానీ నేడు అటల్ సేతు, సుదర్శన్ సేతు, చినాబ్ రైల్వే వంతెన, బోగీబిల్ బ్రిడ్జ్, అటల్ టనల్, పంబన్ సముద్ర వంతెనని చూడండి.

0: ప్రతి గమ్యాన్ని అవి చేరువ చేస్తున్నాయి. ఇంకా ప్రయాణం కూడా ఆనందంగా నడుస్తుంది.
1: 21వీ సదీ కా భారత్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే జిస్ నయే యుగ్ మే ప్రవేశ్ కర్ రహా హై వో అభూతపూర్వ హై అకల్పనీయ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
6: అవుతోంది స్టూడియో క్లాక్ లో. అరే, అప్పుడే ఇంత టైం అయిపోయిందా అనిపిస్తోంది. బప్పిలహరి గారి సాంగ్స్ వింటూ మనం నిజంగా టైమే మర్చిపోతాం కదా. అంత పవర్ ఉంది బప్పిలహరి గారి మ్యూజిక్ కి. ఇప్పటికీ మిథున్ చక్రవర్తి గారు ఏదైనా కార్యక్రమంలో ఆయన పరిచయం చేయాల్సి వస్తే ఐఎమ్ ఏ డిస్కో డాన్సర్ పాటనే ప్లే చేస్తారు. మరి ఆ ఇమేజ్ మిథున్ గారికి ఇచ్చింది ఖచ్చితంగా బప్పిదానే అని చెప్పాలి. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో 1985 లో చేసిన షరాబీ చిత్రంతో ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు బప్పిలహరి మొదటిసారిగా. అలాగే 6 times ఆయన ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కి నామినేట్ అయ్యారు కూడా. 2018లో అదే ఫిల్మ్ఫేర్ నుండి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. బప్పిలహరి భార్య, పిల్లలు అంతా మ్యూజిక్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. తెలుగులో చివరిగా ఆయన రవితేజ నటించిన డిస్కో రాజా సినిమాలో తారారంపం పాట పాడారు బప్పిలహరి. అండ్ రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు బప్పిదా, కానీ సక్సెస్ కాలేకపోయారు. అలాగే బప్పిలహరి నటుడు కూడా, కొన్ని సినిమాల్లో నటించారు కూడా. 2016లో వచ్చిన యానిమేటెడ్ మూవీ మోనాలో టమాటావో పాత్రకి తన వాయిస్ అందించారు బప్పి. ఇక చివరిగా ఆయన పాడింది 2020లో వచ్చిన టైగర్ ష్రాఫ్ యాక్ట్ చేసిన బాగీ 3 అనే సినిమాలో. 2022 ఫిబ్రవరి 15 బప్పిలహరి మనందరినీ భౌతికంగా వీడి వెళ్లిన, ఆయన వదిలి వెళ్లిన సంగీతం ఎప్పుడు ఆయనలాగే వన్నె తగ్గని బంగారమే కాదంటారా? ఇది బప్పిలహరి గారి గురించి గుర్తుకొస్తున్నాయి. స్టే ట్యూన్డ్.
7: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 12:05 కావస్తోంది. మరి కాసేపట్లో చైతన్య స్ఫూర్తి వింటారు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.

0: 12:12 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో మీరు వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి నా హృదయంలో నిదురించే చెల్లి సినిమా నుంచి టైటిల్ సాంగ్ విన్నారు కదా. ఏవిఎస్ ఆదినారాయణ గారి సాహిత్యం, శ్రీ సంగీతంలో బాలుగారు పాడిన పాట అది.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మరి ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఏ విషయం గురించి మాట్లాడుకుందాం? జూన్ నెల మొదలైపోయింది, ఆల్రెడీ సగం అయిపోయింది. జూన్ నెల మొదలైందంటే చాలు, ఆకాశంలో తొలకరి మబ్బులతో పాటు పేరెంట్స్లో ఆందోళన మేఘాలు కూడా కమ్ముకుంటూ ఉంటాయి. ఎందుకంటే స్కూల్స్ రీఓపెన్ అయి కొత్త క్లాసెస్లోకి అడుగు పెడుతున్నామనే హుషారు పిల్లలకుంటే, తల్లిదండ్రులకి మాత్రం రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. సరే, ఒకళ్ళు వర్కింగ్, ఒకళ్ళు హోమ్ మేకర్ అయితే కొంతవరకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇద్దరిని మేనేజ్ చేయడం. అదే పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అయితే వాళ్లకుండే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వాళ్లకుంటాయి. పెద్దవాళ్ల తోడున్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇలా రకరకాల ఇబ్బందులు ఫ్యామిలీకి డిఫర్ అవుతూ ఉంటాయి. సరే, యాక్చువల్గా అయితే మొన్న సోమవారం నుంచే స్టార్ట్ అయినాయి స్కూల్స్. కాకపోతే సోమవారం అమావాస్య అని కొంతమంది వెళ్ళలేదు, నిన్న మంగళవారం అని కొంతమంది వెళ్ళలేదు. ఈరోజు మాత్రం నేను వచ్చేటప్పుడు రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయి ఉన్నాయి, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్తో నిండిపోయి ఉన్నాయి రోడ్లన్నీ కూడా. కాబట్టి ప్రతి ఏడాది బ్యాక్ టు స్కూల్ సీజన్ అనేది పేరెంట్స్కు నిజంగా పరీక్షాకాలమే. స్టూడెంట్స్కి ఎప్పుడైతే పరీక్షలు ఉంటాయో కానీ, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం పేరెంట్స్కి నిజంగా పరీక్షాకాలమే కదా. మరి పాఠశాలలు తిరిగి తెరుచుకున్న వేళ మరి పేరెంట్స్ ఎలా సమాయత్తం అవ్వాలి, వాళ్ళ చిల్డ్రన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, టైం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఇంట్లో ఉండే ప్రెషర్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, వాళ్ళ వర్క్ ప్రెషర్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ఇవన్నీ కూడా ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకోబోతున్నాం. తెలుసుకుందాం స్టూడెంట్స్తో పాటు తల్లిదండ్రులు ఈ సీజన్లో ముఖ్యంగా ఎలాంటి ఒక ప్లానింగ్తో ముందుకెళ్ళాలి అన్నది కూడా తెలుసుకోబోతున్నాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో మంచి మంచి పాటలు వింటూ. స్టే ట్యూన్.

0: వేటూరు సుందరరామూర్తి గారి సాహిత్యం రమణ గోగుల కంపోజ్ చేసి సునీతతో కలిసి పాడిన పాట బద్రి సినిమాలోది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాలని

0: ఈసారి ఏ కాలేజ్ లో రిక్రూటింగ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఈసారి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఐటీ బిజినెస్ స్కూల్ నుంచి రిక్రూట్ చేసుకుంటున్నాం.
0: అవునా, సూపర్.
1: ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ తో పాటు 1 crore వర్త్ మెరిట్ స్కాలర్షిప్ పరాయణం పొందే అద్భుతమైన అవకాశం.
2: ఐటీ ప్రీమియర్ బిజినెస్ స్కూల్స్, షామీర్పేట్, హైదరాబాద్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.iteindia.org. ISET స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్.
3: దాటింది స్టూడియో క్లాక్ లో టైం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు. చైతన్య స్ఫూర్తిలో స్కూల్స్ రీఓపెన్ సందర్భంగా పిల్లల్ని స్కూల్ కి పంపడానికి ఎలా సంసిద్ధం కావాలి, పేరెంట్స్ ఎట్లా టైం మేనేజ్ చేయాలి, అండ్ ముఖ్యంగా వాళ్ళకి ఆహారం ఆరోగ్యం గురించి ఎట్లాంటి కేర్ తీసుకోవాలి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే సగం టెన్షన్ తగ్గిపోయినట్లే అంట. చిన్నపిల్లలైనా పెద్దవారైనా తగినంత నిద్రపోతే పొద్దున్నే లేవడం కష్టం అనిపించదు. ఎందుకంటే ఈ 2 months బాగా హాలిడే ఎంజాయ్ చేస్తుంటారు కదా పిల్లలు, అలాగే పేరెంట్స్ హాలిడేస్కి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లకి, నాన్నమ్మ వాళ్ళ ఊర్లకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అండ్ అక్కడ వెదర్ కొంచెం మారుతుంది కాబట్టి బాగా రెస్ట్ ఇచ్చేస్తాం బాడీకి, అండ్ అందరి స్కెడ్యూల్స్ మారిపోయి ఉంటాయి. అందుకే స్కూల్స్ మొదలవుతున్నాయంటే ప్రతిరోజు పడుకునే సమయాన్ని, నిద్రలేచే సమయాన్ని 15 నిమిషాలు ముందుకు జరుపుతూ ఉండాలంట. ఒకేసారి బాడీని మళ్ళీ మార్చేస్తే ఖచ్చితంగా బాడీ ఎదురు తిరుగుతుంది, మన మాట వినదు, మళ్ళీ సుస్తి అయితే మళ్ళీ కష్టం. కాబట్టి గ్రాడ్యువల్గా ఇలా చేస్తూ వెళితే వారం రోజుల్లోనే సమయం మళ్ళీ మన నియంత్రణలోకి వచ్చేస్తుంది. మార్నింగ్ తగిన అలాగే కావలసినంత టైం కూడా చిక్కుతుంది మనకి, అప్పుడు ఇంకా బద్ధకం అనేది బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. ఏమంటారు, మాట్లాడుకుందాం ఇంకా మరిన్ని విశేషాలు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 23 నిమిషాలు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: పాక్షిక సమావేశాలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని రోజు కలుసుకుంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన వార్షిక రక్షణ ఉత్పత్తి అత్యధికంగా 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ లో ఈరోజు లీడ్స్ లోని హెడింగ్లీ మైదానంలో జరిగే గ్రూప్ ఏ 2 మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్ తో తలపడుతుంది. G7 సదస్సు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కెనడా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధినేతలతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో జరిగిన సమాపేశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేస్తూ భారత కెనడా సంబంధాల్లో కనిపిస్తున్న సానుకూల ధోరణిని ఇరు దేశాల నేతలు స్వాగతించారని, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, మెటలర్జికల్ బొగ్గుకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలతో కూడిన ఆర్థిక సహకారం ప్రగతిని సమీక్షించారని తెలియజేసింది. బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్తో జరిగిన సమావేశంలో విజన్ 2035 కింద భారత బ్రిటన్ సంబంధాల పురోగతిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు, స్థిరత్వాన్ని పెంపొందించడానికి చర్చలు, దౌత్య విధానాలు, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. కెన్యా అధ్యకుడు విలియం రూటో, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతా అల్ సిసి, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి, దక్షిణ కొరియా అధ్యకుడు లీ జెమ్యుంగ్తో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా భారత్ భాగస్వామ్య దేశంగా పాల్గొంటోంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో అత్యంత ప్రాధాన్యత కలిగిన ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలో కలుసుకున్న తర్వాత ఈ ఇద్దరు నాయకుల మధ్య ముఖాముఖిగా జరుగుతున్న మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. ప్రధానమంత్రి ఈరోజు G7 సదస్సులో భాగంగా మరికొన్ని కీలక సమావేశాల్లో కూడా పాల్గొంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ వార్షిక రక్షణ రంగ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. సోషల్ మీడియాలో ఈ మేరకు ఒక పోస్టు చేస్తూ గత ఆర్థిక సంవత్సరం నమోదైన 154,000 కోట్ల రూపాయల ఉత్పత్తితో పోలిస్తే ఇది 15.6% వృద్ధిని కనబర్చిందని పేర్కొన్నారు. అంతేకాకుండా రక్షణ ఉత్పత్తి విలువ 84,000 కోట్ల రూపాయలుగా ఉన్న 2020-21 ఆర్థిక సంవత్సరం నాటి గణాంకాలతో పోలిస్తే ఇది 110% అసాధారణమైన వృద్ధిని నమోదు చేసిందని కూడా రక్షణ మంత్రి వివరించారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం 4,746 కోట్ల రూపాయలుగా ఉన్న స్వదేశీ రక్షణ ఉత్పత్తి ఇప్పుడు దాదాపు 4 రెట్లు పెరిగిందని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. రక్షణ ఉత్పాదన విభాగంతో పాటు ఇతర భాగస్వాములందరి సామూహిక కృషి ఫలితంగానే ఈ వృద్ధి సాధించగలిగామని రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. పంట వ్యర్థాల నిర్వహణ చర్యలను సమీక్షించేందుకు, అలాగే పంట అవశేషాల దహనానికి సంబంధించి దీర్ఘకాలిక పరిష్కారాలను అన్వేషించేందుకు కేంద్ర వ్యవసాయ రైత సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపీందర్ యాదవ్ సంయుక్తంగా న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి అంతర్మంత్రిత్వ శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. నిన్న జరిగిన సమావేశంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, జాతీయ రాజధాని ప్రాంతం పరిధిలో 14 జిల్లాల్లో ఉన్న 70 తహసీళ్లలో స్టబుల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా సాగుతున్న క్రియాశీలక పర్యవేక్షణ పాత్ర గురించి ప్రత్యేకంగా వివరించారు. పంట కోతలు అయిన అనంతరం అవశేషాలను తగలబెట్టడం వల్ల పర్యావరణం కలుషితమవడమే కాకుండా భూమి సారం కూడా దెబ్బతింటుందని, ఇది మేలు చేసే కీటకాలను నాశనం చేసి నేల ఉత్పాదకతను భూసారాన్ని తగ్గిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు. జమ్మూకాశ్మీర్లో వచ్చే నెల ప్రారంభం కానున్న వార్షిక అమర్నాథ్ యాత్రను విజయవంతంగా, సురక్షితంగా, సజావుగా నిర్వహించేందుకు కేంద్ర పాలిత ప్రాంతం వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు, మాక్ డ్రిల్స్, సమన్వయ విన్యాసాలను అధికారులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వార్షిక అమర్నాథ్ యాత్ర సాగే మార్గాలు, బేస్ క్యాంపులు, రైల్వే మౌలిక వసతులు, బస కేంద్రాలు, ఇతర కీలక ప్రాంతాలను కలుపుతూ రక్షణ దళాలు, పోలీసులు, పౌర పరిపాలనా విభాగం సంయుక్తంగా ఒక సమగ్రమైన భద్రతా గ్రిడ్ను ఏర్పాటు చేశాయి. సాంప్రదాయంగా యాత్ర జరిపే పెహల్గాం మార్గంలో పోలీసులు రక్షణ చర్యలను మరింత పటిష్టం చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఆరుట్ల గ్రామంలో జరిగిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని, పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. కార్పొరేట్ సంస్థల కోసం సామాన్యుల అప్పుల పాలు కాకుండా ఉండేందుకు నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో డిజిటల్ వసతులతో

0: ఇంగ్లీష్ మీడియం చదువును ప్రవేశపెట్టామని రేవంత్ రెడ్డి సందర్భంగా చెప్పారు.
1: మన భవిష్యత్తులు మారాలి, మన తలరాతలు మారాలి, మన తల్లిదండ్రుల ఆత్మ గౌరవంతో తలెత్తుకొని మన గ్రామంలో మన జిల్లాలో తిరగాలి అని అంటే విద్యలో రాణించాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి, ఈ దేశానికి నాయకత్వం అందించే నాయకులు కావాలి. అలా తయారైనప్పుడే మన ఊరికి మన ప్రాంతానికి మన రాష్ట్రానికి వన్నె వస్తుంది, పేరు వస్తుంది.
0: విద్యార్థులకు ఉచిత రవాణా, నాణ్యమైన అల్పాహారం, భోజనం, స్నాక్స్ అందిస్తున్నట్టు చెప్పారు. విద్యా కమిషన్ సిఫారసులతో ఈ మార్పులు తెచ్చామని, పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైందని రేవంత్ రెడ్డి తెలియజేశారు. నీట్ పునః పరీక్షల నేపథ్యంలో మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తల్లిదండ్రులను, అభ్యర్థులను హెచ్చరించింది. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ చేస్తూ, టెలిగ్రామ్ యాప్లో కొందరు మోసగాళ్లు ప్రత్యేక ఛానల్ నడుపుతూ రీ ఎగ్జామ్ ప్రశ్న పత్రాన్ని ముందే ఇస్తామని నకిలీ హామీలతో 14,000 నుండి 25,000 రూపాయల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలియజేసింది. అయితే నీట్ పునః పరీక్షకు సంబంధించి ఎలాంటి ప్రశ్న పత్రం లీక్ కాలేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు ముందే చాటింగ్ జరిగినట్లు చూపిస్తున్న కొన్ని నకిలీ ప్రూఫ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయని, వాటిని నమ్మవద్దని పేర్కొంది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ పైన ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ ఎడారీకరణ కరువు నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఎడారీకరణను అడ్డుకోవడానికి, కరువు ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అంతర్జాతీయ సహకారంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ రోజు పాటిస్తారు. సరైన చర్యలు చేపట్టడం ద్వారా ఎడారీకరణను సమర్థవంతంగా అడ్డుకోవచ్చునని, దీనికి అన్ని స్థాయిల్లో ప్రజల భాగస్వామ్యం, పరస్పర సహకారం ఎంతో కీలకమని ఈ రోజు గుర్తు చేస్తారు. ఈరోజు పచ్చిక భూములు గుర్తించండి, గౌరవించండి, పునరుద్ధరించండి అనే ఇతివృత్తంతో ఇది జరుపుకుంటున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ 3వ సర్సంఘ చాలక్ బాలాసాహెబ్ దేవ్రాజ్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన ఘనంగా నివాళులర్పించారు. బాలాసాహెబ్ దేవ్రాజ్ తన జీవితాన్ని దేశ సేవకు, సామాజిక సామరస్యానికి, యువతలో చారిత్రకమైన నైతిక విలువలను పెంపొందించడానికి అంకితం చేశారని ఆయన కొనియాడారు. మహాపరాక్రమశాలి మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సోషల్ మీడియాలో ఒక సందేశం ఇస్తూ, మహారాణా ప్రతాప్ జీవితం అచంచలమైన ఆత్మగౌరవానికి, స్వేచ్ఛకు, దేశభక్తికి ఒక అమరగాథ అని స్పీకర్ కొనియాడారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో నిన్న రాత్రి అమెరికాలో న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఐ మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టు సెనగల్పై 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లే మైదానంలో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతున్నారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు కలుసుకుంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రక్షణ ఉత్పత్తి అత్యధికంగా 178,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో ఈరోజు భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 12:40.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: జమీన్ ఘర్ గహనె యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ మే బికనే సే బచా హై గిర్వీ రఖనే సే బచా హై తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. 12:42 స్టూడియో క్లాక్ లో టైం. ఈ బ్యాక్ టు స్కూల్ సీజన్ స్టార్ట్ అయిన సందర్భంగా పేరెంటింగ్ టిప్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే పిల్లలు ఎట్లా వాళ్ల వాళ్ల డేని ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి అంశాలు కూడా మనం డిస్కస్ చేస్తున్నాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. పిల్లలు స్కూల్కి వెళ్లే డేట్స్ అన్నవి ముందుగానే ఫిక్స్ అయి ఉంటాయి కాబట్టి, పేరెంట్స్కి ముందే తెలుస్తాయి కాబట్టి, రేపటి నుండి స్కూలు అని ఈ రోజు రాత్రి హడావిడి పడకుండా ఒక 1 వీక్ ముందు నుంచే ప్లానింగ్ చేసుకుని, యూనిఫామ్స్ ఒకవేళ కొత్తవి కొనాల్సి వస్తే, కొత్తవి స్టిచ్ చేయించాల్సి వస్తే అవి రెడీగా పెట్టుకోవాలి, లేకపోతే అదే యూనిఫామ్ మళ్ళీ ఈ సంవత్సరం కూడా వాడాల్సి వస్తే వాటిని చక్కగా ప్రెస్ చేసి ఆయన చేసి పెట్టుకోవాలి, బ్యాగ్లు అన్ని సర్దుకున్నావా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇలాంటి ప్లానింగ్ని పిల్లలకు క్రమంగా తల్లిదండ్రులే అలవాటు చేయాలి. తల్లిదండ్రులు కూడా చేసుకోవాలి. మరుసటి రోజు లంచ్ బాక్స్లో ఏముండాలో రాత్రే ఆలోచించి అవసరమైనవన్నీ సిద్ధం చేసుకుంటే ఉదయం పూట ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సెలవులు తర్వాత బాగా 2 నెలలు ఇంట్లోనే ఉండడానికి సినిమాలు చూడడం, లేకపోతే గ్యాడ్జెట్స్లో గేమ్స్ ఆడుకోవడం, బయట క్రికెట్ ఆడుకోవడం, ఇలా చాలా రకరకాల పనులు చేస్తుంటారు. లైఫ్ సైకిల్ మారి ఉంటుంది. సడన్గా మళ్ళీ ఇల్లు విడిచి బడికి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. మన బాడీ సహకరించదు, మన మైండ్ సహకరించదు ముఖ్యంగా. అండ్ భయపడడం చిన్నపిల్లల్లో చాలా సహజం. కొత్త సిలబస్ ఎలా ఉంటుందో, కొరుకుడు పడని పాఠాలు ఎలా ఉంటాయో, అండ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో అన్న ఆందోళన జనరల్గా వస్తూ ఉంటాయి పిల్లలకి. కొంచెం అలవాటు పడేదాకా గందరగోళం ఉండడం అనేది సహజమే. సో అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుండే మార్క్స్ మార్క్స్ అని పిల్లల మీద రుద్దడం మంచిది కాదు అని మానసిక నిపుణులు చెప్తున్నారు. అది వారి మీద తెలియని ఒత్తిడిని క్రియేట్ చేస్తుందంట. కాబట్టి ఆ పొరపాటు పేరెంట్స్ అస్సలు చేయకూడదు. ట్రై యువర్ బెస్ట్ అని చెప్పడం కరెక్ట్ పద్ధతి. మార్కుల కన్నా వాళ్ళు చేసే ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ ఉండాలి. అది పిల్లల్లో కొంత పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేస్తుంది. ఇంకా మాట్లాడుకుందాం ఇలాంటి మంచి మంచి విషయాలు చైతన్య స్ఫూర్తిలో. అందుకన్నా ముందు విమానం సినిమా నుంచి మంగ్లీ పాడిన ఒక వండర్ఫుల్ సాంగ్ విందాం. చిన్ని చరణ్ సాహిత్యం సంగీతం అందించారు ఈ పాటకి. స్టే ట్యూన్డ్.

0: Is always ready for those who dare. Every decision, every step takes you closer. Are you ready to take that step? The Indian Air Force is now accepting applications for officers through AFCAT 1 of 2026. Registrations open from 10th November 2025. For more details, visit careerairforce.gov.in or afcat.edcil.co.in.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్
3: 2324085.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: రందే సినిమా నుంచి సాంగ్ విన్నారు. రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సిద్ శ్రీరామ్ పాడిన పాట.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: కిసీ ఏక్ వ్యక్తి కి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: స్టూడియో క్లాక్ లో టైం. చైతన్య స్ఫూర్తిలో ఈ బ్యాక్ టు స్కూల్ సీజన్ స్టార్ట్ అయిన సందర్భంగా పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ల పిల్లల పట్ల అని మాట్లాడుకుంటున్నాం కదా మనం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. అండ్ ముఖ్యంగా ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ గ్రోయింగ్ దశలో పిల్లలకిచ్చే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు. పోషక విలువలున్న సమతుల ఆహారం విద్యార్థుల ఆరోగ్యానికి, ఎదుగుదలకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ముఖ్యంగా ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. అయితే మార్నింగ్స్ టైం లేదు అని చెప్పి చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా స్కూల్ స్టార్ట్ అయిన కొత్తలో జరుగుతుంటుంది. ఎందుకంటే మంచి నిద్రకి అలవాటు పడిపోయి ఉంటారు. 8-9 దాకా లేవకుండా ఉంటారు. 2 మంత్స్ చేసే పనే ఉందిలే అని చెప్పి ఆ రాత్రి ఎక్కువసేపు మేల్కొనడం అది వాళ్ళ డైలీ రొటీన్ మీద ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది స్టార్టింగ్లో. అది అస్సలు మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ఫాస్ట్ స్కిప్పింగ్ అన్నది చాలా

చాలా చాలా ప్రమాదం. పండ్లు, గుడ్లు, పాలు, మిల్లెట్స్ లాంటివి ఇస్తూ ఉండాలి. బయట జంక్ ఫుడ్ తినకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, భోజనం చేసే టైంలోనో లేకపోతే నిద్రపోయే ముందో గ్యాడ్జెట్స్ వాడకాన్ని తగ్గించడం క్రమక్రమంగా అలవాటు చేయాలి. పిల్లలు రోజుకు కనీసం అరగంట సేపైనా ఎక్సర్సైజ్ చేసేలా చూసుకోవాలి తల్లిదండ్రులు. సైక్లింగ్ లాంటివి, స్విమ్మింగ్, క్రికెట్, బ్యాడ్మింటన్ లాంటి స్పోర్ట్స్ వైపు ఎంకరేజ్ చేస్తే వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది. మాట్లాడుకుందాం ఇలాంటి టిప్స్ ఇంకా మరిన్ని ఓ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: కలర్ ఫోటో సినిమా నుంచి విన్న పాటది. రచన కిట్టు విస్సా ప్రగడ, సంగీతం గానం కాలభైరవ.
1: దిగులుగా కూర్చున్నావు?
2: మన పెద్దోడు పీజీడీఎం అడ్మిషన్ గురించి టెన్షన్ పడుతున్నానండి.
1: టెన్షన్ దేనికి? ఎన్ఐఆర్ ఫ్రాంక్ బిజినెస్ స్కూల్ ఉందిగా,
3: బెస్ట్ క్యాంపస్, బెస్ట్ ప్లేస్మెంట్ ఉన్న ఐపీఈ ప్రీమియర్ బిజినెస్ స్కూల్లో అడ్మిషన్స్ జరుగుతున్నాయి. పైగా 1 crore వర్త్ స్కాలర్షిప్ పర్ యానం పొందే ఫెసిలిటీ కూడా ఉంది. ఐపీఈ ప్రీమియర్ బిజినెస్ స్కూల్, షామీర్పేట్, హైదరాబాద్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org. ఐసెట్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్.

0: బాలల కార్యక్రమాలు బాలానందం బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: వన్ త్రీ స్టూడియో క్లాక్లో టైం. చైతన్య స్ఫూర్తిలో పేరెంటింగ్ టిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం స్కూల్ రీఓపెనింగ్ సీజన్ సందర్భంగా. కొత్త తరగతిలోకి వెళ్లేటప్పుడు జనరల్గా స్టూడెంట్స్ లో కొత్త టీచర్లు ఎలా ఉంటారో, నా పాత ఫ్రెండ్స్ నా సెక్షన్లోకి వస్తారో లేదో అనే థాట్స్ న్యాచురల్గా వస్తూ ఉంటాయన్నమాట. అలానే పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా కొంత టెన్షన్ అనేది ఉంటుంది స్టార్టింగ్లో. కాబట్టి ఏం చేయాలంటే, పిల్లలతో తల్లిదండ్రులు అన్ని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అడిగి తెలుసుకుంటూ ఉండాలి. కేవలం మీ పిల్లల్ని మంచి స్కూల్లోనో లేకపోతే మంచి బట్టలు బుక్స్ కొనిస్తేనో మంచి పేరెంట్స్ అయిపోరు మీరు అంటున్నారు నిపుణులు. పిల్లలతో కూర్చుని చొరవగా మాట్లాడాలి, వాళ్ళ ఒపీనియన్స్ ని షేర్ చేసుకున్నా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అండ్ భయపెట్టే ధోరణిలో అస్సలు మాట్లాడకూడదు, అది వాళ్లలో కాన్ఫిడెన్స్ ని చంపేస్తుంది అనమాట. అండ్ కొత్త తరగతిలో నేర్చుకునే విషయాలు, కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వాళ్ళకి చాలా కేటగారికల్ గా వివరించాలి. అలాగే స్మార్ట్ ఫోన్ వాడుతున్నప్పుడు వాళ్ళు వయస్సుకు తగ్గ యాప్స్ మాత్రమే వాడుతున్నారా లేదా అన్నది జాగ్రత్తగా చెక్ చేయాలి. స్మార్ట్ ఫోన్ ఇచ్చేసి వదిలేయకూడదు. పాఠశాల అనేది అక్షర జ్ఞానం నేర్పే చోటు మాత్రమే కాదు, అది క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని విలువల్ని అలవర్చే ఒక అమూల్యమైనటువంటి వేదిక అన్నమాట. కాబట్టి పేరెంట్స్గా మన బాధ్యత పిల్లలతో క్వాలిటీ టైం గడపడం, వాళ్లను మంచి మంచి విషయాల్లో ప్రోత్సహించడం, కష్టంగా కాకుండా ఇష్టంగా చదువుకునేలా చేయడం, కఠిన నియంత్రకులుగా కాకుండా ప్రేమతో మార్గదర్శకులుగా మారితే చాలు, మంచి సిటిజన్స్ ని మనం దేశానికి అందించిన వారు అవుతాం. ఏమంటారు? ఇది నాటి చైతన్య స్ఫూర్తి. చైతన్య స్ఫూర్తిలో లాస్ట్ గా వస్తుంది సన్ ఆఫ్ సత్యమూర్తి నుంచి శ్రీమణి రాసిన పాట, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో, సాగర్ ఎంఎం మానసి పాడిన పాట. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమమే జయంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియాతో సహా అన్ని ఎరువులను సకాలంలో అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామాల రక్షణకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సానుకూల హామీ ఇచ్చిందని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్రావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు మిశ్రమ వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి జిల్లాలో 6 నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ భవిష్యత్ అద్దాల మేడల్లో గానీ రంగుల గోడల్లో గానీ కాకుండా తరగతి గదుల్లోనే ఉందని ప్రభుత్వం విశ్వసిస్తోందన్నారు. విద్యా కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.
1: మన భవిష్యత్తులు మారాలి, మన తలరాతలు మారాలి, మన తల్లిదండ్రుల ఆత్మ గౌరవంతో తలెత్తుకొని మన గ్రామంలో మన జిల్లాలో తిరగాలి అనంటే విద్యలో రాణించాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి, ఈ దేశానికి నాయకత్వం అందించే నాయకులు కావాలి. అలా తయారైనప్పుడే మన ఊరికి మన ప్రాంతానికి మన రాష్ట్రానికి వన్నె వస్తుంది, పేరు వస్తుంది.

0: మంత్రి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. పాఠశాల ఆవరణలో మొక్క నాటి డాన్స్ మ్యూజిక్ రూములను సందర్శించారు. ఫుట్బాల్ మైదానంలో విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ జయమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా సహా అన్ని ఎరువులను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫెర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా పంపిణీ, టోల్ ఫ్రీ సేవలు, వాతావరణ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. రాష్టంలోని చిన్న సివిల్ కాంట్రాక్టర్ల సమస్యల పట్ల ప్రజాప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో స్పందిస్తోందని, వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజాభవన్లో బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, సివిల్ కాంట్రాక్టర్లు విక్రమార్కను కలిసి తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. చిన్న కాంట్రాక్టర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే ఆర్థిక శాఖ ప్రతి నెలా నిరంతరాయంగా బిల్లులు చెల్లిస్తోందని ఈ సందర్బంగా భట్టి విక్రమార్క వారికి గుర్తు చేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన సానుకూల హామీతో తాము సంతృప్తి చెందామని, ఈ నెల 18వ తేదీన చేపట్టదలిచిన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అన్ని రకాలుగా విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమం ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకుంటోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్బంలో మంత్రి మరో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం అమలు తర్వాత బస్సుల్లో ఆర్టీసీ ప్రయాణికులు రద్దీ పెరిగిన నేపథ్యంలో కొత్త బస్సులు కొనుగోలు చేశామని తెలిపారు.
1: ఆర్టీసీని అన్ని రంగాల్లో అగ్రభాగాన్ని నిలబెట్టి దేశంలోనే నెంబర్ వన్ ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రయత్నం, అన్ని రకాల అంశాలను సానుకూలంగా స్పందిస్తూ పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు గుండెకాయ లైఫ్ లైన్ అయినటువంటి ఈ ప్రయాణ సౌకర్యాన్ని కలగజేస్తా ఉన్నాం.
0: హైదరాబాద్లోని గాంధీభవన్లో మంత్రులు నిర్వహించే ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ఈ రోజు తిరిగి ప్రారంభమైంది. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించిన మంత్రి అజారుద్దీన్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, అభ్యర్థులను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముప్పుపై తెలంగాణ సరిహద్దు గ్రామాల రక్షణకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సానుకూల హామీ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సమర్పించిన వినతి పత్రంపై స్పందించిన పీపీఏ, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు, ప్రాణాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు హన్మకొండలో పర్యటించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 17 ఏళ్ల నిరంజన్ అనే అభిమానిని పరామర్శించారు. అభిమాని చేతిపై ముద్దుపెట్టి అప్యాయంగా పలకరించారు. అతని ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. నిరంజన్ తల్లికి క్యాంటీన్ ఏర్పాటు చేయిస్తానని, పాప చదువుకు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. HCBC రగ్బీ ప్రీమియర్ లీగ్ను రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిట్ శ్రీహర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, క్రీడలను ప్రోత్సహించే యువ అథ్లెట్లకు స్పూర్తినిచ్చే భారతదేశ క్రీడారంగాన్ని బలోపేతం చేసే ప్రతి ప్రయత్నానికి మద్దతు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. రగ్బీ ప్రీమియర్ లీగ్ను నిర్వహించడానికి హైదరాబాద్ ఎంచుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు శాట్స్ చైర్మన్ శివాసేనారెడ్డి, ఎండి సోనీ బాలాదేవి, నిర్వాహకులు పాల్గొన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ ఆయుష్ వైద్యాధికారి నారాయణ ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం తరఫున కొన్ని రకాల ప్రోగ్రామ్స్ ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. యోగా పైన కాన్సన్ట్రేట్ చేస్తూ గ్రామ గ్రామానికి ప్రజలకి, ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలు, తర్వాత స్కూల్స్, తర్వాత వృద్ధుల ఆశ్రమాలలో యోగా పైన అవగాహన కలిగించడం జరుగుతుంది.
0: ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ద, భక్తి పెరగడంతో యోగా ద్వారా స్వాంతనం పొందుతున్నారని నల్గొండ జిల్లా ఆయుష్ విభాగం యోగా శిక్షకులు శివకుమార్ అన్నారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
3: వివిధ రకాలైనటువంటి యోగా సెంటర్లను పరిచయం చేస్తూ, యోగా మీద అవగాహన కార్యక్రమాలు చేస్తూ యోగాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. ప్రజల్లో ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ద, అవగాహన పెరిగి ప్రతినిత్యము సాధన చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా మేమందరం చేస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రజల్లో ఎంతో ఎక్కువ మొత్తంలో యోగ సాధన చేయడానికి ముందుకెళ్తున్నారు.
0: రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు మిశ్రమ వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు ఆదిలాబాద్, కుమురంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని

తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుల్లెట్ రైల్ ప్రాజెక్టు వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్దిపై ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ పూణే రైల్వే మార్గంలో వికారాబాద్ అనంతగిరి దగ్గర స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి హైటీ హబ్కు రవాణా సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అలాగే హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైల్వేను ఫ్యూచర్ సిటీ మున్ననూర్ సోమశిల మీదుగా టూరిజం ప్రాంతాలను కలుపుతూ ప్లాన్ చేయాలన్నారు. మరోవైపు వరంగల్ ఎయిర్పోర్టులో కాకతీయ సామ్రాజ్య వారసత్వ సంపద ఉట్టిపడేలా డిజైన్లు ఉండాలన్నారు. రాజన్న సిరిసిల్ జిల్లాలో చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా చేనేత శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సంతోష్ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా తూడుకుర్తిలో ఇందిరం ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి శాసనసభ సభ్యులు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజల్లో అభద్రతా భావం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు. అనుమానాస్పదులు వ్యక్తులు ఆకతాయిల సమాచారాన్ని ఫోటోలు వీడియోలు తీసి 8712686026 నెంబర్కు పంపాలని, అలా సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. జిల్లాలోని రైతులకు పత్తి పంట సాగుకు అవసరమైన రాయితీ విత్తనాలు రసాయనాలు అందుబాటులో ఉన్నాయని ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి వెంకట తెలిపారు. రైతులు సమగ్ర పంటల యాజమాన్య పద్దతిలో విత్తనాలు నాటి అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సహా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివిధ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్కామ్ మేనేజింగ్ డైరెక్టర్ కాంతి వెస్లీ ఒక ప్రకటనలో తెలిపారు. రాజన్న సిరిసిల్ జిల్లా కేసీఆర్ నగర్ కాలనీకి చెందిన చిన్నారులు పానీపూరి తినే అస్వస్థ గురి అయ్యారు. కడుపు నొప్పి వాంతులు విరోచనాలు కాగా కుటుంబ సభ్యులు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉన్నత లక్ష్యాలను చేరుకునేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వం లక్ష్యమని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జహా తెలిపారు. ఈ రోజు బండ్లగూడెం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థుల విద్యా నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు ఏర్పాటు చేసిన ఆన్ అకాడమీ ఆన్లైన్ తరగతులను కలెక్టర్ ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్టంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమమే జయంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా సహా అన్ని ఎరువులను సకాలంలో అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామాల రక్షణకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సానుకూల హామీ ఇచ్చిందని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు ఉంటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ వాస్ టైమ్ 1:20 మరికాసపట్లో షో టైమ్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ప్రతిరోజు 1:20 నుంచి 2 o'clock మధ్యలో షో టైం కదా. మరి ప్రతిరోజు మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, మీరు ఆన్సర్స్ పంపించాలి. నెంబర్ తెలుసు కదా, మరొకసారి చెప్తున్నాను 0402324 0852, 0403234 0852. మరి కరెక్ట్ ఆన్సర్తో పాటు మీరు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, మీ పేరు అన్నది పంపిస్తే కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లన్నీ కూడా చదువుతూ ఉంటాం కదా. ప్రతిరోజు షో టైంలో వివిధ రకాల క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన మీ ఫిలిం క్వశ్చన్స్, అలాగే కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు మా ఆర్జేస్. మరి మీరు కూడా అలాగే హుషారుగా సమాధానాలు పంపిస్తూ ఉంటారు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. చాలామంది శ్రోతలు రెడీగా ఉన్నారు, అండ్ కొంతమంది రెడీ అయి వచ్చేసరికి వాళ్ళ వాళ్ళ మొబైల్ ఫోన్స్తో సిద్ధంగా ఉండండి. ఒక పాట విందాం, పాట తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను నేను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శంకర్ మహాదేవన్ పాడిన పాట కోటి గారి సంగీత సారథ్యంలో, సిరివెన్నెల గారి సాహిత్యం నువ్వు నాకు నచ్చావు సినిమాలోంచి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: స్టూడియో క్లాక్ లో ఫస్ట్ క్వశ్చన్ అడిగే టైం వచ్చేసింది. శ్రోతలు సిద్ధంగా ఉండండి, మీ మీ మొబైల్ ఫోన్స్ తీసుకుని ఆన్సర్స్ పంపించడానికి తయారైపోండి. ఫస్ట్ క్వశ్చన్ అడగబోతున్నాను నేను. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. అభయ్ ఘాట్, ఐ రిపీట్, అభయ్ ఘాట్ ఏ మాజీ ప్రధాని మెమోరియల్ లేదా సమాధి పేరు? అభయ్ ఘాట్ అనేది ఏ మాజీ ప్రధాని మెమోరియల్ లేదా అభయ్ ఘాట్ అనేది ఏ మాజీ ప్రధానికి సంబంధించిన సమాధి పేరు? కరెక్ట్ ఆన్సర్స్ పంపించండి. 0402324582 అనే నెంబర్ మీద. ఓ పాట విన్నాం, పాట విన్న తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు చదువుదాం. స్టే ట్యూన్డ్.

ఫిదా సినిమా కోసం చైతన్య పింగళి రాసిన పాట. అది శక్తికాంత్ కార్తిక్ సంగీతంలో హేమచంద్ర పాడిన పాట. షో టైం వింటున్నారు. షో టైమ్ లో ఫస్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది నేను ఈ సాంగ్ కి ముందు. క్వశ్చన్ ఏంటంటే, అభయ్ ఘాట్ అని ఏ మాజీ ప్రధాని మెమోరియల్ ని పిలుస్తారు అని అడగడం జరిగింది. శ్రోతలు కుప్పలు కుప్పలుగా మెసేజెస్ పంపించారు, చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. లేట్ చేయకుండా టకటక్క వాళ్ళ పేర్లు చదివేద్దాం. బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, సురేష్ నేరెడ్మెట్ ఎక్స్ రోడ్ నుంచి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా, భోగ మార్కండే గారు భూదాన్ పోచంపల్లి నుంచి, కృష్ణకుమార్ గారు ఖమ్మం నుంచి, నేదునూరు కళ్యాణచారి గారు, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి, సులోచన గారు కరీంనగర్ నుంచి, సేర్ల వెంకటేష్ గారు, మహమ్మద్ జైనుద్దీన్ గారు, తోట సంతోష్ గారు, శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి, కీర్తి రాజ్ కుమార్ గారు, అలాగే కాకతీయ పాషా గారు వరంగల్ నుంచి, పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఎలగందల సిద్ధులు గారు, అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి పంపించారు, చోడవరపు నాగేశ్వరరావు గీతానగర్ హైదరాబాద్ నుంచి, చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, విశాలాక్షి గారు సైనిక్పూర్ నుంచి పంపించారు, శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, తర్వాత మూసాపేట నుంచి మనకు పంపించిన వాళ్లు ఎంఎన్ నరేష్ గారు, మర్సీ విజయ వీళ్ళందరూ పంపించారు, అరుణ పద్మనాభం గారు మల్కాజ్గిరి నుంచి పంపించారు. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. ఇంకా చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు, బట్ మనకు ఉన్న టైంలోనే వాళ్ళ మాక్సిమం పేర్లు చదవడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మురార్జీ దేశాయ్, మనకి మాజీ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మురార్జీ దేశాయ్ గారి మెమోరియల్ ని అభయ్ ఘాట్ అని పిలుస్తామన్నమాట.

సెకండ్ క్వశ్చన్ కి సిద్ధమైపోండి. ఇది ఫిల్మ్ కి సంబంధించిన క్వశ్చన్ అడగబోతున్నాను నేను. కొంచెం ట్రిక్కీగా ఉంటుంది క్వశ్చన్ అన్నది, బట్ వింటే మీకు ఈజీగానే అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక పాట ప్లే అవుతుంది మీకు, ఆ పాట జాగ్రత్తగా వినండి, అది ఏ సినిమానో కూడా మీకు అర్థమైపోతుంది. అయితే పాట స్టార్టింగ్ లో సాకిలో కొన్ని డైలాగ్స్ వస్తాయి. ఏమైందిరా అంటే, బాధగా ఉంది, నాకు లేని బాధ నీకెందుకురా అని అడిగితే, నీ బాధ నా బాధ కాదా అనే డైలాగ్స్ వినపడతాయి మీకు. అందులో బాధగా ఉంది, నీ బాధ నా బాధ కాదా అనే రెండు డైలాగ్స్ని పలికింది ఒకరే అన్నమాట. ఆ లైన్స్ అన్నది ఎవరు? క్లూ ఏంటంటే ఆ సినిమాకి సంబంధించిన వ్యక్తే. ఒకసారి గెస్ చేయండి, ఆ పాట వినండి, ఆన్సర్ పంపించండి. క్వశ్చన్ క్లియర్ కదా? బాధగా ఉంది, నీ బాధ నా బాధ కాదా అన్నది ఎవరు? పాట యాక్చువల్గా పాడింది ఆర్పి పట్నాయక్ గారు, ఉషా గారు పాడారు, బట్ ఆ రెండు లైన్స్ మాత్రం ఆ సినిమాకి సంబంధించిన వ్యక్తి ఒకరు అన్నారు. అది ఎవరో గుర్తుపట్టండి, ఆన్సర్ పంపించండి. 0402324082. హియర్ ఇస్ ద సాంగ్.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: హరాయే.

0: నాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: షో టైం వింటున్నారు. 1:43 వస్తుంది స్టూడియో క్లాక్ లో. రెండు ప్రశ్నలు కంప్లీట్ చేసుకున్నాం మనం ఇప్పటి వరకు. రెండవ ప్రశ్నకి సమాధానంగా చాలా మంది శ్రోతలు ఆన్సర్స్ పంపించారు, బట్ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు. బట్ నాకు ఒక 50% అయితే కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి. ఫస్ట్ ఆన్సర్స్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన శ్రోతలు కూడా కొంతమంది సెకండ్ ఆన్సర్ కరెక్ట్ గా చెప్పారు. జనరల్ గా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కదా ప్రతిరోజు, ఎక్కువగా శ్రోతల పేర్లు కరెక్ట్ పంపినా కూడా వాళ్ల పేర్లు మాక్సిమం రిపీట్ అవ్వకుండా కొత్త వాళ్ల పేర్లు చదవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. బట్ ఇవాళ ఏంటంటే కొంచెం ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ గా పంపిన వాళ్ళే సెకండ్ క్వశ్చన్ కూడా మళ్ళీ కరెక్ట్ గా పంపారు, కాబట్టి కొన్ని నేమ్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి అనుకుంటున్నాను నేను. ఎస్, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇందాక ప్లే అయిన పాట రాను రానంటూనే సినిమాలో సాకి పోర్షన్ లో స్టార్టింగ్ లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఆర్పి పట్నాయక్ గారు అడిగిన ప్రశ్నలకి ఒక వాయిస్ కౌంటర్ గా కొన్ని డైలాగ్స్ చెప్తుంది. ఆ వాయిస్ ఎవరిది అని అడిగాను, చిన్న క్లూ ఇచ్చాను, ఆ సినిమాకి సంబంధించిన వ్యక్తి వాయిస్ అదని చెప్పి. కరెక్ట్ గా గెస్ చేసి పంపించిన శ్రోతలు జయరాం రాధా కోడుమూరు నుంచి, బాలకృష్ణ గారు నరసంపేట నుంచి, మురళీ రాధాకృష్ణయ్య రాధమ్మ దేవునూరు నుంచి, భూమిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మనగుర్తు నుంచి, బాలాజీ సావిత్రి గారు కుబేర్ నిర్మల్ జిల్లా నుంచి, భోగ మార్కండే గారు భూదాన్ పోచంపల్లి నుంచి, మురహర్ యశోద గారు నిజామాబాద్ నుంచి, సేర్ల వెంకటేష్ సుగుణ గారు, మహమ్మద్ జైనుద్దీన్ గారు, చిలుక నారాయణ అనసూయ గారు, అరుణా పద్మనాభం గారు మల్కాజ్ గారి నుంచి, పాలెంపోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అలాగే బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనికా బాలు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు సైదాబాద్ హైదరాబాద్ నుంచి పంపించారు. వీళ్ళందరూ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు కదా నేను. ఈ సినిమాకి డైరెక్షన్ చేసిన తేజ గారు ఆ డైలాగ్స్ అన్నారు అనమాట. ఆర్పి పట్నాయక్ గారు మీరు అంటే బాగుంటుంది అని ఆయన చేత, తేజ గారి చేత ఆ మాటలు అనిపించారు. సో సింగర్స్ లిస్ట్ లో కూడా తేజ గారి పేరు పడిపోయింది అనమాట జయం సినిమాతో. థర్డ్ క్వశ్చన్ అడుగుతాను ఈ బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత. స్టే ట్యూన్. షో టైం వింటున్నారు. 1:45 స్టూడియో క్లాక్ లో టైం.

0: శ్రీ ప్రసాద్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: వన్ 149 అవుతోంది, మనకి టైం కూడా తక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్ గా థర్డ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను నేను. జాగ్రత్తగా వినండి, ఈజీ క్వశ్చనే. ఏ పండులో మన శరీరానికి కావలసిన అన్ని విటమిన్లు ఉంటాయి? ప్రశ్న మరోసారి, ఏ పండులో మన శరీరానికి కావలసిన అన్ని విటమిన్లు ఉంటాయి? జనరల్ గా ఈ పండును ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ లో తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు, డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు ఈ పండు తీసుకోవడం మంచిదని. ఆన్సర్ పంపించండి 0402324 0852 అనే నెంబర్ మీద. స్టే ట్యూన్.

మధుప్రియ భీమ్ సిసిరోలియో పాడిన పాట. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా నుంచి విన్నారు. నాకు రకరకాల ఆన్సర్స్ వచ్చాయండి, బట్ ఒకటి క్లినికల్లీ ప్రూవెన్, మనకి సైంటిఫిక్ గా కూడా అది ప్రూవ్ చేయబడి చాలా వార్తాపత్రికల్లో కానీ ఇటీవల కాలంలో బాగా వచ్చిన వార్త అది. దాని నుంచే నేను తీసుకుని అడిగాను. మనకి చాలా మంది రకరకాల ఆన్సర్స్ పంపారు. అరటి పండు, జామ పండు అని, నిమ్మ పండు అని, అవకాడో అని రకరకాలవి పంపించారు. బట్ కరెక్ట్ ఆన్సర్స్ చాలా తక్కువ మంది పంపించారు. వాళ్ళ పేర్లు మనం చదివేస్తాను. జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రమేష్ గారు కీసర్ నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు, సేర్ల వెంకటేష్ సుగుణ గారు, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల సతీష్ గారు అండ్ భోగ మార్కండేయ అనిత గారు, వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీళ్ళందరూ కూడా చిలుక నారాయణ గారు, అనసూయ, యమున గారు జాన్కంపేట నుంచి, వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, సరే మీరు పంపిన పళ్ళల్లో కూడా ఉంటాయి, బట్ నేను అడిగిన క్వశ్చన్ మీరు జాగ్రత్తగా విని ఉంటే గనక, ఏ పండులో మన శరీరానికి కావలసిన అన్ని విటమిన్లు ఉంటాయి అని అడిగాను నేను. కరెక్ట్ ఆన్సర్ బొప్పాయి పండు, పపాయా. పపాయాలో మన శరీరానికి కావలసిన అన్ని విటమిన్లు దొరుకుతాయి. అందుకే చాలా మంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫ్రూట్స్ తినాలి అనుకునేవాళ్ళు ముందుగా బ్రేక్ఫాస్ట్లో ఈ బొప్పాయి పండును తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారనమాట. సో ఇవాళ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు మా శ్రోతలందరూ కూడా. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. రాంగ్ ఆన్సర్స్ పంపించినా ఏం పర్లేదు, మళ్ళీ రేపు ఉంటుంది షో టైం. ప్రతిరోజు ఉంటుంది ఈ షో టైం. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మళ్ళీ రేపు కూడా షో టైంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది ఇవాళ షో టైం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా శ్రోతలందరికీ ఇవాళ షో టైంలో పార్టిసిపేట్ చేసినందుకు.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్. వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
5: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
6: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
5: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
6: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
7: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
8: స్టూడియో క్లాక్ లో శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో యంగ్ ఆంటర్ప్రెన్యూర్ అలాగే ఎన్విరాన్మెంటిస్ట్ సైనా సాహ్ని గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. చాలా చిన్న వయసులోనే యంగ్ అచీవర్స్ అవార్డు అందుకున్న సైనా సాహ్ని, చిన్నప్పటి నుంచే తనకి ఈ పర్యావరణం మీద ఆసక్తి ఎక్కువ అనమాట. అండ్ ఆవిడేమంటారంటే, నేను ఎన్నో ఈవెంట్లకు హాజరయ్యాను, అక్కడ అలంకరణ నుంచి విందు భోజనం దాకా అడుగడుగున ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్, ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే కనిపించేది. అండ్ వేడుకలు పూర్తి కాగానే ఎటు చూసినా ఈ ప్లాస్టిక్ వేస్టే కనబడేది అని చెప్పి. అయితే ఆవిడలో ఒక ఆలోచన వచ్చింది, వీటికి బదులుగా ఎకో ఫ్రెండ్లీ వస్తువుల్ని మనం ఎందుకు ఉపయోగించకూడదు, ఆల్టర్నేటివ్స్ గురించి ఎందుకు ఆలోచించకూడదు అని చెప్పి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటే ఈ వృధాని తగ్గించవచ్చు కదా అనిపించింది ఆమెకి. ఈ ఆలోచనతోనే ఎకో ఫ్రెండ్లీ ఈవెంట్ సంస్థను ప్రారంభించాలన్న నిర్ణయానికి వచ్చాను అని చెప్తారు సైనా సాహ్ని. గతేడాది జీరో పేరుతో ఒక ఈవెంట్ నిర్వహణ సంస్థను ప్రారంభించారు ఆమె. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్, అంటే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్, లేకపోతే థర్మకోల్ కి బదులు పర్యావరణ హిత ఉత్పత్తులు ఉపయోగించి వేడుకల్ని నిర్వహించడం ఈ జీరో అనే సంస్థ ముఖ్య ఉద్దేశం. పూర్తి ఎకో ఫ్రెండ్లీగా మొత్తం ఆ ఈవెంట్స్ అన్నింటినీ కూడా నిర్వహించడం, అండ్ అలంకరణ కోసం ఈ డెకరేషన్కి కూడా ఎక్కువగా ప్లాస్టిక్ పూలే వాడుతున్నారు కదా ఇప్పుడు. అయితే ఈ డెకరేషన్ కోసం సహజ సిద్ధమైన మెటీరియల్స్ను ఉపయోగిస్తున్నారు ఈ జీరో టీం వాళ్ళు. ఈ క్రమంలోనే రంగురంగుల పూల రేకులు, వివిధ చెట్ల ఆకులు, రంగురంగుల క్లోత్స్, తిరిగి ఉపయోగించడానికి అంటే రీయూజ్ చేసే వీలున్న ఈ డెకరేటివ్ ఐటమ్స్, అండ్ వేడుక పూర్తయిపోయిన తర్వాత కంపోజ్ చేసే మెటీరియల్ వంటి వాటితో వేదికను అందంగా, అతిథులకు చూసేవాళ్లకి కంటికి ఇంపుగా ఆహ్లాదాన్ని పంచేలా ముస్తాబు చేస్తోంది సైనా సాహిని నేతృత్వంలోని ఈ జీరో అనే ఈవెంట్ ఆర్గనైజేషన్ సంస్థ. అంతేకాదు విందు కోసం ఎకో ఫ్రెండ్లీ కట్లరీని ఉపయోగిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ చాటే ఈ తరహా వేడుకలు ఎన్నో మధురానుభూతుల్ని మిగుల్చుతాయంటున్నారు సైనా. మాట్లాడుకుందాం ఇంకా శక్తిశీలిలో మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఏఆర్ రెహమాన్ కంపోజిషన్ లో ఎస్పి చరణ్ పాడిన పాట, వేటూరు గారి సాహిత్యం, సఖీ సినిమా నుంచి.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు
4: సార్? ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా

0: చేస్తున్నా, ఐపీఈకే వెళ్తున్నాం.
1: అవునా, సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈలో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు.

0: www.govid.in వెబ్‌సైట్ ని సందర్శించండి.
1: శక్తిశీలి వింటున్నారు. 2:49 అవుతోంది స్టూడియో క్లాక్ లో. సైనా సాహ్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆవిడ రన్ చేస్తున్న ఈ జీరో అనే ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ ఎకో ఫ్రెండ్లీ మ్యారేజెస్, అలాగే ఎకో ఫ్రెండ్లీ ఈవెంట్స్ లో ఈ ప్లాస్టిక్ అనేది అసలు లేకుండా చేయాలన్నది ఆవిడ లక్ష్యం అనమాట. వేడుక ఏదైనా సరే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలనుకునే వారు ఎక్కువగా ఉన్నారు ఈ మధ్యలో. అందుకే ఏమనుకుంటారంటే ఒక మిస్కన్సెప్షన్ ఉంది చాలా మందిలో, ఈ పర్యావరణ హిత ఈ డెకరేటివ్ ఐటమ్స్ గ్రాండ్ లుక్ ఇవ్వవు అనుకుంటారు చాలా మంది. అందుకే డెకరేషన్ కోసం ఉపయోగించే వస్తువులు మేలు చేస్తాయా హాని చేస్తాయా అన్న విషయాలేవి వాళ్ళకి అక్కర్లేదు. మనకి కంటికి ఇంపుగా మంచిగా కనిపిస్తోందా లేదా అనే ఉద్దేశంలోనే ఉంటారు. పైగా డెకరేషన్ కోసం బోలెడంత డబ్బు ఖర్చు పెడతారు. నిజానికి ఎకో ఫ్రెండ్లీ అలంకరణ వస్తువులతోనే వేదికకు సహజ అందాన్ని తీసుకురావచ్చు అంటున్నారు సైనా సాహ్ని. అయితే అది పెళ్లైనా కార్పొరేట్ ఈవెంట్స్ అయినా సందర్భం థీమ్ కి అనుగుణంగా సరైన అలంకరణ వస్తువులు ఎంచుకోవాలి. అప్పుడే వేడుకలు అనుకున్నంత గ్రాండ్ గా జరుగుతాయి, ఎవర్ లాస్టింగ్ గా మన మెమోరీస్ లో ఉండిపోతాయి. అండ్ తను నిర్వహించే ఈవెంట్స్ లో ఇవే సూత్రాలు పాటిస్తున్నా అంటున్న ఈ ఎకో లవర్ తన సంస్థ సేవలతో ఏడాది కాలంలోనే ఎంతో మందికి చేరువయ్యారు. కేవలం పర్యావరణ హిత వేడుకల నిర్వహణకే పరిమితం కాలేదు సైనా. మరోవైపు తన దినచర్యలో భాగంగా సస్టైనబిలిటీ జీవన శైలి ఎలా పాటించాలో కూడా తన చుట్టూ ఉన్న వారికి నేర్పిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం క్రమంగా తగ్గించడం ఇంటి నుంచే మొదలు కావాలని చెప్తున్నారు ఈమె. ఈ క్రమంలోనే ప్రత్యేక సెషన్స్, వర్క్ షాప్స్ నిర్వహిస్తూ ఆయా వేదికలపై ప్రకృతి, పచ్చదనం ప్రాముఖ్యతని చాటి చెబుతూ సోషల్ మీడియాని బాగా వాడుకుంటూ అందులో పోస్ట్ చేస్తూ అందరిలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ఈ యంగ్ ఆంటర్ప్రెన్యూర్ సైనా. ఇలా సమాజంలో మార్పు కోసం పరితపిస్తోన్న ఈ యువ ఆంటర్ప్రెన్యూర్ ఇటీవలే ఒక ప్రముఖ సంస్థ యంగ్ చేంజ్ మేకర్ అవార్డుతో సత్కరించింది. మాట్లాడుకుందాం ఇంకా సైనా సాహ్ని గారి గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలిలో సైనా సాహ్ని గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, పర్యావరణం మీద ఆవిడ చూపిస్తున్న శ్రద్ధకి నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించేలా ప్రోత్సహించడమే మా జీరో లక్ష్యం అంటున్నారు ఆమె. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం, భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుంది అంటున్న సైనా సాహ్ని ప్రస్తుతం ఇంకా చదువుకుంటోంది. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ఆనర్స్ లో డిగ్రీ చదువుతున్నారు. మరోవైపు డాన్స్ అంటే కూడా చాలా ఇష్టం సైనాకి. గురుగ్రామ్లోని స్కాటిష్ హై ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్న డాన్స్ క్లబ్కి ఆమె నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో భాగంగా 30 మందికి పైగా ఔత్సాహికులకు డాన్స్లో మెళకువలు కూడా నేర్పిస్తోంది. అంటే అంత చిన్న వయస్సులో ఈ ఎన్విరాన్మెంట్ పట్ల ఆమెకున్న స్పృహకి నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న జెన్జీ వాళ్ళందరూ కూడా చాలా కొద్ది మంది మాత్రమే ఇట్లా సామాజిక స్పృహ కలిగి ఉన్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఫాస్ట్ జనరేషన్ కాబట్టి కొంత ఈ స్పృహ ఉన్న వాళ్ళు తక్కువగానే కనిపిస్తారు. మరి అలా ఇంత స్పృహ ఉన్న వాళ్ళని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు ఎంతో సాధించాలి అని మనం కూడా బెస్ట్ విషెస్ చెప్దాం సైనా సాహ్నికి శక్తిశీలి వేదిక నుంచి. తెలుసుకున్నాం కదా సైనా సాహ్ని సక్సెస్ స్టోరీని. ఇంకా ఇంకా సక్సెస్ అవ్వాలి లైఫ్లో అని మనం కూడా కోరుకుంటూ ఇది ఈనాటి శక్తిశీలి.
0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలు. ఇప్పుడు వివిధ భారతి ముంబై కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

పది గొట్టిన సంధి, పగటికి మూడు గొట్టెడు దాకా తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కలి, అట్లనే మూడు గొట్టిన సంధి సాయంత్రం ఐదు గొట్టెడు దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం కలి ఇన్నాం. ఇక ఇప్పటి సంధి రాత్రి పదకొండు గొట్టేడు దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రసారాలు వినిపిస్తాం. నేను మీ రేడియో నేస్తాం సురకుంటి మమత. శ్రోతలు, మా కార్యక్రమాలన్నీ 100.2 ఎఫ్ఎం రేడియో సెట్లనే కాకుండా ఇంకా న్యూస్ ఆన్ ఇయర్ యాప్ పై కూడా వినొచ్చు. ఇక ఇప్పటి సంధి 6 గంటల వరకు ఉండే కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఇంక కొంచెంసేపట్లో మాట చెప్పుంది పాట అయిన మీ మాటలు మీకోసం పాటలుంటాయి. 5:30 కథిందాం. అమ్మ మాట తేనె మూట కథల సంపద నుండి అతిథి రహస్యం కథ వినొచ్చు. ఇంకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపద నుండి శిష్యుడి కోరిక కథ వినుంటాయి. 5:45 రూపకం అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న అల్లంపల్లి ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఇక ఇవిడితో పాటు రాత్రి 11:00 దాకా ఏమేం కార్యక్రమాలు ఉంటాయో 6:05 ఇవాళ రేపటి కార్యక్రమాలలో తెలుసుకుందాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.

మాట చెప్పండి, పాట వినండి. మాట మీదైతే పాట మాది అర్ధ గంట సేపు ఉండే ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయొచ్చు. నంబర్లు 2301 295501 0873 ఇది కోడ్ నంబర్. ఇక శ్రోతలు, ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా కూడా మీకు నచ్చిన పాటలు అడగచ్చు. మీరు పోస్ట్ కార్డు ద్వారా పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, విద్యానగర్, ఆదిలాబాద్, పిన్కోడ్ 504001. ఇక ఈ కార్యక్రమాన్ని షురు చేద్దాం జైలర్ గారి అబ్బాయి చిత్రంలోని ఈ పాటతో.

ఇది మన భాష మనయాస మనయఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరింటున్నారు మాట చెప్పండి పాట నుండిలో సినిమా పాటలు. ఆనకాలం వచ్చింది, సాధ్యమైన కాడికి మొక్కలు పెట్టే ప్రయత్నం చేయాల. మొక్కలు దొరకని ఎడల మామిడి గింజలు కానీ చింత గింజలు కానీ వేప గింజలు కానీ అడవుల్లో కానీ రోడ్డు పక్కన కానీ ఖాళీ స్థలంలో కానీ వెదజల్లితే అవిట్లకి వెళ్ళి కొన్ని గింజలు మొలకెత్తి రాబోయే రోజుల్లో చెట్లుగా మారే అవకాశం ఉంటుంది. శ్రోతలు, కిట్లాంటి ముచ్చట్లు మీరు కూడా చెప్పాలనుకుంటే 0873 కోర్ నెంబర్ని జత చేసి 2950 81 2301 నంబర్కు ఫోన్ చేసి మంచిగా ముచ్చట చెప్పండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హలో, హలో, ఒక శ్రోత ఫోన్ చేసి ఎందుకో మరి తనకు ప్రాబ్లం ఏంటో. శ్రోతలు, మీరు ఫోన్ చేసినప్పుడు సిగ్నల్ ఉన్నది లేని కొంచెం చూసుకొని చేయండి. హలో, హలో, ఇప్పుడైతే ఒక పాట వినిపిస్తాను, మళ్ళీ ఒకసారి ఫోన్ ట్రై చేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాటల సినిమా పాటల్ని. శ్రోతలుగ్గి కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటే 0873 2 కోర్ నెంబర్ని జత చేసి 2950180123001 నెంబర్కు ఫోన్ చేయండి. ఒక శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో
2: మేడం,
1: నమస్తే. నమస్తే, మీ పేరు, ఊరు
2: చెప్పినా మేడం?
1: ఏం పేరు?
2: సాయికిరణ్.
1: సాయికిరణ్, నాకు ఏం రాలేదు.
2: అయ్యో సాయికిరణ్.

0: చెప్పు సాయి కిరణ్, ఏం సంగతి ఫోన్ చేసినావు?
1: ఏ పాట విషయం చెప్పామని పిల్లలు పుట్టినరోజు హ్యాపీ బర్త్డే విషయం చేద్దామని.
0: ఏ పాట గాల
1: పాట బోల తెలంగాణ లేకుంటే మీద మొక్క మన ఈ
0: సరే మళ్ళా సరే ఫోన్ చేసినప్పుడు ముందే ఆలోచించుకొని చెప్పు సాయి కిరణ్, తడబడుతున్నావు ఎందుకో?
1: కాదు మేడం, ఆలోచించి మాట మంచి.

భూతల్లి, సూర్యుని ముద్దాడిన భూతల్లి, అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది. అమ్మా, నీవు త్యాగాల తల్లివి, త్యాగాల గురు.

గోదావరి నీ ఒడ్డున జీవించే కోట్లాది ప్రజలకు జీవనాధారం. అమ్మా కృష్ణమ్మ, కిలకిల నవ్వే కృష్ణమ్మ అమ్మా, మీకు వందనం.

అదిగో ఆ ప్రకృతిని చూడు, అలా అరుగుకుంటుంది. ఆ కొమ్మలు గాలితో ముద్దాడుతాయి, ఆ పువ్వులు అలా ఆడుతాయి. అదిగో పావురాల జంట, నేనెప్పుడు విడిపోనంటాది.

రాజులు దొరలు వలస దొరలు భూమిని నీళ్ళని ప్రాణుల్ని సర్వస్వాన్ని చెరబట్టారు. రాజుల ఖడ్గాల కింద తెగిపోయిన

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉత్తరం వచ్చింది. దీక్ష సినిమాల కల్లి మెరిసే మేఘం అనే పాటను వినిపించండి అంటూ నిర్మల్ కల్లి, స్వాతి దయాకర్ కోరుతున్నారు. శ్రోతలు మీరు కూడా ఇట్లా ఉత్తరాల ద్వారా పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ 504001. ఇప్పుడైతే స్వాతి దయాకర్ కోసం ఈ పాట.

గింజడితో ఎల్లటి మాట చెప్పండి, పాట అయినండి, అయిపోయింది. రేపు వచ్చే మట్ల 5 గంటలకు మాట చెప్పండి, పాట అయినలా మా రేడియో నేస్తాం, మరిన్ని పాటలు వినిపిస్తారు. ఇంకా ఇలా రాత్రి 8 గంటలకు హుషార్కు ఫోన్ చేసి మాట్లాడచ్చు, హుషారైన పాటలు కోరచ్చు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కథిందాం. పిల్లల కోసం అనగనగా ఒక రాజు ఉండేవాడిని ప్రారంభించి వెనకటి తరం అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు బామ్మలు తమ మన్మలు మన్మరాలకు ఆసక్తికరమైన కథలు చెప్పేటోళ్లు. కథలతో పాటు రామాయణం, భారతం, పోతన పద్యాలు, వేమన, సుమతి శతకం పెద్దోళ్ళు చెప్తే పిల్లగారు లేనటోళ్లు. పెద్దోళ్ళు చెప్పే కథల్లోని నీతి సూత్రాలు పసిమనసుల్లో ముద్రపడేటి, పిల్లగన్నని మంచి మార్గంలో నడిపేటి, లోక జ్ఞానం నేర్పేటి, కష్టపడే తత్వం అలవాటయ్యేటిది. అనుభవజ్ఞ సలహాలు తీసుకుంటూ పెరిగే పిల్లలు బాల్య కౌమార దశలు దాటి యవ్వనంలా విద్యా వినయ సంపన్నులై రాణించేటోళ్లు. ఇప్పటి పిల్లగండ్లకు కథలు చెప్పదందుకు పెద్దోళ్లకు సమయం లేదు కాబట్టి మనల్ని ఆదుకోదందుకు ఆకాశవాణి ముందుకొచ్చింది. ప్రతి బుధవారం నుంచి శనివారం దాకా కథిందామనుకుంటా 5:30 అయిందంటే పెద్ద మనిషి లెక్క కథలు చెప్తున్నది. ఇయ్యల్లటి కథిందాంలా అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి అతిథి రహస్యం. కథ రచన ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, కథ చెప్తారు టి శ్రవంతి. మా తాత చెప్పిన మామంచి కథలు కథల సంపుటి నుండి శిష్యుడి కోరిక, కథ రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, కథ చెప్తారు ఎం వాణి. ఇప్పుడైతే అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి అతిథి రహస్యం కథ ఇందాం. రచన ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, కథ చెప్తున్నది టి శ్రవంతి.
2: రామాపురంలో సుబ్బయ్య వెంకయ్య ప్రాణ స్నేహితులు. అంతేకాక ఇద్దరివి బీద కుటుంబాలు, అంతంత మాత్రపు సంపాదనలే. పైనుంచి సుబ్బయ్య ఇంటికి ఎప్పుడు చుట్టాలే. అందువల్ల వచ్చిన సంపాదన సరిపోక అప్పులు చేస్తుండేటోడు. తీర్చడం కోసం మరింత కష్టపడేవాడు. సంపాదన సరిపోక ఊరి చివర ఇంటిలో కాపురం పెట్టిండు. వెంకయ్య సుబ్బయ్యని మొహమాటం విడిచిపెట్టమని, చుట్టాలని తగ్గించుకొని ఖర్చు తగ్గించుకోమని ఎన్నోసార్లు చెప్పేటోడు. కాని సుబ్బయ్య నవ్వేసి ఊరుకునేవాడు. వెంకయ్య సుబ్బయ్య భార్యకి కూడా చెప్పేవాడు. బంధువుల వల్ల సుబ్బయ్యే కాక ఆమెకి ఎద్దడేనని అన్నాడు. సంపాదన సరిపోక అతను ఇంటి పనితో ఆమెకు కష్టపడడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని హితవు పలికిండు. అయితే లక్ష్మి ఏం చెయ్యనన్నయ్య గారు, ఆయనకి బంధుప్రీతి ఎక్కువ అని ఊరుకుంది. నీ మంచితనం వల్లనే వాడలా ఉన్నాడు అన్నాడు కినుకుగా వెంకయ్య. ఒకనాడు అవసరమైన పనిమీద వెంకయ్య సుబ్బయ్య పొరుగురెళ్లాలని అనుకున్నారు. వెంకయ్య ఇంటిమీదుగానే వెళ్లాల్సి రావడంతో సుబ్బయ్యే వస్తానని అన్నాడు. కాని తెల్లవారి ఎంతసేపైనా రాకపోవడంతో వెంకయ్య బయలుదేరిల్లిండు. వెంకయ్య వెళ్లేసరికి సుబ్బయ్య భార్య లక్ష్మి గొంతు తారా స్థాయిలో వినిపిస్తోంది. అత్తగారి మీద విపరీతంగా అరుస్తోంది. సుబ్బయ్య నచ్చ చెప్పతందుకు ప్రయత్నిస్తున్నా ఆమె వినిపించుకోవడం లేదు. వెంకయ్య తటపటాయిస్తూ వెనక్కి వెళ్ళిపోదామా అని అనుకున్నాడు. కాని పని అత్యవసరం. అయినా లక్ష్మి అలా అరుస్తూ ఉండడం ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడూ శాంతమూర్తిలా కనిపించేది, ఇప్పుడు ఆమె మాట్లాడే విధానం వెంకయ్యకే బాధగా ఉంది. ఇంకా సుబ్బయ్య తల్లి ఎలా భరిస్తుందో పాపం అనుకుంటూ పిలవాలా వెనక్కి పోవాలా అని వెంకయ్య ఆలోచిస్తుండగానే సుబ్బయ్యే తలుపు తీసుకుని బయటకొచ్చిండు. వెంకయ్యను చూసి నిర్ఘాంతపోయిండు, సిగ్గుపడ్డాడు. వెంకయ్య కూడా సిగ్గుపడి సమయం మించిపోతోంది కదా అని నేనే వచ్చాను, అయినా మా చెల్లెమ్మ అంతలా అరుస్తోంది, ఏం చేశావు అన్నాడు నవ్వులాటగా తేల్చేస్తున్నట్లు. కాని అతను గ్రహించేశాడని సుబ్బయ్యకి అర్థమైంది. సుబ్బయ్య వెంకయ్య చెయ్యి పట్టి దూరంగా తీసుకెళ్ళిండు. నీకు తెలియని రహస్యం ఒకటి ఉంది లక్ష్మి, చాలా గయ్యాలి, అమ్మని నిలవనీయదు. కాని నేనొక్కడినే కాబట్టి అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు కదా, అయితే లక్ష్మిలో ఒక బలహీనత ఉంది. అది కీర్తి పొందాలని, తనని అందరూ మంచిదని, శాంతమూర్తి అనుకోవాలని ఆమె కోరిక. అందుకని ఎవరైనా ఉంటే నోరెత్తదు, అమ్మని ప్రేమగా చూస్తుంది, నన్ను గౌరవిస్తుంది. అందుకే ఎప్పుడు చుట్టాలో అతిథులో ఉండేలా చూస్తాను. కష్టమైన అర్థమైందా ఇప్పుడు నా అతిథి రహస్యం అన్నాడు నవ్వుతూ. ఈరోజు ఎవ్వరూ దొరకలా అన్నాడు. మరెలా అన్నాడు జాలీగా. ఏముంది, ఈరోజుకు నువ్వే మా అతిథివి, ఏదో ఒక వంక చెప్పి నా ఇంట్లో ఉండు, ఆ పని నేనొక్కడనే వెళ్ళి చేసుకొస్తాన్లే. అంతేకాదు ఇక ముందు నాకు అతిథులు లేనప్పుడల్లా నువ్వే నా అతిథివి అంటూ చెయ్యి పట్టి ఇంటివైపు తీసుకెళ్లి, లక్ష్మీ ఎవరొచ్చారో చూడు అన్నాడు గట్టిగా. అరుస్తున్న లక్ష్మి గొంతు ఆగిపోయింది. వస్తున్నానండి అంది వినయంగా.
0: అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి అతిథి రహస్యం కథ విన్నారు కదా. రచన ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, కథ చెప్పింది టి శ్రవంతి. ఇప్పుడు మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి శిష్యుడి కోరిక కథ ఇందాం. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, కథ చెప్తున్నది ఎం వాణి.
3: అమరావతి నగరంలో తన ఇంటి అరుగుపై నీతికత కొరకు చేరిన ఆ వీధి పిల్లలకు మిఠాయిలు పంచిన తాతయ్య, పిల్లలు 1000 మంది సూర్యులు, 100 మంది చంద్రులు ఒకసారి ఉదయించిన మనిషిలోని అజ్ఞానం తొలగిపోదు. గురుముఖంగా విద్యను అభ్యసించి మనిషి జ్ఞానవంతుడు కావాలి. విద్య నేర్పే గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రతిరూపం. అన్నం పెట్టి వసతి కల్పించిన వారిని గురువు అంటారు. తన వద్దకు వచ్చిన వారికి విద్య నేర్పేవారిని ఉపాధ్యాయుడు అంటారు. తన శిష్యులకు ఉపనయనం చేసి అన్నవస్త్రాలు ఏర్పరిచి వేదాలను ఉపనిషత్తులను అధ్యయనం చేయించేవారిని ఆచార్యుడని అంటారు. అది మనుస్మృతిలో చెప్పారు. ఉత్తమ శిష్యుడికి ఈ లక్షణాలు ఉండాలి: ఆర్తి, జిజ్ఞాస, సంసిద్ధత, వినయం, శరణాగతి, వివేకం వంటివి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నది శృతివాక్యం. అటువంటి ఆచార్యుడు అమరావతి రాజ్య పరిధిలో సదానందుడు. సదానందుడు తన విద్యార్థులను సమావేశపరచి, నాయనలారా, సాటి మనిషి కష్టాలను చూసి స్పందించని వారు అధములు, సానుభూతి చూపేవారు మధ్యములు, స్వయంగా ఆదుకునేవారు ఉత్తములు అని ఆ రోజు వేదపాఠం చెప్పి ముగించాడు. శిష్యులందరూ ఆశ్రమంలోనికి వెళ్ళగా శివయ్య అనే శిష్యుడు వినయంగా అక్కడే చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అది గమనించి సదానందుడు, ఏం నాయనా, ఏదైనా సందేహం ఉందా అన్నాడు. ఆచార్య, తమ వద్ద విద్య ముగించేలోపు నేను తమరి ఆశీర్వాదంతో భగవంతుణ్ణి చూడదలచాను అన్నాడు శిష్యుడు. క్షణకాలం ఆలోచించిన సదానందుడు చిరునవ్వుతో, అలాగే, సమయం సందర్భం కలిసి వచ్చినప్పుడు నీ కోరిక తప్పక నెరవేరుతుంది అన్నాడు. కొద్ది రోజుల అనంతరం రాజధాని ప్రయాణం చేస్తూ వెళ్లే గుర్రపు బండి నడవడానికి శివయ్యను తీసుకువెళ్లాడు సదానందుడు. బండి తోలుతున్న శివయ్యకు రహదారి పక్కన ఆడుకుంటున్న పిల్లలు ఒక్కసారిగా, కాపాడండి, మా సీత బావిలో పడ్డది అంటూ కేకలు పెట్టసాగారు. అది విన్న శివయ్య రహదారి పక్కన బండి ఆపి పరుగు పరుగునా వెళ్లి దిగుడు బావిలోకి దూకి ఆ

0: పాపని రక్షించి బయటకు తీసుకువచ్చి పక్కనే ఉన్న ఇంటి వద్ద వదిలి బండి వద్దకు వచ్చాడు. నాయనా, శివయ్య, ఆ పాప నీకు ఇంతకు మునిపే తెలుసా? అన్నాడు సదానందుడు. లేదు ఆచార్య, వాళ్ళెవరో నాకు తెలియదు. అయినా బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. బాలలు దైవానికి ప్రతిరూపాలు కదా. నా కళ్ల ముందు ఆపదలో ఉన్నవారిని చూస్తూ కాపాడకుండా ఉండలేకపోయాను అన్నాడు శివయ్య. మనం చేసే ప్రతి మంచి పని దైవప్రేరణతోనే జరుగుతుంది. వ్యాధిగ్రస్తులు అన్నార్తులను ఆదుకోవడం, వృద్ధులకు సేవలు చేయడం దైవదర్శనంతో సమానం. ఇప్పటికైనా తెలుసుకున్నావా, దైవం ఎక్కడో లేదు, మనలోనే ఉన్నాడు అని తెలుసుకో అన్నాడు సదానందుడు. అవును ఆచార్య, సాటి మనిషికి సహాయపడని విద్య ధనం వృధా. మానవ సేవే మాధవ సేవ అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అని చేతులు జోడించాడు శివయ్య.
1: మా తాత చెప్పిన మామంచి కథలు కథల సంపుటి నుండి శిష్యుడి కోరిక కథ ఇన్నారు కదా. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, కథ చెప్పింది ఎం వాణి. శ్రోతలు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ఈ ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. రేపు పొజ్జమట్లు 5:30 కత్తిందాములా అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండు. నోరు చెడ్డదైతే కథ, అట్లనే మా తాత చెప్పిన మామంచి కథలు కథల సంపుటి నుండి వరహాలు వాతలు కథ వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న అల్లంపల్లి ప్రత్యేక కార్యక్రమం సమర్పణ కే లెనిన్.
3: దట్టమైన అరణ్యాలతో నిండి బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ప్రాంతమది. ఒకప్పుడు తుపాకుల మోతతో దదరిల్లిపోయింది. చరిత్రలో నెత్తుటి మరకలు లిఖించిన స్థలం కూడా అది. ఆ సంఘటన తలుచుకుంటేనే ఒళ్ళు కంపించిపోతుంది. అటువంటి ప్రాంతం ఇప్పుడు వేదఘోషతో మారుమోగుతోంది. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ నాటి నెత్తుటి మరకలను చెరిపేసుకుంటోంది. అదే కడెం మండలంలోని అల్లంపల్లి గ్రామం. ఇది ఏజెన్సీ కేంద్రమైన ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్టూరుకు 25 కిలోమీటర్ల దూరంలో, ఉమ్మడి జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్కు 80 కిలోమీటర్ల దూరంలో చక్కని చిక్కని అడవుల మధ్య అలరారుతూ ఉంటుంది. గోండు, లంబాడ, మధుర, నాయక్పూర్ తెగలకు చెందిన వారే కాకుండా వేరే అనేక కులాల వారు కూడా వ్యవసాయం, పశుపాలన జీవనాధారంగా చేసుకుని బతుకుబండిని లాగుతున్నారు. అల్లంపల్లి గ్రామంలో నాటి పరిస్థితులను గురించి బాబానాయక్ తాండ గ్రామ పంచాయతీ సర్పంచ్ మీసాల రంభాదేవి చెబుతున్న వివరాలు.
4: అప్పుడంటే మెయిన్ రోడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఏదన్నా సామాన్లు తేవాలంటే ఎడ్ల బండి కట్టుకుని పోయి సామాన్లు తెచ్చుకునే వాళ్ళం. ఇట్లా షాపులు కానీ ఏది కానీ లేకుండే. ఇప్పుడు ఒక ఫ్యామిలీకి నూనె, చక్కెర అంటే లే, అసలు చాయలంటే తెలియదు. మొత్తానికి ఏది అంత తెలియదు. నూనె కూడా అంత వాడేవాళ్ళు కాదు. కానీ ఏదన్నా పెళ్లి సామాన్ అంటే గనక ఎడ్ల బండి కట్టుకుని వెళ్ళేవాళ్ళం. లేదంటే మామూలుగా ఇంటి సామాన్ అంటే పోయి నెత్తిలో మోసుకొని వచ్చేవాళ్ళు సార్. ఎటు వెళ్ళినా కూడా నడుచుకుంటేనే. అదే కొంతకాలం ఏమో ఇట్లా రాజుల మడగా తవ్వు ఉండే, ఆ తవ్వ నుంచి వెళ్ళేవాళ్ళు. ఇక కొంత అంటే బిర్చేపేటలో ఏదన్నా ఎక్కి వెళ్ళొచ్చు అని ఇటు వెళ్ళేవాళ్ళు. ఇక ఇటు వెళ్ళి ఏదన్నా బస్సు కానీ లారీ కానీ దొరికితే పోయి ఉట్నూరు పోయి సరుకులు తెచ్చుకోవాలి. అప్పుడు ఎన్కౌంటర్ జరిగింది.

0: జరిగింది. అయితే మా పరిస్థితులు ఎవరికి అర్థం కాలే, మేము ఒక గూట్లో ఉన్నట్లే ఉంటిమి. తర్వాత ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అల్లం పెళ్ళి అనేది గుర్తొచ్చింది. అప్పటి నుంచి చాలా పోలీసులు నక్సలట్ల ఇబ్బందులు చాలా ఉండే. 2003లో చిన్నజీఆర్ స్వామి మా ఊరికి వచ్చారు, వచ్చి స్కూలు స్థాపించారు. తర్వాత అప్పటి నుంచి కొంచెం ఏంటంటే వీళ్ళు శత్రువులు కాదు, ఇలా గుణతత్వాలు మంచి ఒక భక్తులుగా మారిర్రు అన్నట్లుగా కొద్దిగా గవర్నమెంట్కు మా మీద నమ్మకం పెరిగిందన్నమాట. అంతకు ముందు అంటే మాకు టీచర్లు ఉండేది, స్కూల్ లేదన్నట్టు. ఇక్కడ ఒక ఫాదర్ వచ్చి చిన్న స్కూల్ కట్టారు, కొందరు అప్పుడు చిన్న తరగతిలో కొందరు చదువుకున్నారు. ఆయన కొంత తర్వాత ఆయన బంద్ చేశారు. చిన్నజీఆర్ స్వామి వచ్చిన నుంచి 10th వరకు మాకు స్కూల్ కట్టారు. అప్పటి నుంచి అంటే ఇప్పటిదాకా కొంచెం అంటే ఇబ్బందులు లేకుండా ఉన్నాం, కానీ గోండ్స్ ఉన్నారు, అంతే ఇక ఫోడు భూములు కొట్టుకొని ఉన్నారు ఇప్పటికీ. ఇది మాది నాయకప్, మేము కూడా అంతే. అప్పుడు ఒక 100 ఫ్యామిలీలు ఉండ్రి, 100 ఫ్యామిలీ ఉన్నప్పుడే ఇది సర్వే అయిపోయింది. అయితే వాళ్ళ ఋతువులు అంటే దాదాపుగా అంటే ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ఏ రకంగా జరుగుతుందో అదే స్థితిలో ఉన్నాం మేము. అంటే ఋతువులు వ్యవసాయం, ఇక జాబ్లు అయితే ఎవరికి లేవు, ఉన్నాయి ఎక్కడ పశువులు ఆవులు ఉన్నాయి, చేనుల పిట్ట కావాలి, అదే మాకు ఇక సరిపోతుంది సార్. మా జీవనం అంటే ఇక అంతే సార్. ఇక
1: పేరు మిస్సర్ నర్సే సార్. సరే, అప్పుడు ఆ కాలం నాడు బతికే కాలం నాడు ఎటువైనా ఒక రోడ్డు లేకుండే, ఎటువైనా మేం చేసుకున్న తువ్వనే ఉండే. అప్పుడు 10 గుడిసెలు ఉండే, 10 గుడిసెలలో తువ్వ చేసుకుని నడిచినాం సార్.
2: అల్లంపల్లి ప్రత్యేకతలను గురించి ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి పి ప్రదీప్ కుమార్ చెబుతున్న విశేషాలు.
3: ఇక్కడ ముఖ్యంగా అల్లంపల్లి అనేది 1987లో ఇక్కడ ఒక ఎన్కౌంటర్ జరిగింది సార్. ఇక్కడ ఒక 20 పోలీసు వాళ్ళు చనిపోవడం జరిగింది. అప్పుడు ఈ అల్లంపల్లి అనేది అందరికీ, ఇంత లోపల ఉన్న విలేజ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన ఒక ఎన్కౌంటర్ జరగడం వల్ల అల్లంపల్లి అనేది ఒక ప్రత్యేకమైన విలేజ్. ఇక్కడ ముఖ్యమంత్రి రూలింగ్ లో ఉన్న ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కూడా ఇక్కడ రావడం జరిగింది. రోడ్డు వ్యవస్థ లేనప్పుడు ఆయన ఎడ్ల బండి మీద ఇక్కడ వచ్చేసి ఈ గ్రామాన్ని సందర్శించి ఇక్కడ ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది, ఇక్కడ ఇంత లోపల జనాలు ఎట్లా నివసిస్తున్నారని ఒక వ్యవస్థని ఆయన అక్కడ చూడడం, అందరికి ఇక్కడ ఇళ్ల వసతి కల్పించడం, అన్ని గుడిసెలు ఉండే సార్, మంచి పక్క ఇళ్లని వాళ్ళకి ఇచ్చేసి గ్రామ స్వరూపాన్ని మార్చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఇంకా 1987 జరిగిన తర్వాత 2000 ప్రాంతంలో ఇక్కడ చిన్నజీఆర్ స్వామి అని ఇక్కడ బీర్సాపేటలో సందర్శించడం జరిగింది. అప్పుడు ఈ గ్రామ పెద్దలు, అప్పుడున్న పెద్దలు, మా గ్రామం బాగా లోపలుంది, మాకు మరి ఒక పాఠశాల లేదు, మాకు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరు రావడం లేదు, మాకు ఒక పాఠశాల కట్టిస్తే బాగుండదని ఆయననే ఇక్కడ వచ్చి, ఇక్కడ అంతా ట్రైబల్స్ ఉన్నారు కదా, మరి ఇక్కడ మా జిఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ జెట్ అని ద్వారా 2004 జనవరి 26వ తేదీన ఈ ఒక పాఠశాల ప్రారంభం చేయడం జరిగింది. దాని గ్రామస్తులు సహకారం కట్టేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా నిర్మించడం, ఇక్కడ గ్రామస్తులు ఫర్నిచర్ అవన్నీ అందేయడం, పనులు అంటే అక్కడ జరిగే పనుల్ని పర్యవేక్షించడం, అంత సహకారంతో 2004 ప్రారంభం చేసి దగ్గర దగ్గర ఒక 550 విద్యార్థులు, స్కాలర్స్, మళ్ళీ బయట నుంచి కూడా విద్యార్థులు ఇక్కడ చదువుకోవడం, దాని ద్వారా ఈ అల్లంపల్లికి చిన్నజీఆర్ పాఠశాల ద్వారా మంచి గుర్తింపు ఉంది సార్. ఇది మా గ్రామ పంచాయతీ ప్రత్యేకత. ఇంకా స్వచ్ఛమైన వాతావరణం, మంచి అటవీ ప్రాంతంలో అంటే ఎవ్వరు గుర్తించలేని, కొందరు అట్లా రోడ్డు మీద వెళ్తున్నా గానీ ఇక్కడ ఇంత మంచి గ్రామం ఉన్నదని చాలా మందికి తెలియకపోవడం, అలా ఈ చిన్నజీఆర్ పాఠశాల ద్వారా చాలా మందికి ఈ గ్రామం గురించి తెలుసు సార్.
2: నాటి విద్య వైద్యం గురించి మీసాల రంభాదేవి మాటల్లో.
0: అప్పుడు అంటే కొంచెం బయట నుంచి వచ్చిన ఊరు వాళ్ళు ఉన్నారు కదా, చదువు గురించి తెలిసిన వాళ్ళు కొందరు, అంటే ఒక 1000 ఉన్నాం అనుకో, అందులో ఒక 10 బయటకు వెళ్ళి చదివిన వాళ్ళు. అప్పుడంటే ఇక ఆ తరగతుల్లో కూడా తరగతి తెలియదు సార్. ఆయనకి ఏదో నైట్లా కొత్తగా తీసిన రాత్రి బయట ఇట్లా చదువుకొని మేము ఇచ్చేసినాం. ఆ వయసు కదా, ఇప్పుడు నాకు కూడా చదువు లేదు, అంటే నేను కూడా నైట్ బయట చదివాను. వైద్యం ఇక్కడ ఉండే ఇబ్బందులు అంటే పాములు కావచ్చు, తేలు కావచ్చు, జ్వరాలంటే అంత లోకమంత ఉంటుంది మనకు ఉంటుంది. తేలు కొట్టినా మందు లోకలే, ఇక్కడ నాటు వైద్యం, పాము కుట్టినా కూడా నాటు వైద్యం. డెలివరీలో చేయాలంటే లేకపోతే ఒక 2 ముందెళ్ళి మేము హాస్పిటల్ అడ్మిషన్ అవ్వడం, లేకపోతే ఎమర్జెన్సీ అనుకుంటే ఆటో పట్టుకుని వెళ్ళడం, ఆడ ఒక అంబులెన్స్ రాదు. దాదాపుగా మేము దేవుడిని నమ్ముకొని బతికినట్లే సార్. ఏదో ముందుకెళ్ళిపోయి మనకేం భయం లేదు, హాస్పిటల్ దగ్గర ఉంది కదా, మరి ఇంకా ఎమర్జెన్సీ

0: ఏం లేదు, కాలి నడకన పోవాలి, పెద్ద పులులు, గుడ్డు, ఏలుగు బంట్లు అవి కలిసేటి. ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క జీవరాశులు కానొచ్చడం, పక్క పక్క పంటే కానొచ్చేదంట. ఆ మధ్య అయితే రోడ్ అనేది తెలియదు, జీవనం ఎట్లా అనేది తెలియదు అంట. ఇక్కడ అల్లంపల్లి అనేది ఆదిలాబాద్ డిస్టిక్ తెలియదు ఈ లోపల పరిస్థితి. అయితే రాను రాను రాను రాను కొంచెం కొంచెం ఇదైపోయింది. ఎంట్రామరావు వచ్చాను 1987 ఆగస్టు 17 తారీఖును, అప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. ఆ మధ్యలో ఎన్కౌంటర్ అయిన సంవత్సరానికి నేను ఇక్కడ వచ్చాను. ఆ తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా గడ్డి గుడిసెలు పోయి అప్పుడు సిబిఎస్కే శర్మ కలెక్టర్ ఎన్టీఆర్ తోటి వచ్చినప్పుడు కలెక్టర్కు అడిగేది ఏంది ఇట్లా ఈ పల్లెటూరు ఇంత దయ్యంగా చూస్తున్నానని చెప్తే అప్పుడు వాళ్ళు రాసి పెంకలు అవి తీసి పంపించాను. ఎక్కువ శాతం నాయక్పూర్, గోండ్సు, లంబాడ వాళ్ళు ఉంటారు. అల్లంపల్లి ఏరియాలో మాత్రం అన్ని కులాల వాళ్ళు ఉంటారు. మత్తూరు తండ్రి మత్తూరు వాళ్ళు ఉంటారు. ఏ గూడెంకు ఒక కులం ఉంటుంది.
1: మారుతున్న కాలంతో పాటు ఇక్కడి పరిస్థితుల్లోనూ మార్పులు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఈ మార్పుకు చినజీయర్ స్వామి నెలకొల్పిన జీయర్ గురుకులం కూడా ఒక కారణమని గ్రామస్తులు చెప్పుకొస్తున్నారు. అయితే జీయర్ గురుకుల స్థాపనకు ఎట్లా అంకురార్పణ జరిగిందో చెబుతున్నారు గురుకులం పర్యవేక్షకులు శాంతారాం.
2: శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు 2001 ఈ ప్రాంతాన్ని దర్శించడం జరిగింది. అంటే ఊట్నూరు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడి కార్యకర్తలు ఉండి, స్వామి ఇది చాలా వెనుకబడ్డ ప్రాంతము, మీరు ఒకసారి ఆ లోపలికి చాలా తండాలున్నాయి, ఒకసారి వెళ్ళి మీ అడుగు పడితే బాగుంటుంది, మీ పాదం పడితే బాగుంటుంది అని అట్లా తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చినప్పుడు స్వామీజీ వీళ్ళని చూసి, వీళ్ళ లైఫ్ స్టైల్ చూసి, ఆడ పిల్లలందరూ కూడా పశువుల వెంట పోవడం, చేన్లలో పనిచేయడం, అసలు ఎవరికి ఏమి ఎడ్యుకేషన్ ఏమి లేదు అనేది అర్థమైపోయింది స్వామీజీకి. మరి ఇక్కడ వీళ్ళకి ఎట్లా, పిల్లల భవిష్యత్ ఎట్లా, వీళ్ళు కూడా మీలాగే చేసుకోవాల్సిందేనా అని మాట్లాడినప్పుడు, మరి ఒక పాఠశాల ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు దీనికి నాంది ప్రస్తావన వచ్చిందనమాట. వీళ్ళందరూ కలిసి ఒక ఈ ల్యాండ్ని ఇచ్చారు, ప్రొక్యూర్ చేసి తర్వాత వెంటనే శంకుస్థాపన అయింది. విద్యాసాగర్ రావు గారు, స్వామీజీ ఇద్దరు హెలికాప్టర్లో వచ్చి శంకుస్థాపన చేశారు. ఇక్కడ రాయికలు, అమ్మక్కపేట, అలా కొన్ని వారి ప్రోద్బలంతో కొన్ని స్వామీజీ అనుకున్నది ఇది చేశారనమాట. అప్పుడు ఇంకా వీళ్ళందరూ కూడా శ్రమదానం చేసి ఈ స్కూల్ని కట్టించుకున్నారు. ఫైనాన్స్ అంతా ట్రస్ట్ ద్వారా వచ్చింది, స్వామీజీ ట్రస్ట్ ద్వారా. ఇక్కడ వీళ్ళు కూడా శ్రమదానం చేశారు. 2004 జనవరి 26 రిపబ్లిక్ డే రోజు స్టార్ట్ అయింది, ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 11 బ్యాచ్లు ఎస్ఎస్సి బ్యాచెస్ సక్సెస్ఫుల్గా 100% రిజల్ట్స్తో బయటకు వచ్చాయి. ప్రజలందరూ కూడా ఇక్కడ తండాలో ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ, దాదాపు ఒక 560 పిల్లలు చదువుతారు ఇక్కడ, వాళ్ళందరికీ ఇది ఆధారం అయ్యింది. చక్కగా వాళ్ళందరూ కూడా గొప్ప వెలుగులోకి రావడానికి ఇది ఒక మంచి విద్యా కేంద్రం. మాకు కూడా మంచి పిల్లల క్రమశిక్షణ చూసి మాకు మాలో కూడా చాలా మార్పు వచ్చింది అనేది తల్లిదండ్రులే చెప్తారు బాగా.
3: నా పేరు పి ప్రదీప్ కుమార్, పంచాయత్ సెక్రటరీ, గ్రామ పంచాయతీ అల్లంపల్లి. ఇక్కడ ఇంతకుముందు చాలా డ్రాప్అవుట్స్ ఉంటుండే సార్, అంటే ఇప్పుడు ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళకి సంతానం కూడా ఎక్కువ మంది ఉంటారు, కొంచెం కంట్రోల్ లేకపోతుండే. ఒక్కొక్కరికి 5 ఆరుగురు ఉండడం వల్ల తిండికే లేని సమయంలో వీళ్ళు పిల్లల్ని చదివించే స్తోమత లేదు. తర్వాత ఒక వ్యవస్థ లేదు, ఇక్కడ పాఠశాల వ్యవస్థ ఉంది కానీ ప్రాథమిక పాఠశాల వరకే ఉంది, అక్కడ కూడా అది రన్ అవ్వడం లేదు, ఉపాధ్యాయులు రావడానికి ఇష్టపడలేదు. అలాంటి సమయంలో 2004 నుంచి ఇప్పుడు ఒక 17 సంవత్సరాలలో చాలా మార్పు వచ్చింది. చాలా మంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయినారు, ఒక 4-5 ప్రభుత్వ ఉద్యోగులు కూడా అయినారు, ఇక్కడ 2 ఏఈఓస్ కూడా అయినారు సార్. ఇక్కడ ఈ స్కూల్ చదువుకున్న అమ్మాయి ఇక్కడే ఏఈఓ చేస్తుంది. తర్వాత బయట పోయి చదువుకోవడం, ఒక మంచి నాలెడ్జ్ రావడం, అందరికి చదువు మీద ఒక ఇంట్రెస్ట్, పేరెంట్స్ కూడా రావడం అనేది మంచి మార్పు కనిపించింది సార్ ఎడ్యుకేషన్ వ్యవస్థలో.

0: బయటి ప్రపంచంతో అంతగా సంబంధం లేని అల్లంపల్లిలో ఏర్పాటైన జీఆర్ గురుకులం జ్ఞానజ్యోతులను వెలిగించి అక్కడి విద్యార్థుల్లో కాంతిని నింపింది. క్రమశిక్షణకు మారుపేరుగా వారిని తీర్చిదిద్దింది. ఇక్కడ 1 నుంచి 10వ తరగతి వరకు విద్యను బోధిస్తారు. ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమంలో కూడా బోధన సాగుతోంది. ఇక్కడ అల్లంపల్లి ఇంకా చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులే కాకుండా బయటి ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. గురుకులంలో అందించే విద్యను గురించి గురుకులం ప్రధాన ఉపాధ్యాయుడు చక్రధర్ మాటల్లో.
1: జీఆర్ గురుకులం అల్లంపల్లి పాఠశాలని 2004లో శ్రీ చిన్నజీర్ స్వామి వారు స్థాపించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 10వ తరగతి 12 బ్యాచ్లు పూర్తి చేసుకుని బయటికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం పాఠశాలలో 563 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో 150 మంది హాస్టల్ పిల్లలు, మిగతా వాళ్ళంతా డేస్కాలర్ చుట్టుపక్కల ఉన్నటువంటి 12 తండాల నుండి రోజు వస్తూ వెళ్తుంటారు. వారి సౌకర్యార్థం బస్సు కూడా స్వామివారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్గా వచ్చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రైబల్ పిల్లలు ఎక్కువగా చదువుకోవడం జరుగుతుంది. హాస్టల్లో కూడా ట్రైబల్ పిల్లలు ఉండి చదువుకుంటుంటారు పూర్వ విద్యార్థులు.
0: అనుబంధ గ్రామాలతో కలిసి ఉన్న అల్లంపల్లి గ్రామ పంచాయతీ నుంచి విడదీసి 2018లో మరో కొత్త గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆశిద్దాం.

0: అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న అల్లంపల్లి ప్రత్యేక కార్యక్రమం అది. సమర్పణ కేలెనిన్.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
0: రేపు జమ్మట్లు 5:45 లలిత సంగీతం. డి సురేఖామూర్తి పాడిన లలిత గీతాలే నచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:00 కావస్తుంది. మరికాసేపట్ల హిందీలో వార్తలు. ఢిల్లీ కేంద్రం కలిగి ఇందాం.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: QR కోడ్ స్కాన్ చేయండి 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వాహ్, భలేగుందే.
4: చిక్కుకున్నాడు.
5: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
6: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనసు నిండా. ఇవాళ రేపటి కార్యక్రమాలు ఇంకా కొంచెంపట్లో, అంటే 6:20 గిరిపదంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాల గ్రామానికి చెందిన రాతోడు యాదవరావు బృందం పాడిన భీమనాయక్ భజనలు మొదటి భాగం, ఉట్నూరుకు చెందిన జాదవ్ గణేష్ బృందం పాడిన సంత్ జ్ఞానేశ్వర్ భజనలు వినొచ్చు. అట్లనే 6:20 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా హెడింగ్లీ క్రికెట్ మైదానంలో జరిగే ఇండియా నెదర్లాండ్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం కలి. ఇది 100.2 ఎఫ్ఎం రేడియో సెట్లపైన. ఇక మిగతా కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై వినొచ్చు. రాత్రి 7:15 ఇల్లు వ్యవసంలో చీడపీడల నివారణలో వివిధ రకాల ఎరలు, వాటి వాడకం, కలిగే లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చటినచ్చు. ఇంకా స్పైరులినా ఉత్పత్తి ప్రాముఖ్యత, ప్రయోజనాలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహ అధ్యాపకుడు డాక్టర్ కిరణ్ రెడ్డితో ముచ్చటినచ్చు.

ఇవిటితో పాటు రేపొద్దుగల్లా 7:15 అంబటాల సంగతులల్లా పానం పదిలం క్యాన్సర్ వ్యాధి లక్షణాలు జాగ్రత్తలు ఆదిలాబాద్ వైద్యుడు డాక్టర్ సిరీస్తో ముచ్చటి నచ్చు. ఇంకా న్యాయం చట్టం మహిళా రక్షణ చట్టాలు అవగాహన మహిళా న్యాయవాది సి రజితారెడ్డితో ముచ్చటి నచ్చు. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణిలో పత్తి పంట తొలి దశలో చేపట్టవలసిన చర్యలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ తో ముచ్చటినచ్చు. ఇంకా రైతు అంతరంగం గొర్రెలు మేకల సంరక్షణ గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం నాగతాండ గ్రామానికి చెందిన జాదవ్ నందుతో ముచ్చటినచ్చు. ఇవిడితో పాటు సింగిడి మాట చెప్పుండ్రి పాటైనన్రి ఉషారు మధురిమ ఈ నాలుగు కార్యక్రమాల్లో సినిమా పాటలు నచ్చు. వీటితో పాటు తెలుగు హిందీ వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ ముంబై కేంద్రాలు కలిగి కూడా వినొచ్చు. ఇవి ఈఎల్ఆర్ రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు వాటి సమయాలు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:10 కావస్తుంది. మరి కాసేపట్ల ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం కలిగిందాం. ఇంటూనే ఉండండి ఆకాశవాణి ప్రసారాలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇలాంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు. ప్రధానమంత్రి కుసుమ్ పథకం కింద సహకార సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. రైతు భరోసా నిధులను జూన్ 26 నుంచి ప్రభుత్వం విడుదల చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. గిరిజన ప్రాంతమైన ములుగు జిల్లాలో మొట్టమొదటి ప్రైవేట్ ఐటీ సంస్థను మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఈరోజు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నాణ్యమైన విద్య, క్రీడా శిక్షణ అందించేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇలాంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. రాష్ట భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందన్న సీఎం, ఇప్పటికే 1,814 మంది విద్యార్థులు ఆరుట్ల పాఠశాలలో చేరారని అన్నారు. యంగ్ ఇండియా కార్యక్రమంతో సహా ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలను స్వయంగా చూడాలంటూ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. భవిష్యత్తులో ఒలింపిక్ పతకాల కోసం విద్యార్థులను సిద్దం చేయడమే లక్ష్యంగా ప్రముఖ ఆటగాడు మెస్సీతో జరిగిన విజయవంతమైన ఫుట్బాల్ టోర్నమెంట్ను గుర్తు చేస్తూ క్రీడల ప్రాధాన్యతను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.
1: మన భవిష్యత్తులు మారాలి, మన తల్లరాతలు మారాలి, మన తల్లిదండ్రుల ఆత్మ గౌరవంతో తలెత్తుకుని మన గ్రామంలో మన జిల్లాలో తిరగాలి అనంటే విద్యలో రాణించాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి, ఈ దేశానికి నాయకత్వం అందించే నాయకులు కావాలి. అలా తయారైనప్పుడే మన ఊరికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి వన్నె వస్తుంది, పేరు వస్తుంది.
0: సహకార సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మొదట జన ఔషధి కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం చొప్పదండి శివారులో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ను సందర్శించారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అయిన ఖర్చు, రుణం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పీఎం కుసుమ్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటును ప్రోత్సహిస్తోందని, ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన వ్యయంలో 80% పైగా నాబార్డు రుణ సౌకర్యం కల్పిస్తోందని బండి సంజయ్ అన్నారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను జూన్ 26 నుంచి ప్రభుత్వం విడుదల చేయడం ప్రారంభిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్బంగా సచివాలయంలో మాట్లాడిన ఆయన, రాబోయే సీజన్లో పంటల ఎంపికపై రైతులకు మార్గదర్శనం చేయడానికి ఒక సమగ్ర ప్రణాళికను ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. 7 నిర్దిష్ట విత్తన రకాలకు విపరీతమైన డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఈ విత్తనాలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయాలని భావిస్తోందని, ఆ 7 పంటలకు అదనపు బోనస్ను అందించే విషయాన్ని కూడా పరిశీలిస్తోందని చెప్పారు. జనగామ జిల్లా నర్సింగారావుపల్లి గ్రామంలో కొత్తగా పునరుద్దరించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను, పూర్వ ప్రాథమిక పాఠశాలను స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ ప్రాథమిక పాఠశాల గత 14 ఏళ్లుగా మూతబడి ఉంది. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసిన శ్రీహరి తన నియోజకవర్గంలో ఉపాధ్యాయులు మౌలిక సదుపాయాల కొరత కారణంగా ఏ ప్రభుత్వ పాఠశాల మూతపడకుండా చూస్తానని హామీ ఇచ్చారు. గాంధీభవన్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం అనంతరం తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ ఈరోజు ఇందిరాభవన్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసమే పనిచేస్తుందని స్పష్టం చేసిన మంత్రి, 200కు పైగా వినతులను పరిశీలించానని, జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని 50 సమస్యలను తక్షణమే పరిష్కరించారని తెలిపారు. అధికారిక నియమాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. రైల్వే మంత్రితో సమావేశం కోరుతూ కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇటీవల రాసిన లేఖను పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆడుతున్న రాజకీయ నాయకంగా ఆయన అభివర్ణించారు. గతంలో రేవంత్ రెడ్డి స్వతంత్రంగా అనేకసార్లు కేంద్ర మంత్రులను కలిశారని గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కేంద్రం తిరస్కరించడం కారణం కాదని, అవసరమైన సాంకేతిక ఆర్థిక నివేదికలను సమర్పించడంలో రాష్ట ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతమైన ములుగు జిల్లాలో మొట్టమొదటి ప్రైవేట్ ఐటీ సంస్థ శ్రీయా ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ను మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. గ్రామీణ యువతకు సమాన అవకాశాలు కల్పించేందుకు సాంకేతిక రంగాన్ని వికేంద్రీకరించడం ఎంతో ముఖ్యమని సీతక్క అన్నారు.

0: యాప్ డెవలప్మెంట్ వంటి ఆధునిక నైపుణ్యాలలో స్థానిక యువతకు శిక్షణ ఇస్తున్నందుకు గత సంవత్సర కాలంగా ఈ ఏజెన్సీ గిరిజన యువతకు నిరంతర ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నందుకు సీతక్క ఆ సంస్థను అభినందించారు. ఖమ్మం జిల్లా పాలేరులో జరిగిన పార్టీ సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారకరామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అక్రమ మైనింగ్, భూ సెటిల్మెంట్లు, ఇసుక మాఫియాల ద్వారా శ్రీనివాసరెడ్డి ఎంతో సంపదను ఆర్జించారని, రెవెన్యూ శాఖలను ఉద్దేశపూర్వకంగానే పరిమితం చేశారని అన్నారు. హుస్నాబాద్లో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు, ఓటర్ల సర్వే అవగాహన సదస్సుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి హరీష్రావు హాజరయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటింటి వెరిఫికేషన్ ప్రక్రియలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సవరించిన ఓటర్ల జాబితా నుండి అర్హులైన బీఆర్ఎస్ ఓటర్ల పేర్లు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా తొలగించబడకుండా చూసుకోవాలని హరీష్రావు అన్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కీలక సమావేశం జరిగింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, అదనపు కమిషనర్ కె చంద్రకళ ఈ సమీక్ష నిర్వహించారు. లోపాలు లేని ఓటర్ల జాబితా కోసం అర్హులందరికీ ఆంగ్లంలో ఎన్యూమరేషన్ ఫామ్లు పంపిణీ చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. హైదరాబాద్ జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 481,936 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ ప్రణాళికను జిల్లా అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి విడుదల చేశారు. ఇందులో ప్రాధాన్యతా రంగానికి 1,41,208 కోట్ల రూపాయలను కేటాయించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని నివాసితులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ కొత్త వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి సురక్షితమైన తాగునీరు ఎంతో అవసరమని పేర్కొంటూ నాణ్యమైన నీటిని అందించేందుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు పరిశ్రమలపై జరిగిన పార్లమెంటరీ స్థాయి సంఘ సమావేశానికి డాక్టర్ ఎంపీ మల్లు రవి హాజరయ్యారు. ఎంఎస్ఎంఈ రంగాలకు మద్దతు ఇచ్చే విధానాలపై ఈ కమిటీ చర్చించింది. పరిశ్రమలను మరింత బలోపేతం చేయడం కోసం అవలంబించాల్సిన చర్యలను గురించి ఈ సమావేశంలో చర్చించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బేతంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఫెర్టిలైజర్ యాప్ను జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ యాప్ను ఉపయోగించి రైతులు ఇంటి వద్ద నుంచే యూరియాను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో వ్యవసాయ అవసరాలకు సుమారు 40,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని, ప్రస్తుతం 15,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని ఈ సందర్బంగా కలెక్టర్ తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించే ఓటరు జాబితా సమగ్రంగా తయారు చేసే ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు జిల్లాలో ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ కె హరిత కోరారు. కలెక్టరేట్లో డీపీఆర్ఓ సంపత్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుంచి జిల్లాలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరంగల్ పర్యటనలో భాగంగా ఈరోజు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా హెడింగ్లీ క్రికెట్ మైదానంలో ఇండియా నెదర్లాండ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం కల్లి ఇందాం. ఇది 100.2 ఎఫ్ఎం రేడియో సెట్లపైన. ఇక మిగతా కార్యక్రమాలని న్యూస్ ఆన్ ఏరియాపై ఇందాం. ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. గిరిపదం గిరిజనుల కార్యక్రమంలో గోండి, బంజారా, కొలామి భాషల్లో ఇంకా లబానా సమాజం వాళ్ల భాషలో పాటలు కూడా వినిపిస్తుంటాం. ఎల్లటి గిరిపదంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాల గ్రామానికి చెందిన రాథోడ్ యాదవరావు బృందం పాడిన భీమానాయక్ భజనలు మొదటి భాగం, ఇంకా ఉట్మూరుకు చెందిన జాదవ్ గణేష్ బృందం పాడిన సంత జ్ఞానేశ్వర్ భజనలు విందాం.

0: గజ్జా బబలా
1: సై బాల్,
0: నడుగుల కామరా
1: సై బాల్,
0: బుర్రద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
5: ఇది మన భాష మన యాస మన FM ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్తోంది. ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాల గ్రామానికి చెందిన రాతోడు యాదవరావు బృందం పాడిన భీమానాయక్ భజనలో మొదటి భాగం విందాం.

మీరింటున్నారు గిరిపదం. ఇప్పుడు ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 2026లో భాగంగా హెడింగ్లీ క్రికెట్ మైదానంలో ఇండియా నెదర్లాండ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం కలి ఇది 100.2 FM రేడియో సెట్లపైన ఇనొచ్చు. ఇక గిరిపదం న్యూస్ ఆన్ ఏరియాపై ఇనొచ్చు.

0: उसको
1: तो उसने बोली
0: हाँ
1: कि आप जाकर जंगल में जाकर देखो
0: देखो
1: मेरा नाम से कौन आराधना कर रहा है।
0: हाँ
1: जाके इसकी चौकासी करके
0: हाँ
1: देख के आओ बोल के उन्हें देवी बोली।
0: देवी बोली उसको
1: तो
0: हाँ
1: देवी माता ने
0: हाँ
1: तो लुकड़ ने आके
0: हाँ
1: देवी को बोला
0: वाह
1: हाँ बोले वो जंगल में
0: एक मानव पुरुष है
1: एक पुरुष है
0: हाँ
1: बहुत बड़ा कठोर है कि उसने श्वास तक भी रोक दिया है।
0: वारे वाह वाह
1: इसलिए
0: हाँ
1: जगत में खुद निकली
0: निकल गई रे बापू देखने को
1: चौ तरफ उन्हें नजर घुमाई
0: हाँ
1: और उसको वो जगह ढूंढ कर उसने
0: हाँ
1: उस भीमा नायक के पास आकर पहुंच गई।
0: हाँ
1: और उसने आकर उसको
0: बोलने लगी
1: बोलने लगी बेटा
0: क्या होना तेरे को
1: क्या होना तेरे को
0: मैं तेरे को देने को आई बोले
1: मैं आपको देने को आई हूँ।
0: हाँ क्या मंगता मंगले मेरे पास
1: मंगले हो
0: हाँ
1: बोल के
0: वारे वाह
1: उसने उसको जगा दिया
0: भीमा नायक को हाँ
1: तब उसने बोला माता
0: हाँ
1: मेरे को कोई अन्न धन की कुछ कमी नहीं है
0: मेरे को संपत्ति बहुत है
1: 3,755 मेरे पास गाय है
0: गौ धन है बोले
1: मेरे को कोई कमी नहीं है।
0: हाँ मगर संतति मेरे पास नहीं
1: मेरे
0: है
1: मेरे पास मेरे राजवाड़े में
0: हाँ
1: सब मेरे जो सो मेरे साथ वाले को सब आनंद ही आनंद है लेकिन मेरे को
0: हाँ पुत्र संतति नहीं है
1: इसलिए मैं
0: बेटा
1: तप करने को
0: हाँ
1: मैं बेटा बोल के
0: वारे वारे
1: उसने
0: हाँ
1: कही
0: हाँ जगदम्बा को बोलने लगा।
2: ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాల గ్రామానికి చెందిన రాతోడు యాదవరావు బృందం పాడిన భీమానాయక భజనలు మొదటి భాగం. అది శ్రోతలు, ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా హెడింగ్లీ క్రికెట్ మైదానంలో ఇండియా నెదర్లాండ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం కల్లి. ఇది 100.2 ఎఫ్ఎం రేడియో సెట్లపైన వింటున్నారు. ఇక న్యూస్ ఆన్ ఏరియాపై గిరిపదంలో ఇప్పుడు ఉట్నూరుకు చెందిన జాదవ్ గణేష్ బృందం పాడిన సంత జ్ఞానేశ్వర్ భజనలు విందాం.
3: గణేష్ మహారాజ్ రేవాళ ఉట్నూర్ ఊర్ కార్యక్రమ్ అని అమారు రమేష్ జాదవ్ ఢోలక్ వాదక్ అని రవీంద్ర రాఠోడ్ ఝాలర్కర్ అని విఠల్ రాఠోడ్ జీల్కరి అని గోవింద్ మహారాజ్ థాళీ వాదక్ ఏ ఆజే తే భజనరమాయ శురువాత్ కర్తాణి పేలో భజన్ గోపాలా గోపాలా ఓర్లాడతీ జ్ఞానేశ్వర్ మహారాజేరో ఓర్లాడతీ సుందరకాండ్ గోప్.

0: विचार किदे असो विचार किदे बाबा हो तोन कलाक हम मुक्त कर सकाने पण एकनाथ महाराजे पैठणे जाणो लागे वो तोने न्याय दिए जसो न्याय वे जसो न्याय।
1: ఉట్నూరుకు చెందిన జాదవ్ గణేష్ బృందం పాడిన సంత జ్ఞానేశ్వర్ భజనలవి. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. గిరిపదం కార్యక్రమం ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం పొద్దుమట్ల 6:20 ప్రసారమవుతుంది. రేపు పొద్దుమట్లు 6:20 పల్లె పదాలు. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన ఏనుగు యశోద బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం. ఇంకా ఆదిలాబాద్ మండలం పొచ్చర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం వినొచ్చు.

ആകാശവാണി ആദിലാബാദ് വന്ദ പോയിന്റ് 2 FM മനസ്സ് നിണ്ട. വിദ്യാ ഉദ്യോഗ സമാചാരം. డిప్లొమాలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ప్రవేశాల కోసం మొదటి విడత కౌన్సిలింగ్ ఏలడిసంది ఈ నెల 19 వరకు జరగనున్నట్లు ప్రిన్సిపల్ డి శోభారాణి తెలిపారు. ఈ నెల 15-18 వరకు స్లాట్ బుక్ చేసుకున్న వారు కౌన్సిలింగ్కు కరీంనగర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో హాజరు కావాలని తెలిపారు.

సర్టిఫికెట్ ధృవీకరణ తర్వాత ఎంపికలు జూన్ 11 నుంచి 21 వరకు ఉంటాయి. సీట్ల కేటాయింపు జూన్ 24 వరకు ఉంటుంది. వెబ్సైట్ ద్వారా ఫీజు చెల్లింపు స్వీయ నివేదన జూన్ 24 నుంచి 27 వరకు కొనసాగుతుంది. స్లాట్ బుకింగ్ సర్టిఫికెట్ ధృవీకరణ జూలై 4-5 ఉంటుంది. అభ్యర్థుల సర్టిఫికెట్ పరిశీలన జూలై 6 ఉంటుంది. సర్టిఫికెట్ ధృవీకరణ తర్వాత ఎంపికలను వినియోగించుకోవడం జూలై 6-7 తేదీలలో ఉంటుంది. జూలై 9 సీట్ల కేటాయింపు. వెబ్సైట్ ద్వారా ఫీజు చెల్లించాలా స్వీయ నివేదన జూలై 9-12 వరకు ఉంటుంది. జూలై 10-13 వరకు కేటాయించిన కళాశాలలో రిపోర్టింగ్ చేయాలా.

మరొక సమాచారం. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ యూనివర్సిటీల నుంచి గుర్తింపు పొందిన ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, ఆర్కిటెక్చర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇది తిప్పికబురనే చెప్పచ్చు. వారు ప్రస్తుతం చదువుతున్న కాలేజీ నుంచి తమ నివాసానికి సమీపంలో ఉండే వేరొక ప్రైవేట్ కాలేజీకి బదిలీ కావచ్చు. ఈ మేరకు సాంకేతిక విద్యా కమిషన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాలేజీ బదిలీ అవసరమైన విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలని అన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల ప్రిన్సిపల్లను, యూనివర్సిటీ రిజిస్టర్లను కమిషనర్ ఆదేశించారు. బదిలీ కోరుకునే విద్యార్థులు ఈ నెల 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఏదేని కాలేజీలో మొదటి సంవత్సరం చదివిన విద్యార్థులు 2, 3, 4 సంవత్సరాల్లో బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం చదువుతున్న కాలేజీ చేరబోయే కాలేజీల ప్రిన్సిపాల్ నుంచి నిరభ్యంతర పత్రం తెచ్చుకోవాలి. బదిలీపై వెళ్తున్న విద్యార్థికి సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను ఆలస్యం లేకుండా కాలేజ్ ప్రిన్సిపాల్ జారీ చేయాల్సి ఉంటుంది. విద్యా ఉద్యోగ సమాచారం అది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం కలి ఇందాం.

0: దేశాల యాజమాన్యంలో ఉండేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో మోదీ స్పష్టమైన వృద్ధి ప్రజల సమ్మిళితత్వానికి శ్రేయస్సుకు దారితీస్తుందని ప్రముఖంగా ప్రస్తావిస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే సూత్రాలపై ఆధారపడిన భారత్ వృద్ధి గాథ గురించి మాట్లాడారు. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 2వ రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు పలు ఉన్నత స్థాయి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా ఈ సాయంత్రం జరిగిన అధ్యక్షుడు ట్రంప్ డొనాల్డ్ ట్రంప్తో ఆయన సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. వీరి చివరి సమావేశం గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో వాషింగ్టన్ డీసీలో జరగా చాలా కాలం తర్వాత ఇరువురు నేతల మధ్య జరుగనున్న మొట్టమొదటి ముఖాముఖి సమావేశం ఇదే. అంతకుముందు కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సురక్షితమైన వేగవంతమైన సమర్థవంతమైన విస్తరణ నిర్ధారించడం అనే అంశంపై జరిగిన వర్కింగ్ లంచ్ లో కూడా మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో G7 నాయకులు, భాగస్వామ్య దేశాలు, ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు పాల్గొని డిజిటల్ ఆవిష్కరణల భవిష్యత్తు, బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్దిపై చర్చించారు. కాగా G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్తో, జపాన్ ఛాన్సలర్ ఫెడరిక్ మొరిసెల్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. గత దశాబ్ద కాలంలో స్వయం సమృద్ది సాధించాలనే లక్ష్యంతో పాటు ఆవిష్కరణలు, సాంకేతికత, స్వదేశీ తయారీ రంగాల బలాన్ని ఉపయోగించడంతో దేశ రక్షణ సామర్థ్యాలు గణనీయ మార్పులకు లోనయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వాయు, భూతల, జల రంగాల్లో దేశం తన రక్షణ సామర్థ్యాలను ఎలా బలోపేతం చేసుకుందో, స్వదేశీ సాంకేతికలను ఎలా అభివృద్ది చేసిందో, స్వయం సమృద్ది జాతీయ భద్రత కోసం ఎలాంటి బలమైన పునాది నిర్మించిందో వివరిస్తూ మైగోవ్ పోర్టల్లోని సమాచారాన్ని తన సామాజిక మాధ్యమ ఖాతాలో ప్రధానమంత్రి పంచుకున్నారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకత నేరాలను ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారిస్తూ G7 దేశాధినేతలు పలు ప్రకటనలు ఆమోదించారు. తమ ప్రకటనలో అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ఇరాన్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని G7 నాయకులు స్వాగతించారు. హార్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన సముద్రయానం ప్రాముఖ్యతను తెలియపరిచారు. ప్రాంతీయ భద్రతను బలోపేతం చేసే చర్యలకు మద్దతు తెలిపారు. మరో ప్రకటనలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను జాతీయ భద్రత, ప్రజారోగ్యం, ఆర్థిక స్థిరత్వానికి పెరుగుతున్న ముప్పుగా అభివర్ణిస్తూ దానిపై చర్యలను ముమ్మరలు చేయడానికి G7 దేశాలు తీర్మానించాయి. నీటి పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ NTA తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. రీఎగ్జామ్ పేపర్ను పంచుకుంటామని చెబుతూ టెలిగ్రామ్లో మోసగాళ్లు 14,000 నుంచి 25,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తూ ఛానళ్లను నడుపుతున్నారని NTA ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. పరీక్షకు ముందు జరిగిన చార్టులను చూపిస్తూ నకిలీ రుజువు వీడియోలు కూడా ప్రచారం చేయడం జరుగుతోందని పేర్కొంది. దేశంలో యాప్కు యాక్సెస్ నిరోధించడం వెనక కారణాన్ని డైరెక్టర్ జనరల్ అభిషేక్ వివరిస్తున్న వీడియోను కూడా NTA పంచుకుంది.
1: See, NTA is committed 100% to ensure that no malpractice will happen. Every question paper has been made in a complete secure manner. We have added layers of security to what is normally done. We have taken every single precaution to ensure that nobody who is involved in setting up the question papers or translating them or printing them or moving them or storing them till the date of the examination is compromised in any manner.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hvdn ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరణ ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో ప్రపంచ ఎడారీకరణ, కరువు నిర్మూలన దినోత్సవం 2026 సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది దినోత్సవ ఇతివృత్తం పచ్చిక భూములను గుర్తించడం, గౌరవించడం, పునరుద్ధరించడంపై మంత్రి మాట్లాడుతూ ఇండియా ఎడారీకరణ భూక్షీణత అట్లాసం గురించి తెలియజేశారు. దేశ భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 29% భూక్షీణత ఎడారీకరణతో ప్రభావితమైందని భూపేంద్ర యాదవ్ తెలిపారు.
2: हम पूरी तरीके से अपने मंत्रालय की प्रतिबद्धता, माननीय प्रधानमंत्री जी ने जो कॉप 2014 की दिल्ली डिक्लेरेशन के समय में करी थी कि हम 26 मिलियन हेक्टर को 2030 तक एक तरीके से रेस्टोरेशन का काम करेंगे. भारत सरकार अपने ग्रीन इंडिया मिशन में लगभग 1.7 लाख हेक्टर जमीन का कार्य हमने किया है और कैंपा के समर्थन से भी पिछले 5 वर्षों में 3.2 लाख हेक्टर का हम लोगों ने फॉरेस्टेशन करने का काम किया है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గత 12 ఏళ్లుగా అధికారంలో ఉండగా పౌరులను కాపాడుతూ శత్రువులపై విరుసుపడే భద్రత కంచుకోటగా దేశ పునర్నిర్మాణం జరిగిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు.

0: సర్జికల్ స్ట్రైక్, వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి ఆయుధ బలంతో సరిహద్దు ఆవలి శత్రువులపై ప్రతిపన్నించడం, ఆర్టికల్ 370 రద్దు చేయడం, నక్సలిజాన్ని నిర్మూలించడం, దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో 12 పైగా ఒప్పందాలతో అంతర్గత భద్రతను పటిష్టం చేయడం వంటి అంశాల్లో జాతీయ భద్రత పట్ల భారత్ దృఢమైన నిబద్దతను ప్రపంచం కొనియాడే ఉదాహరణగా నిలిచిందని షా ఒక సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. లక్నోలో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 2 వన్డేలో భారత్ 49.5 ఓవర్లు అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. కాగా 403 పరుగుల రక్ష సైదంలో కడపల వార్తలు అందే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 14 ఓవర్లో 2 వికెట్లను కోల్పోయి 80 పరుగులతో ఆడుతోంది. అంతకుముందు టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదట ఫీల్డింగ్ నేర్చుకుంది. భారత్ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఎదిగిందని, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా నిలిచిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈరోజు పేర్కొన్నారు. పూణేలోని రంజన్గావ్ ఎంఐడిసిలో అమెరికాకు చెందిన జాబిల్ సంస్థ కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు. భారత్ కాబూల్కు మరో 5 టన్నుల అత్యవసర మందులను పంపింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సంక్షేమం కోసం మానవతా సహాయం అందించడంలో మన దేశానికి ఉన్న నిరంతర నిబద్దతను ఇది పునరుద్ఘాటిస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వశాఖ పేర్కొంది. కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపు న్యూఢిల్లీలో ఆహార ధాన్యాల నిల్వ కోసం స్మార్ట్ వేరీ హౌసింగ్ వ్యవస్థను ప్రారంభించనున్నారు. గిడ్డంగుల నిర్వహణ పద్దతులను బలోపేతం చేయడానికి, ఆహార ధాన్యాల నిల్వ కార్యకలాపాల్లో సామర్థ్యాన్ని పెంచడానికి సాంకేతికత ఆధారిత సమీకృత పరిష్కారంగా ఈ స్మార్ట్ వేర్ హౌసింగ్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. మణిపూర్లో భద్రతా దళాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉగ్రవాద నిరోధక శాంతి భద్రత కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. వేర్వేరు ఆపరేషన్లో 3 ఉగ్రవాదులను అరెస్ట్ చేసి 26 అక్రమ బంకర్లను ధ్వంసం చేశాయని అధికారులు ఈరోజు తెలిపారు. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరు పలు హింసాత్మక నేర కార్యకలాపాల్లో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అభివృద్ది చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే వ్యవస్థలను అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అభివృద్ది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ ఎన్టీఏ తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్దరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్దరణకు ప్రయత్నాలు చేస్తున్నామని పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. లక్నో వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న 2వ వన్డేలో భారత జట్టు 49.5 ఓవర్లో అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమం. కింద రకరకాల పంటల్ని ఎట్లా వండియాలా, పశుపక్షాదుల్ని ఎట్లా పోషించాలా, ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఇంకా పంటలు వండించే రైతులతో ముచ్చట, వాళ్ళ అనుభవాలు, గట్లనే శాస్త్రవేత్తల సలహాలు సూచనలు ప్రతిరోజు రాత్రి 7:10 ఇల్లు వ్యవసాయం కిసాన్ వాణిల వినిపిస్తుంటాం. ఈ ఇల్లు వ్యాసం ఆది సోమ బుధ శుక్రవారాలల్లా, ఇంకా కిసాన్ వాణి మంగళగురు శనివారాలల్లా ఉంటది. మరి ఈ ఎల్లటి ఇల్లు వ్యవసంలో చీడపీడల నివారణలో వివిధ రకాల ఎరలు, వాటి వాడకం, కలిగే లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట, ఇంకా స్పైరులిన ఉత్పత్తి ప్రాముఖ్యత ప్రయోజనాలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహ అధ్యాపకుడు డాక్టర్ కిరణ్ రెడ్డితో ముచ్చటినచ్చు. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోజు కొంచెం ఎండగా ఉండే, గడిచిన 24 గంటలలో ఎక్కువ ఉష్ణోగ్రత 39 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 29 డిగ్రీలుగా ఉండే, ఇక రాగల 24 గంటల వరకు ఎక్కువ ఉష్ణోగ్రత 38 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదైంది. గాలి గంటకు 11 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ 31% ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండకపోవచ్చు.

0: ఇది మన భాష మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా హెడింగ్లీ క్రికెట్ మైదానంలో ఇండియా నెదర్లాండ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం కలి 100.2 ఎఫ్ఎం రేడియో సెట్లపైన వింటున్నారు. ఇక ఇల్లు వ్యవసాయం కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై వినొచ్చు. రైతులు పంటలకు ఉపయోగపడే పురుగులు కూడా అనేక రకాలుంటాయి. ఈ పురుగుల్ని ఏ విధంగా వాడుకోవాలో ఈ ముచ్చట్ల ఇందాం. చీడపీడల నివారణలో వివిధ రకాల ఎరలు, వాటి వాడకం, కలిగే లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో కేలెనిన్ వెట్టిన ముచ్చటిందాం.
1: సమగ్ర సస్యరక్షణలో ఎరలు అనేది ఒక అంశం. ముఖ్యంగా చీడపీడల నివారణలో ఈ ఎరలు అనేటివి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మరి అలాంటి ఎరల ప్రాముఖ్యత గురించి తెలియజేసేందుకు ఇప్పుడు మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అనిత గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అనిత గారు.
2: నమస్తే అండి.
1: ముందుగా ఈ వ్యవసాయంలో ఎరలు అంటే ఏమి, దాని గురించి చెప్పండి.
2: ఎరలంటే మనం ఏదైనా పదార్థాలు వాడి కానీ లేదంటే ఏదైనా మొక్కలు వాడుకుని మనం ఏదైతే ఈ హానికారక పురుగులు ఉన్నాయో వాటిని మనం ఆకర్షించుకుని అలానే పొలం నుంచి వాటిని తొలగించడం కానీ వాటి ఉధృతి తగ్గించుకునే ఏదైతే ఈ క్రియ ఉందో దీన్నే ఎరలు వాడకం అంటారు.
1: అయితే ఇప్పుడు ఈ లింగాకర్షక బుట్టలు అని కూడా అంటుంటారు కదా, ఈ ముఖ్యంగా చీడపీడల నివారణలకు వీటిని కూడా ఉపయోగిస్తారు కదా, మరి ఈ లింగాకర్షక బుట్టలు అంటే వీటి గురించి వివరించండి.
2: లింగాకర్షక బుట్టలంటే మనకి ప్రతి పంటలో ఎక్కడైతే ఈ లార్వా దశ పురుగులున్నాయో అలానే వాటి తల్లి పురుగులు అంటే మగ పురుగు కావచ్చు, ఆడపురుగు కావచ్చు, ఈ తల్లి దశల్ని మనం ఒక బుట్టలోకి ఆకర్షించుకుని అంటే ఒక చిన్న కెమికల్ కానీ ఓ సెంట్ లాంటి పదార్థం పెట్టుకుని ఆకర్షించుకుని ఈ పురుగులు ఉధృతి మనం పొలంలో తగ్గించుకున్నప్పుడు ఇవే ఈ లింగాకర్షక బుట్టలు అంటారు. ఇవేందంటే సాధారణంగా మనకి ఎక్కడైతే లార్వా దశ పురుగులు అంటే తల్లి పురుగు ఎక్కడైతే రెక్కల పురుగు ఉంటుందో అలాంటి పురుగుల్ని అంటే అన్ని రకాల పంటల్లో అలాంటి పురుగుల్ని మనం ఆకర్షించుకుని ఈ బుట్టలో వాటిని వేసుకుని తర్వాత అనంతరం బుట్టలో పడిన తర్వాత వాటిని మనము నాశనం చేసుకుంటే ఈ లింగాకర్షక బుట్టలు వాడకం ద్వారా మనం పురుగుల ఉధృతి చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఉదాహరణకి ఎక్కడైతే మనకి వరి తీసుకోండి, అంటే మన రాష్ట్రంలో వరి కూడా ముఖ్యమైన పంట కాబట్టి వరిలో మనకి కాండం తొలిచే పురుగు వస్తుంది. అంటే ఈ 25 రోజుల నుంచి మనం నాటుకున్న 25 రోజుల నుంచి మనం ఈ లింగాకర్షక బుట్టలు పొలంలో అమర్చుకున్నప్పుడు వీటిని వాడుకుని మనం పురుగు ఉధృతి తగ్గించుకోవచ్చు. అలానే మొక్కజొన్నలో మనకి విత్తుకున్న 5వ రోజు నుంచి ఈ కత్తెర పురుగు అన్నది గమనిస్తూ ఉంటాము. అంటే విత్తుకున్న 5వ రోజుకే మనం ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. అలానే మొక్కజొన్నలో ఇంకో కాండం తొలిచే పురుగు ఉంది, ఈ ఏదైతే ఈ కత్తెర పురుగు ఉంది, జొన్నలో కాండం తొలిచే పురుగు ఉంది, అలానే బెండలో మనకి కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు, వంకాయ పంటలో కొమ్మ మరియు కాయ తొలిచే పురుగు, ముఖ్యమైన పంట పత్తిలో మనకి గులాబీ రంగు పురుగు ఉంది. సో ఈ పురుగు ఎప్పుడైతే మనకి పొలంలో దీని ఉనికిని తెలుసుకోవడానికి ప్రధానంగా మనం ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటామండి. ఈ ఉనికిని తెలుసుకోవడానికి మనం ఎకరానికి 4 నుంచి 5 వరకు లింగాకర్షక బుట్టలు పెట్టుకుని అంటే కరెక్ట్ గా పురుగు యొక్క గ్రుడ్లని గమనించగానే ఈ లింగాకర్షక బుట్టలు పెట్టగానే మనకి పొలంలో ఈ తల్లి పురుగులు రాక తెలియడం ఒకటి. రెండోది ఎప్పుడైతే తల్లి పురుగు పొలంలో సంచరిస్తోందని తెలుసుకున్న తర్వాత మనం వీటి సంఖ్య 8 నుంచి 10 వరకు పెంచుకున్నట్లయితే మనం ఈ ఏదైతే ఆడపురుగులు కానీ మొగ పురుగులు కానీ ఉంటాయో వీటిని మనం ఈ లింగాకర్షక బుట్టలో ట్రాప్ చేసుకుని అనంతరం వీటి ఉధృతి చాలా వరకు పొలంలో తగ్గించుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు పత్తిలో మనం చూసుకుంటే చాలా వరకు ఈ పరిశోధనల్లో ఏంటంటే మనకి గులాబీ రంగు పురుగు అయితే మనకి వారానికి 300 కంట ఎక్కువ తల్లి పురుగును గమనించడం జరిగింది. అంటే ఈ లింగాకర్షక బుట్టలు ఏంటంటే చాలా వరకు మనకి కెమికల్స్ లేని వ్యవసాయం అంటే రసాయనేతర వ్యవసాయ పద్ధతుల్లో చీడపీడల నివారణకు పనికొస్తూ ఉంటాయండి.
1: అయితే ఇప్పుడు జిగురు ఆటల గురించి చెప్పండి, ఇవి ఎట్లా వాడాలి, ఇవి కూడా ఒక ఎరలాగానే ఉపయోగిస్తారు వ్యవసాయంలో కదా, మరి వీటి గురించి చెప్పండి.
2: ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటంటే రెక్కల పురుగులు ఎక్కడైతే ఉంటాయో వాటికి లింగాకర్షక బుట్టలు పెట్టినట్టే పంటలో ఇంకొక రకం పురుగులు ఉంటాయి. ఏంటంటే అవి ఈ రసం పీల్చే పురుగులు. రసం పీల్చే పురుగులు ఉదాహరణ మనము పచ్చదోమ కావచ్చు, అంటే నేను అన్ని రకాల పంటల్లో చెప్తున్నాను, మనకి పత్తి కానీ ఇతర కూరగాయ పంటల్లో పచ్చదోమ కావచ్చు, అలానే పేను

0: అంటారు, ఎఫిడ్ అంటారు, పేను అలా పేను బంక, అలానే తెల్లదోమ కావచ్చు, అలానే తామర పురుగులు కావచ్చు. ఇలాంటి ఈ పురుగులు ఏంటంటే మనకి ప్రతి పంటలో కూడా ఆకు అడుగు భాగంలో చేరి రసం పీలుస్తూ ఉంటాయి. ఈ పురుగుల వల్ల చాలా వరకు రైతులకి 40-50% వరకు వీటి వల్ల నష్టం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పురుగు ఇనీషియల్ గా ఫస్ట్ స్టేజ్ లోనే వస్తూ ఉంటాయండి. అంటే పంట విత్తుకున్న తర్వాత మనకి ఫస్ట్ వచ్చే పురుగులే ఈ రసం పీల్చే పురుగులు ఉంటాయి. మనం విత్తుకున్న ఒక 10 రోజుల నుంచి మనం పత్తిలో అయితే అన్ని రకాల, ఇందాక చెప్పుకున్న అన్ని రకాల రసం పీల్చే పురుగులు గమనిస్తూ ఉంటాము. వీటి నివారణకి కానీ అలానే వీటి ఉధృతి తెలుసుకోవడానికి కానీ మనం ఏంటంటే ఈ పచ్చరంగు జిగురట్టలు, యెల్లో స్టిక్కీ ట్రాప్స్ అంటారు ఇంగ్లీష్ లో, ఈ పచ్చరంగు జిగురట్టలను మనం ఎకరానికి 10-15 వరకు పెట్టుకున్నప్పుడు ఈ పురుగుల్లో ఏదైతే ఎగిరే దశలు ఉంటాయో, అంటే సాధారణంగా తల్లి పురుగులు ఎగురుతూ ఉంటాయి, సో ఈ తల్లి పురుగులు ఎగిరే దశలో ఉంటాయి కాబట్టి వీటిని ఈ జిగురుకి అతుక్కుని మనకి పురుగు ధృతి తెలుస్తుంది. అదే కాకుండా ఈ పురుగుని చాలా వరకు మనం ఈ జిగురట్టలు వాడుకుని కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. అంటే ఈ పురుగు ఉధృతంగా ఉంది అనుకున్నప్పుడు మనం ఇమీడియట్లీ ఈ బుట్టల సంఖ్య పెంచుకోవడం కానీ, ఫస్ట్ స్టేజ్ లో మనము ఈ వేప నూనె లాంటి చిన్న కెమికల్ కాని మందులు, అంటే రసాయనేతర పద్ధతులు కూడా పిచికారీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ లింగాకర్షక బుట్టలు జిగురు అట్టలే కాకుండా ఈ పురుగుల ఉధృతిని కొంచెం తగ్గించడంలో ఎర్ర పంటలు కూడా పనికిస్తే, ఎర్ర పంటలు కూడా వేయాలని చెప్పి సూచిస్తుంటారు కదా, అసలు ఎర్ర పంటలు అంటే ఏమి, అవిటిని ఏ విధంగా వాడాలి?
0: ఎర్ర పంటలంటే సాధారణంగా మనకి ముఖ్యమైన పంట, ఎర్ర పంటకి ప్రధాన పంటకి ఒకే రకమైన పురుగు వస్తుంది అనుకోండి, ఈ ఏదైతే తక్కువ ఆదాయం ఇచ్చే పంట ఉంటుందో ఈ పంటని మనం ఎర్ర పంటగా వాడుకోవచ్చు. ఉదాహరణకి టమాటా బంతి తీసుకోండి, టమాటాలో బంతిలో రెండిటికి మనకి కామన్ గా ఏదైతే ఈ శనగపచ్చ పురుగు ఉందో అది ఆశిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు టమాటాకి సాధారణంగా ధర ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక్క కాని రెండు వరుసలు కాని బంతి మనం పొలం చుట్టూ వేసుకోవడం కానీ, లేకుంటే అక్కడక్కడ వేసుకున్నప్పుడు ఏదైతే ఈ శనగపచ్చ పురుగు తల్లి పురుగు ఉందో ఇది బంతి చెట్ల యొక్క పసుపు రంగుకు ఆకర్షితులై ఈ పంట మీదకు వచ్చేసి గుడ్లు పెడుతుంది. అలాంటప్పుడు మనం ఈ ఏదైతే ఎర్ర పంట ఉందో ఈ ఎర్ర పంట ఒక్కటినే స్ప్రే చేసుకున్నప్పుడు రైతు సోదరులకు చాలా వరకు ఖర్చు తగ్గే మార్గం ఇది. అలానే మనము ఏదైతే ఈ ఆముదము, వివిధ పంటల్లో మనకి పొగాకు లద్దె పురుగు ఆశిస్తూ ఉంటుంది, ఈ ఆముదం పంట మనము అక్కడక్కడ వేసుకోవడం కానీ పొలం చుట్టూ వేసుకున్నప్పుడు ఈ ఆముదం పురుగు, ఈ ఎర్ర పంట ఏదైతే ఉందో మనం దాని ఒక్కటే స్ప్రే చేసుకున్నప్పుడు వాతావరణ కాలుష్యం తగ్గుతుంది, అలానే పురుగుని కూడా మనం మంచిగా తగ్గించుకోవచ్చు. అదే కాకుండా మనకి వేరుశనగలో సోయా చిక్కుడు వేసుకోవచ్చు, అలానే మనకి ఇతర పంటల్లో కూడా చాలా రకాల పత్తిలో మనం బెండ వేసుకోవచ్చు. ఇలా మనకి కొన్ని ఎర్ర పంటలు కొన్ని కొన్ని పురుగుల కన్ను శాస్త్రవేత్తలు గమనించి ఉంచారు.
1: అయితే ఇప్పుడు ఈ విషపు ఎరల గురించి చెప్పండి, ఇవి ఎట్లా పనికొస్తాయి, వీటిని ఎట్లా వాడాలి, వీటి ప్రభావం ఎంత ఉంటుంది?
0: మనకి విషపు ఎరలంటే ముఖ్యంగా ప్రధానంగా కూరగాయలు అంటే, అంటే తీగజాతి కూరగాయలు, బీర, సొర, కాకర, అలానే జుక్కినీ కాని కీరా కాని, ఇలాంటి తీగజాతి పంటల్లో మనకి పండు ఈగన్న పురుగు ఆశిస్తూ ఉంటుందండి. ఈ పురుగు చాలా వరకు 60-80% వరకు నష్టం కలుగజేస్తుంది. పండు ఈగ నివారణ కిందక అనుకున్నాం కదా, పండు ఈగ మనకి రకరకాల పంటల్లో ఈ కాయ దశలో ఆశించి ఈ పురుగు చాలా వరకు 60-80% వరకు నష్టం కలుగజేస్తుందండి. ఈ తీగజాతి కూరగాయల్లో కానీ అలానే పండ్ల తోటల్లో కానీ ఈ పురుగును చాలా వరకు గమనిస్తూ ఉంటాము. దీని నివారణకు 50 ml మలాథియాన్ను, 500 g బెల్లం, దీని 50 L నీళ్లలో 1 హెక్టార్ కి కలుపుకుని 25 చోట్ల అక్కడక్కడ మనం చిన్న కప్పుల్లో పెట్టుకున్నట్లయితే ఈ మిశ్రమాన్ని, ఈ తల్లి పురుగు దీనికి ఆకర్షించబడి ఈ పురుగు ఉధృతి చాలా వరకు ఈ ప్లేట్లలోకి పడుతుంది. వాటిని తర్వాత మనం తొలగించుకోవచ్చు. అలానే మనకి ఏదైతే ఇథైల్ ఆల్కహాల్ కానీ, అంటే కళ్ళు కానీ, దీనిలో 40 ml మిథైల్ యూజినాల్ కానీ కలుపుకుని, అలానే 20 ml ఒక పురుగు మందును కలుపుకుని, దీన్ని చిన్న ట్రాప్స్ అంటే ఈ చిన్న బుట్టల్లాంటివి ఉంటాయండి, ఈ బుట్టల్ని మనం పొలంలో అక్కడక్కడ ఈ ఏదైతే పండ్ల తోటల్లో ఉంటాయో వాటిని అక్కడక్కడ మనం అమర్చుకున్నట్లయితే ఈ పురుగుని మనం మంచిగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ ఏదైతే మిథైల్ యూజినాల్ ఉందో ఇది కెమికల్ కాకుండా ఇది ఒక కెమికల్ షాప్, అంటే ఇది ముడి కెమికల్, ఈ దీన్ని మనం ముడి కెమికల్ షాప్ లో కొనుక్కుని దాంట్లో 60 వరకు కళ్ళు కలుపుకుని 40 ml మిథైల్ యూజినాల్, 20 ml మనం పురుగు మందు కలిపి దీన్ని ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అంటారు, ఈ చిన్న బుట్టల్లాంటివి ఉంటాయి, ఇవి మనం పొలంలో అమర్చుకున్నప్పుడు మనకి చాలా వరకు ఈ పండు ఈగని మనం రసాయనం లేకుండానే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే బాగా మాగిన అరటిపండు, బాగా మాగిన అరటిపళ్లను బెల్లం మిశ్రమంతో కలిపి ఈ మిశ్రమాన్ని మనం చిన్న ప్లేట్లలో పోసుకుని, అంటే రైతు సోదరులు ఎవరైతే మిథైల్ యూజినల్ దొరకదు అంటారో వాళ్ళు బాగా మాగిన అరటిపండు బెల్లము దీన్ని మిశ్రమాన్ని చేసుకుని దీన్ని ఒక ప్లేట్ లో పోసుకుని అక్కడక్కడ పొలంలో పెట్టుకున్నట్లయితే ఈ పండు ఈగని మనం మంచిగా కంట్రోల్ చేసుకోవచ్చు.
1: చాలా సంతోషం అనిత గారు. ముఖ్యంగా వ్యవసాయంలో ఎరల ప్రాముఖ్యత గురించి, అట్లాగే ఆ ఎరల్ని ఏ రకంగా వాడాలి, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనే దాని గురించి సవివరంగా తెలియజేశారు. మరి రైతులు ఎవరైతే ఈ పురుగుల నివారణ కోసం ఉపయోగించే లేదా పాటించే సస్యరక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా ఈ ఎరల్ని వాడి సమర్థవంతంగా పురుగుల్ని నివారించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఇంత చక్కటి సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్తే అండి.
2: చీడపీడల నివారణలో వివిధ రకాల ఎరలు, వాటి వాడకం, కలిగే లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో కేలెనిన్ పెట్టిన ముచ్చట అది. పంటలు వండించుడే కాకుండా కొన్ని రకాల మొక్కల్ని వేయించి కూడా లాభపడచ్చు. ఈ పంటలల్లో స్పెరులినా ఒకటి. ఈ పంటని మనుషులకు కూడా ఉపయోగించుకోవచ్చు, పశువులకు కూడా ఉపయోగమే. ఈ పంటని ఎట్లా వండించాలో ఈ ముచ్చట్లిందా. స్పైరులినా ఉత్పత్తి ప్రాముఖ్యత ప్రయోజనాలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహ అధ్యాపకుడు డాక్టర్ కిరణ్ రెడ్డితో కేశాలిని పెట్టిన ముచ్చటిందా.
3: కిరణ్ రెడ్డి గారు నమస్కారం.
4: నమస్తే అండి.
3: ఈ స్పైరులైనా అంటే ఏంటి?
4: స్పైరులైనా అనేది సముద్రంలో పెరిగే ఒక నాచు. నాచు అంటే మనకు జనరల్ గా తెలుసు అండి, వాటర్ ట్యాంక్స్ లో ఎక్కడైతే మనకు జనరల్ గా చూస్తుంటామో అట్లాంటి ఒక మొక్క లాంటిది. సో దీన్ని మనం మన కండిషన్స్ లో కూడా పెంచొచ్చు అని, ఒక బిజినెస్ లాగా చేయొచ్చు అనేది ఒక ఐడియా ఇది, స్పైరులైనా ప్రొడక్షన్ అనేది.
3: అయితే దీనివల్ల ఏం ఉపయోగం అంటారు, దీని ప్రయోజనాలు ఏంటి?
4: ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన మనుషులకే కాకుండా జంతువులకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. సో మనకి మెయిన్ గా ఫిషరీ సెక్టార్ లో రొయ్యలకి చేపలకి క్రాప్స్ ఇట్లాంటివి పెంచడానికి వీటిని ఫుడ్ గా వాటికి వేస్తారు. సో దానివల్ల ఏమైందంటే వాటి బాడీ వెయిట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో రైతులకి ఎవరైతే ఫార్మింగ్ మత్స్యకారులు ఉంటారో వాళ్ళకి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లనే ఇది మన డైరీ ఫామ్ లో మన ఫీడ్ గా కూడా యూజ్ చేస్తారు ఎక్కువ పాల దిగుబడి కోసం. మనుషుల విషయంలో అయితే ఇది మనకు మెయిన్ గా ఇమ్యూనిటీ బూస్టర్ లాంటిది. సో మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ఎంతో పనికొస్తుంది. సో ఇప్పుడున్న కాలంలో ఇమ్యూనిటీ అనేది ఎంతో అవసరం కాబట్టి, కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి కాబట్టి ఈ స్పైరులైనా అనేది మనం పౌడర్ రూపంలో గానీ టాబ్లెట్ రూపంలో గానీ కన్సంప్షన్ చేస్తే మన హెల్త్ కి ఎంతో మంచిది. సో అదే కాకుండా దీంట్లో 57% ప్రోటీన్ ఉంటుంది. ఏం చెప్తున్నారంటే సైంటిస్ట్ రీసెంట్ గా చేసిన వాళ్ళు, సో హెయిర్ గ్రోత్ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడతాయని చెప్తున్నారు. సో అట్లనే మన WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని రీసెంట్ గా సూపర్ ఫుడ్ గా అనౌన్స్ చేసింది. ఎందుకంటే దీనిలో చాలా రకాల మినరల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 7 to 8 అమైనో ఆసిడ్స్ ఉంటాయి దీంట్లో, లైక్ సిస్టీన్, లైసిన్, మిథియోనైన్ లాంటివి. సో ఇవేందంటే ప్రోటీన్ లో ఉండే లోపల ఏవైతే ఉంటాయో అట్లాంటివి అమైనో ఆసిడ్స్ అనేవి. సో అట్లా మన ఇమ్యూనిటీకి బూస్ట్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే కొత్త బ్లడ్ సెల్ ఫార్మేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అది ఇమ్యూనిటీ బూస్టర్ నుంచే ఒక రెవల్యూషన్ లాంటిది.
3: మనుషులకే కాకుండా చేపలకి, పాడి పశువులకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది కదా. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి?
4: సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తయారు చేసుకోవాలంటే మనకు కొంత ల్యాండ్ ఉండాలి, చదునుగా చేసుకోవాలని ల్యాండ్ ని. ఎక్కువ ఏమో ల్యాండ్ అవసరం లేదు, జస్ట్ గుంటాస్ లో ల్యాండ్ ఉంటే సరిపోతుంది మనకి. సో హై లెవెల్ లో కొంచెం ఒక 2 to 3 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు అనుకుంటే ఇట్లా చేయాలి. సో ఫస్ట్ ల్యాండ్ ని చదునుగా చేసుకుని ఒక ట్యాంక్స్ ఏర్పాటు చేసుకోవాలి. ట్యాంక్స్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ఇట్లా కవర్ ఉండే ట్యాంక్స్ కాదు, జస్ట్ గోడల్లాగా కట్టుకోవాలి మనం రెండు వరుసల్లో. సో సిమెంట్ బ్రిక్స్ ని మనము ఒక 130 feet పొడవు, 22 feet వెడల్పు, 1.5 feet లోతు ఉండేట్టుగా మనం సిమెంట్ బ్రిక్స్ ని అమర్చుకోవాలి ట్యాంక్స్ రూపంలో. సో పైన ఓపెన్ ఉంటది, కింద కూడా మనం ఫ్లోరింగ్ ఏం చెయ్యము. సో అయితే మనం టార్పలిన్ షీట్స్ వేస్తాం, అంటే ట్యాంక్ షేప్ దానికి రావడానికి టార్పలిన్ షీట్స్ వేస్తాం దానికి. సో ఈ టార్పలిన్ షీట్స్ అనేవి విడుతు 500 GSM ఉంటది. సో ఒక 2 tanks మనం చేసుకోవాలంటే ఒక 1 lakh rupees వరకు ఖర్చు అవుతాయి ఈ టార్పలిన్ షీట్స్ కి. సో మిగతా కన్స్ట్రక్షన్ కూడా ఒక 1 lakh అవుతుంది ఆ సిమెంట్ బ్రిక్స్ కి దానికి. సో తర్వాత ఏం చేయాలంటే మనం ఒక 25 cm పై వరకు వచ్చే వరకు వాటర్ ని ఫిల్ చేసుకోవాలి ఈ ట్యాంక్స్ లో. చేసుకున్న తర్వాత మదర్ కల్చర్ ఉంటది, మదర్ కల్చర్ ని ఒక 70 kg స్పైరులైనా ఏదైతే మదర్ కల్చర్ ఉందో 70 కేజీలని మనం ఈ నీళ్ళలో వేసుకోవాలి. సో మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు ఇది సముద్రపు నాచు కాబట్టి నార్మల్ వాటర్ లో పెరగదు. సో మనం సముద్రం వాటర్ ఎట్లుంటదో అట్లాంటి కండిషన్స్ మనం ఇక్కడ కల్పించాలి. సో మనకు తెలిసింది ఏంటంటే సముద్రం వాటర్ లో ఉప్పు ఉంటది కాబట్టి మనం కూడా ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇనిషియల్ గా ఒక 100 కేజీల సాల్ట్ వేసుకోవాలండి 2 ట్యాంక్స్ లో. వేసుకున్న తర్వాత దాని మెయింటెనెన్స్ కోసం మళ్ళీ 25 కేజీ సాల్ట్ మనం అప్పుడప్పుడు వేస్తుండాలి. సో ఇదే కాకుండా మనము మెగ్నీషియం, సల్ఫర్, నీమ్ ఆయిల్ వీటిని కూడా అప్పుడప్పుడు వేసుకుంటుండాలి జస్ట్ మెయింటెనెన్స్ కోసం. ఎందుకంటే దానికి సరైన పిహెచ్ ఈ సాల్ట్ వాల్యూస్ ఉండాలి కాబట్టి. సో మనం మదర్ కల్చర్ ఫస్ట్ వేసిన తర్వాత 15 రోజులకి మనకు ప్రొడక్ట్ రెడీ అవుతుంది. సో దాని తర్వాత మనం ఏ మదర్ కల్చర్ వేయాల్సిన పని లేదు. ఎవ్రీ డే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఈవినింగ్ మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. అంటే ఒక్కసారి మాత్రమే మదర్ కల్చర్ వేయాలి. సో ఆ 15 డేస్ తర్వాత ఏం చేయాలంటే ఆ ట్యాంక్ లోనే బకెట్లు అమర్చబడి ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఇది సన్ లైట్ ఎక్కువ ఇష్టపడే మొక్క, అంటే మొక్క అంటే ప్రోడక్ట్ అనుకోండి. సో అట్లా, సో మనము ట్యాంక్ 25 మీటర్ డెప్త్ లో వాటర్ లో ఉంటది కాబట్టి మదర్ కల్చర్ పైన దానికి మాత్రమే ఎక్కువ ఎండ తగులుతుంటది. సో ఆ ఎండ కింది వరకు కూడా వెళ్లాలంటే ఏం చేయాలంటే మనం ఒక 1 HP ఆర్ 0.5 HP మోటార్ బిగించి రొటేటర్స్ అమర్చుకోవాలి. ఇట్లా రౌండ్ గా తిరుగుతాయి, వాటర్ని కూడా తిప్పుతాయి. అలా తిరగడం వల్ల ఏమైతుంది అంటే పైన వేడి నీళ్లు కిందికి వెళ్లి కింది పైకి రావడం వల్ల ట్యాంక్ మొత్తం ఒకటే టెంపరేచర్ మెయింటైన్ అయ్యి అట్లా గ్రోత్ కి సహకరిస్తుంది. సో దాని తర్వాత మనం ఎట్లా అంటే 15 డేస్ తర్వాత ప్రోడక్ట్ ని హార్వెస్ట్ ఎలా చేయాలంటే ఈ ట్యాంక్ లో ఒక బకెట్ అమర్చబడి ఉంటది. బకెట్ అంటే ఒక మెకానికల్ థింగ్. సో దానికి 1 HP మోటార్ ఉంటది. ఆ నీళ్ళనేది తోడేసి ఇంకో దగ్గరకు పంపిస్తుంది. సో అక్కడ పంపించిన దగ్గర ఇంకో 500 GSM క్లాత్ కింద అమర్చబడి ఉంటది. ఎక్కడైతే ఈ మోటార్ వాటర్ పోస్తుందో, పోసినప్పుడు 50 మైక్రాన్ మందంలో ఒక హోల్స్ ఉంటాయి, అంటే మనకు కంటికి కనిపించవు అవి. సో అవేం చేస్తాయంటే ఈ నాచుని పైన ఆపేసి వాటర్ మాత్రమే కిందికి వెళ్ళేట్టుగా చేస్తాయి. సో అట్లా మనకు పైన ఈ స్పైరల్ అయినా మాత్రమే పెరిగిపోతుంది. అట్లా పేరుకుపోయిన స్పైరల్ అయినా మనము హార్వెస్ట్ చేసి, ఐ మీన్ క్లాత్ నుంచి తీసి బకెట్లలో వేసి మనం ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకుని మనం పొడిగా చేసుకోవచ్చు, టాబ్లెట్స్ గా మార్చుకోవచ్చు. సో అట్లా ఎక్కువ లైఫ్ అనేది ఉంటది వీటికి.
3: అయితే ఇలా తయారు చేసుకున్న దాన్ని మనం మార్కెటింగ్ చేసుకోవాలి కదా, మరి ఎలా చేసుకోవాలి, మరి ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఇది పెరిగే ఛాన్స్ ఉందంటారు?
4: ఫస్ట్ ఆఫ్ ఆల్ వాతావరణ పరిస్థితులు అనేవి దీనికి ఫస్ట్ ఎండ ఎక్కువ కావాలి. సో ఎండ ఎక్కువ కావాలి కాబట్టి మనము ఎక్కడైతే తక్కువ టెంపరేచర్స్ ఉంటాయో అక్కడ మనం దీన్ని పెంచలేం. లైక్ ఇప్పుడు నార్త్ ఈస్ట్ రీజన్ లో గానీ హిమాచల్ అట్లాంటి ప్రదేశాల్లో ఇవి పెరగవు. సో అట్లా ఎండ ఎక్కువగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మిగతా అన్ని నార్మల్ అండి, నార్మల్ సిచ్యువేషన్. ఎందుకంటే మనం సీలో ఉండే వాతావరణం మొత్తం ఆర్టిఫిషియల్ కల్పిస్తున్నాం కాబట్టి మిగతా ఎక్కడ చేసినా కూడా ఓకే, ఎండ ఒకటి ఉంటే సరిపోతుంది. మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఇది మనం అనుకున్నాం కదా, ఫస్ట్ మనం హ్యూమన్ బీయింగ్స్ కి ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పి మళ్ళీ పశువులకి మత్స్యకారులకని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే దీన్ని వేస్తున్నారో ఫస్ట్ మార్కెట్ ఉందో లేదో మన చుట్టుపక్కల కనుక్కోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే మన చుట్టుపక్కల ఫిషరీస్ కరెక్ట్ గా ఉన్నాయా, ఎక్కువ పాండ్స్ ఉన్నాయా, ఫార్మర్స్ ఉన్నారా. ఒకవేళ ఫార్మర్స్ లేకుండా ఉంటే మీరు దాన్ని మార్కెట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. కార్పొరేట్ లెవెల్ లో చేసే వాళ్ళకి ఈజీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ప్రొడక్షన్ ఉంటాయి కాబట్టి బ్రాండింగ్ క్రియేట్ చేసుకుని అమ్ముతుంటారు. సో లోకల్లో చిన్న ఇప్పుడు మనం టార్గెట్ చేసింది స్పెసిఫిక్ అనేది రూరల్ యూత్ కోసం కాబట్టి మత్స్యకారులు, ఫిషరీస్, డైరీ ఫార్మ్స్ ఎక్కడైతే చుట్టుపక్కల ఎక్కువ ఉంటే వాళ్ళకి సూటబుల్. సో వాళ్ళు వాళ్ళని అప్రోచ్ అయ్యి దీని గురించి చెప్పి ఫస్ట్ ఫ్రీగా ఇవ్వాలి. ఫ్రీగా ఇచ్చి రిజల్ట్ పక్కా వస్తుంది కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా దాన్ని ఆర్డర్ చేసుకుంటారు. అట్లా మనం మార్కెట్ ని క్రియేట్ చేసుకోవచ్చు.
3: అయితే ఇది చేసుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ లైన్ ఇస్తుందా?
4: సబ్సిడీలు గవర్నమెంట్ నుంచి ఇస్తుందండి. ఒకటి నేషనల్ హార్టికల్చర్ మిషన్ అని చెప్పి, సో ఉత్పత్తికి ఏదైతే కన్స్ట్రక్షన్ కి ఖర్చు అవుతుందో టార్పలిన్ షీట్స్ గానీ ఆ సిమెంట్ బ్రిక్స్ గానీ ఆ మోటార్స్ గానీ దాంట్లో 50% అనే సబ్సిడీ కింద వస్తుంది. సో ఇంకోటి RKVY రాష్ట్రీయ కృషి వికాస్ యోజన నుంచి కూడా మనకు 75% సబ్సిడీ వస్తుంది. ఇంకోటి నాబార్డ్ అని మనకు అందరు తెలుసు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. వాళ్ళు ఏంటంటే ఈ స్టార్ట్అప్ ఎవరైనా స్టార్ట్ చేస్తే రూరల్ యూత్ గానీ ఎవరైనా వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్ తోనే రుణాలు ఇస్తుంది, సబ్సిడీ కాకుండా జస్ట్ రుణాలు. ఇంకోటి మినిస్ట్రీ ఆఫ్ MSME స్మాల్ మీడియం అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ నుంచి ఎక్విప్మెంట్స్ కి ఏర్పాటు చేయడంలో సహాయం, ఆర్థిక సహాయం అందిస్తుంది.
3: అయితే ఈ స్పైరల్ అయిన ఉత్పత్తి చేయడానికి మనకు ఎంత ఖర్చు అవుతుంది, పెట్టుబడి ఎంత పెట్టాల్సి ఉంటుంది?
4: ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత ఇన్కమ్ కావాలే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి ఇన్వెస్ట్మెంట్ అనేది. మీరు చిన్నగా ట్రై చేయాలనుకుంటే చిన్న చిన్న తొట్టెలలో కూడా చేసుకోవచ్చు. మనం ఏవైతే మెకానికల్ గా నేను చెప్పాను, రొటేటర్స్ ఉండాలి, 1 HP మోటార్ ఉండాలి అనేది, అట్లా కాకుండా చిన్న తొట్టెలో మీరు సేమ్ సాల్ట్ అవి యాడ్ చేసి ఆ మదర్ కల్చర్ ని వేసేసి మీరే హ్యాండ్ తో రొటేట్ చేయొచ్చు కొంతసేపు. అట్లా చిన్నగా మీరు చేసి కాన్ఫిడెన్స్ వచ్చిందంటే చేసుకోవచ్చు. సో కమర్షియల్ లెవెల్లో కొంచెం ఇన్కమ్ కావాలని అనుకుంటే మాత్రం ఒక 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది.
3: అయితే మనం 3 లక్షలు ఖర్చు పెడతాము, మనకు నికర లాభం అనేది ఎంత వస్తుంది అంటారు?
4: నికర లాభం ఇప్పుడు మనం 2 ట్యాంక్స్ ఏర్పాటు చేసుకుంటే 3 లక్షలు ఖర్చు అవుతుంది అండి. సో 2 ట్యాంక్స్ నుంచి మనకు రోజుకి 60 కేజీలు వస్తుంది అండి. ఇది 60 కేజీస్ వెట్ వెయిట్. ఇది వెట్ దాన్ని ఎండబెట్టిన తర్వాత 100 గ్రాముల ప్రోడక్ట్ మనకు వచ్చిందంటే పెట్టేది, దాన్ని డ్రై చేస్తే మనకు 10 గ్రాములే వస్తుంది. సో అట్లా మనకు 60 కేజీలు వచ్చిందంటే మనకు రోజుకి 6 కేజీల డ్రై ప్రోడక్ట్ వస్తుంది. ఆ డ్రై ప్రోడక్ట్ కాస్ట్ అనేది మనకు 400 నుంచి 500 వరకు మన లెవెల్లో మనం అమ్ముకునేది కేజీకి 400 నుంచి 500 ఉంటుంది. సో మనకు నెలకి ఒక 100 నుంచి 120 కేజీస్ వస్తుంది కాబట్టి కాస్ట్ మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఖర్చులు తీసేస్తే ఒక కేజీ పైన మనకు 300 ప్రాఫిట్ అనేది మిగులుతుంది. మనం ఎన్ని కేజీస్ ప్రొడ్యూస్ చేస్తామో దాన్ని బట్టి మన ఇన్కమ్ అనేది ఉంటుందండి. సో అట్లా చూసుకుంటే మనం మంత్లీ ఒక 40 నుంచి 45 వేలు, మీకు 2-3 లక్షలు మాత్రమే పెట్టి నెలకు 40-45 వేలు వచ్చే అగ్రి రిలేటెడ్ బిజినెస్ అయితే నాకు తెలిసి ఇది తప్ప వేరేది ఏది లేదు. ఎందుకంటే మిగతావన్నీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత చాలా రోజులు టైం పడతాయి రావడానికి. ఇది మాత్రం జస్ట్ 15 రోజుల తర్వాతనే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ రోజు రోజుకు వస్తుంది కాబట్టి నాకు తెలిసి రూరల్ యూత్కి ఇది మంచి బిజినెస్ అని నా ఒపీనియన్.
3: ధన్యవాదాలండి కిరణ్ రెడ్డి గారు, చక్కని విషయాలు తెలియజేశారు. ఈ కాలంలో రొటీన్ గా పండే పంటలు కాకుండా ఈ కొత్త ఉత్పత్తి గురించి చక్కగా తెలియజేశారు. రైతు శ్రోతలు దీనిని వాడుకుని మంచి లాభాలు పొందాలని ఆశిద్దాం. ధన్యవాదాలండి.
2: స్పైరులినా ఉత్పత్తి ప్రాముఖ్యత ప్రయోజనాలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహ అధ్యాపకుడు డాక్టర్ కిరణ్ రెడ్డితో కే శాలిని వెట్టిన ముచ్చటాది. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలని ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్లీ మళ్లీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. ఇప్పుడు ఒక వ్యవసాయ పాట విందాం.
5: ఇంటికి పంట బండి నిండా తోలుకుంటూ, ఈ బండ్లన్నీ మా అమ్మగారే అంటూ సంతోషంగా ఒక ఆడబిడ్డ తోటి స్త్రీలతో చెప్తుంది.

టేక్మార్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయ పాట విన్నారు. ఇది ఈ ఎల్లటి ఇల్లు వ్యవసం వ్యవసందారుల కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి. పత్తి పంట తొలి దశలో చేపట్టవలసిన చర్యలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశుద్ధ స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చట. ఇంకా రైతు అంతరంగం, గొర్రెలు మేకల సంరక్షణ గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం నాకతాండ గ్రామానికి చెందిన జాదవ్ నందుతో ముచ్చటినచ్చు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్ల వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం కలిగి ఇందాం.

0: వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ అంటూ ఉన్నారు. మరి ఇది సదరన్ రీజన్ కాబట్టి ఇది ఇక్కడుంది. మరి ఇలాంటివి ఎక్కడున్నాయి, మరి అవి ఏం పనులు చేస్తున్నాయి, ఇక్కడుండే ఏదైతే ఈ ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందో ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడతా ఉంది అన్న విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ పిపి రావు గారు స్టూడియోకు రావడం జరిగింది. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ పిపి రావు గారు.
1: నమస్కారం అండి.
0: సార్, డాక్టర్ పిపి రావు గారు, సదరన్ రీజన్ ఫార్మ్ మిషనరీ టెస్టింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇది సదరన్ రీజన్.

0: అవునండి.
1: ఇలాంటివి ఇంకా ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి?
0: ముఖ్యంగా మన సదర్న్ రీజియన్ ఫార్మేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కలుసుకుని 4 ఇన్స్టిట్యూట్ ఉన్నాయండి దేశంలో. అయితే మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ సెంట్రల్ ఫార్మేషన్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ అంటాము. అది బుద్ధిలో భోపాల్కి 65 కిలోమీటర్ల దూరంలో మధ్యప్రదేశ్లో ఉందండి. ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూట్ 1955లో ప్రారంభించబడింది. అయితే మనకి స్వతంత్రం వచ్చాక ముఖ్యంగా ట్రాక్టర్ వచ్చి మనము ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము. అయితే వీటిని మనం ఏంటంటే నాణ్యతతో కూడుకున్న ట్రాక్టర్లు అయితే మన కమతాలకి మన భూములకి తగ్గట్టుగా ఉండాలి కాబట్టి ఒక టెస్టింగ్ సెంటర్ అనేది ఇనీషియల్గా స్టార్ట్ చేయడం జరిగింది. అది మధ్యప్రదేశ్లో చేశారండి. ఇప్పటికి కూడాను ఆ ఇన్స్టిట్యూట్లో మన భారతదేశంలో కేవలం ఒక్క బుద్ధిలో అంటే మధ్యప్రదేశ్లో మాత్రమే టెస్టింగ్ అవుతా ఉన్నాయండి. అట్లానే 2వ సెంటర్ని తీసుకుంటే నార్త్ రీజియన్ ఫార్మేషన్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ అంటాము. అది 1965లో ఇస్సార్లో ప్రారంభించబడింది. ఇది హర్యానా స్టేట్ కింద వస్తుందండి. ఇక్కడ ముఖ్యంగా దీన్ని మనం హార్వెస్టర్స్ అంటాము. అంటే
1: నూర్పిడి యంత్రాలు
0: అంటే పూర్తిగా చెప్పండి, ఇది కంబైన్ హార్వెస్టర్స్ అండి. మీరు అంటే వీటిని నూర్పిడి యంత్రాలు అంటాము. ఇది కంబైన్ హార్వెస్టర్ అంటే ఈ మిషన్ ద్వారా మనము పంటను కోసుకుంటూ అలాగే తూర్పారు పెడుతూ మనకు వచ్చే ధాన్యం గింజల నుంచి క్లీన్ చేసుకుంటాం. అంటే ఏంటి, విన్నోయింగ్ చేసుకుని మనకు బయటకు విడిచిపెడతాయండి. కొన్ని హార్వెస్టర్లో దీని బ్యాగింగ్ కూడా ఉందండి. కాబట్టి ఇలాంటివి ఒకే టైంలో 4-5 ఆపరేషన్ చేస్తాయి కాబట్టి కంబైన్ హార్వెస్టర్స్ అంటాము. ఇది కేవలం వచ్చి ఈరోజు మన భారతదేశంలో ఒక ఈ నార్త్ రీజియన్ ఫార్మేషన్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇస్సార్లో మాత్రమే జరుగుతూ ఉందండి. ఇక 3వ సెంటర్కి వచ్చేసరికి మన రాజుగారు చెప్పేటట్టు మనం చాలా అదృష్టవంతులం అండి. మనకు దక్షిణ భారతదేశంలో మన అనంతపురం జిల్లాలో గాలిదేన మండలంలో ట్రాక్టర్ నగర్ అనేది ఉంది. ఆ ట్రాక్టర్ నగర్లో ముఖ్యంగా 2-వీలర్ ట్రాక్టర్స్ లేకపోతే వాక్ బెహైన్ ట్రాక్టర్స్ అంటామండి, వాటిని మనం పవర్ టిల్లర్స్ అని కూడా పిలుస్తాము. అయితే ఇవి చిన్న చిన్న కమతాలకి అంటే కాకుండా ముఖ్యంగా హార్చార్డ్స్ అంటే పండ్ల తోటలు ఎక్కువగా ఎక్కడుంటాయో వాటికి బాగా ఉపయోగపడతామండి. కాబట్టి అలాంటి మిషన్లు మన భారతదేశంలో ఈ ఒక్క ఇన్స్టిట్యూట్ లోనే టెస్ట్ అవుతా ఉన్నాయండి.
1: మొత్తం భారతదేశం తరఫున ఇది ఒక ఇన్స్టిట్యూట్ లో మాత్రం టెస్ట్
0: అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ట్రాక్టర్ వెనుక ట్రాలీలు కట్టి లోడు అనేది ఒక దగ్గర నుంచి 2 దగ్గర షిఫ్ట్ చేస్తూ ఉంటామండి. వీటిని ట్రైలర్స్ అని కూడా అంటారు. అయితే భారతదేశంలో మన ఒక్క ఈ సెంటర్కే అంటే సదర్న్ రీజియన్ ఫార్మేషన్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ మాత్రం ఇవ్వడం జరిగిందండి. ఈరోజు భారతదేశంలో మన ఇన్స్టిట్యూట్ లో ట్రాలీస్ కూడా టెస్ట్ చేస్తున్నామండి. వీటితో పాటుగా రైతు సోదరులు ఈరోజు మనం పంట పొలాల్లో వాడుతున్న ప్రతి అగ్రికల్చర్ పనిముట్టు లేకుంటే అగ్రికల్చర్ మిషనరీస్ అంటాము, అలాగే ఆధునిక మిషనరీస్ అనేవి మన ఈ ఇన్స్టిట్యూట్ టెస్ట్ చేయడం జరుగుతూ ఉందండి. ఈ మన ఇన్స్టిట్యూట్ వచ్చి 1983లో స్థాపించబడిందండి. నెక్స్ట్ 4వ ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి అస్సాంలో ఉందండి. దాన్ని నార్త్ ఈస్ట్ రీజియన్ ఫార్మేషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అంటాము. అది విశ్నా చెర్యలో ఉంది. అది 1990లో ప్రారంభించబడిందండి. ఇక్కడ అన్ని రకాలైన అగ్రికల్చర్ పనిముట్లు టెస్టింగ్ చేయబడుతుందండి. అలాగే ఏ పనిముట్లు అయితే వాడుతున్నారో వాటి అవగాహన గురించి రైతులకి, మరియు ఎవరైతే రైతాంగం గురించి తెలుసుకోవాలనుకుంటే వాళ్ళందరికీ కూడా అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉందండి.
1: సార్ బాగా తెలియజేశారు రావు గారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు గార్లదిన్న మండలం ట్రాక్టర్ నగర్ లో ఉండే సదరన్ రీజియన్ ఫార్ మిషనరీ టెస్టింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇది రైతు సోదరులకు మరి ఏమేం సేవలు అందిస్తుందంటారు?
0: ముఖ్యంగా అండి ఈరోజు రైతు సోదరులకి వ్యవసాయ రంగంలో ఎవరైతే ఉత్సుకత అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అలాగే మా ఈ సంస్థలో ముఖ్యంగా ఏ పనిముట్లు అయితే అంటే వ్యవసాయ పనిముట్లు, ఆ వ్యవసాయ పనిముట్లు అలాగే మిషనరీస్ అంటే వ్యవసాయంలో వాడుతున్న ప్రతి మిషన్ కూడాను ఈరోజు మనం హైటెక్ మిషనరీస్ అంటున్నాం, అంటే ఆధునిక పనిముట్లు వాడుతాం జరుగుతుంది. వీటన్నిటిపైన మేము ట్రైనింగ్ ఇస్తూ అంటే శిక్షణ ఇస్తూ ఆ మిషన్ మేము టెస్ట్ కూడా చేస్తున్నామండి, అంటే పరీక్షలు చేస్తా ఉన్నాము. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు సోదరులకి కేవలం నాణ్యతతో కూడుకున్న పనిముట్లే అందించాలని గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం అండి. ఆ ఈ టెస్టింగ్ అనేది మా ఇన్స్టిట్యూట్ లో ఉంది. వాటి ద్వారా మేము వచ్చి నాణ్యత కూడా కనుక్కొని వాళ్ళకి మనం ఇవ్వడం జరుగుతూ ఉందండి.
1: సార్ పీపీ రావు గారు, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రాధాన్యత ఎక్కువైపోయింది, మరి ఆ యాంత్రీకరణ ఆవశ్యకత ఏ విధంగా ఉంటుందంటారు?
0: ముఖ్యంగా అండి భారతదేశం అనేది మనందరికీ తెలిసిన విషయమే వ్యవసాయ ప్రధాన

0: వారంగా తయారైంది కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు ఖర్చు పెరగటం వలన ఈ వ్యవసాయం పైన ఎక్కువగా మగ్గు చూపట్లేదండి. ఇంత చేసుకున్నాక టైంలో మనకి ఆ వ్యవసాయ పని కాకపోవటం, అట్లానే అంత అయ్యాక వర్షాలు రాకపోవటం టైం సరికి, ఈ కారణాల వలన రైతు బాగా నష్టపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటి కారణం ఏంటంటే మనం టైంలో ఏ పని ఎప్పుడు చేయాలో చేయలేకపోవటం వలన ఈ కష్టాలు నష్టాలు రావటం ముఖ్యంగా మన వ్యవసాయంలో చూడటం జరిగిందండి. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు గవర్నమెంట్ ఏం చేసిందంటే వ్యవసాయంలో యాంత్రీకరణ అనేది ఒక ప్రారంభించడం జరిగిందండి. ఈ యాంత్రీకరణ ద్వారా ఇప్పుడు చెప్పే కష్ట నష్టాలు తొలగి మనం వచ్చి బయటపడడానికి ఛాన్స్ ఉంటుందండి.
1: ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలు దొరక్క వ్యవసాయం అనేది తగ్గిపోతూ ఉంది.
0: అవునండి,
1: అందుకనే ప్రభుత్వం వారు యాంత్రీకరణ ప్రవేశపెట్టడం జరిగిందంటారు. డాక్టర్ పిపి రావు గారు, ఏదైతే ఈ దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ ఉందో, ట్రాక్టర్ నగర్ గార్లదిన్న మండలంలో, ఇది రైతులకు మరి ఏమేమి చేస్తూ ఉందంటారు?
0: ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మేము రైతులకు ఈ వ్యవసాయ యాంత్రీకరణ పైన ట్రైనింగ్ అండి, అంటే శిక్షణ, అలాగే టెస్టింగ్ అంటే ఈ వ్యవసాయ పనిముట్లు పైన ఈ పరీక్ష అంటాము టెస్టింగ్ చేస్తూ, అంతేకాకుండా ఈ వ్యవసాయ పనిముట్ల పైన డెమోన్స్ట్రేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉందండి. అయితే ఏ రకమైన అయితే మేము డెమోన్స్ట్రేషన్ ఇస్తున్నాం అనేది ఏంటంటే, ఏ రైతులకైతే ముఖ్యంగా మిషన్ల పైన ఈ వ్యవసాయ యంత్రాలపైన అవగాహన కావాలనుకుంటారో, వాటి గురించి తెలుసుకోవాలనుకుంటారో ఒకసారి మా ఇన్స్టిట్యూట్ తెలిస్తే మేము వచ్చి అవసరమైతే వాళ్ళు ఇంటి దగ్గరికి పోయి, వాళ్ళు ఊరికే పోయి, వాళ్ళ పొలాల్లోనే మేము వచ్చి డెమోన్స్ట్రేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏ రైతు సోదరులు అయితే మన అగ్రికల్చర్ మిషనరీస్ కొనాలనుకుంటారో, కొనే ముందు ఆ మిషన్ ని మేము చెప్పేది ఏంటంటే ప్రాక్టికల్ గా వాళ్ళ వాళ్ళ పొలాల్లో అది సూట్ అవుతుందా లేదా అనేది చూసుకోవడం చాలా అవసరం అండి. ఎందుకంటే మనకున్న కమతాలు గాని అక్కడున్న సాయిల్ గా మట్టి గాని ఒకసారి మీరు తీసుకునే కొనుక్కునే పనిముట్లు మీ పంట పొలాలకు సరిపోకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఆ మిషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాకు ఒకసారి ఫోన్ ద్వారా తెలిపినా మేము ఆ మిషన్ మా ఇన్స్టిట్యూట్ లేకపోయినా మేము దాన్ని అరేంజ్ చేసి మీకు మీ ఇంటి దగ్గరికే వచ్చి మేము దాన్ని డెమోన్స్ట్రేషన్ ఇస్తామండి. అవసరం అనుకుంటే మీ ద్వారానే ఆ మిషన్ నడిపించి ఆ మిషన్ పైన అవగాహన కూడా కల్పిస్తామండి. ఇది డెమోన్స్ట్రేషన్ తాలూకు పార్ట్ అండి. ఈ శిక్షణ భాగంలో ఏ రైతు సోదరులు అయితే మా దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటారో ఆ రైతులకు మేము ట్రైనింగ్ ఇస్తూ ఈ వ్యవసాయ పనిముట్ల పైన, ఇక్కడ వ్యవసాయం అనేసరికి ట్రాక్టర్ అనుకుంటామండి, ట్రాక్టర్ అనుసంధానించే ప్రతి మిషన్ కూడా అండి, ఇప్పుడు హైటెక్ మిషనరీస్ వస్తున్నాయి, పెద్ద పెద్ద మిషనరీస్ వస్తున్నాయి కాబట్టి ఆ మిషన్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తూ వాటిపైన పూర్తి అవగాహన కల్పిస్తూ, ముఖ్యంగా కొంటం ఒకటి పని చేయటం ఒకటండి, కాబట్టి పని చేసే ముందు ఆ మిషన్ ద్వారా పని అయిపోయిన తర్వాత కూడాను ఏ రకంగా మనము కాషన్స్ అంటే వాటిని ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది కూడాను మా ఈ ట్రైనింగ్ లో వాళ్ళు నేర్పిస్తామండి. కొన్నిసార్లు రైతు గాని ఇంట్రెస్ట్ అయితే ఆ మిషన్ పూర్తిగా డిస్మాండ్ చేసి, అంటే ప్రతి పార్ట్ పార్ట్ కూడాను భాగాలను విప్పదీసి వాళ్ళతోనే మళ్ళీ అసెంబ్లీ చేయించి, అంటే వాటితో మళ్ళీ కట్టించి ఆ మిషన్ మళ్ళీ మొదట ఏ రూపంలో ఉండే అదే రూపాన్ని తీసుకొచ్చి వాళ్ళతో మళ్ళీ నడిపిస్తామండి.
1: ట్రైనింగ్ అండ్ టెస్టింగ్
0: ఇక్కడ అండి,
1: అదే పేరు అనేది సార్థకమవుతా ఉంది. సార్, డాక్టర్ పిపి రావు గారు, పురుషులకే కాకుండా మహిళలకు ఏమైనా మీరు ఈ శిక్షణలు ఇవన్నీ ఇస్తూ ఉన్నారంటారా?
0: తప్పనిసరిగా అండి. ఈరోజు మహిళా సోదరీమణులు వచ్చి వ్యవసాయ రంగంలో ఒక మేజర్ పోర్షన్ అండి, మోర్ దాన్ 40% వరకు మహిళా రైతులే ఈరోజు భారతదేశంలో వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారండి. ఈ అమ్మలు ఏంటంటే ఒకప్పుడు వ్యవసాయమే మన భారతదేశానికి బ్యాక్ బోన్ అనేవాళ్ళము, ఇప్పుడు మనకి ఈ మహిళా రైతులు ఒక బ్యాక్ బోన్ గా ఉంటూ టైంకి ప్రతి పని కూడా చేయగలుగుతున్నారండి. అయితే ఇక్కడ ఏంటంటే రోజంతా పని చేయాలంటే ఇవి కొన్ని శ్రమతో కూడుకున్నాయి కాబట్టి వాళ్ళు ఏ పనులు అయితే సులభంగా చేయగలరో అలాంటి ఇంప్లిమెంట్స్ అంటే అలాంటి పనిముట్ల పైన మా ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఇస్తా ఉన్నామండి. ఈ ట్రైనింగ్ వాళ్ళకి కావాలంటే వాళ్ళు ఊరికే పోయి వాళ్ళ ఇంటి దగ్గరే మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉందండి. పల్లెల్లోకే వెళ్లి ఆల్రెడీ మేము గత 10-15 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ పూర్తిగా ఇవ్వడం జరుగుతూ ఉందండి. ఈ ట్రైనింగ్లు ఏంటంటే వాళ్ళ వాళ్ళ పంట పొలాల్లో వాళ్ళ చేతులతోనే ఈ మిషన్ రన్ చేయిస్తున్నామండి. మా ఈ ట్రైనింగుల ద్వారా మేము మహిళా రైతులైనా కాకుండా ఏ రైతైనా మా ఇన్స్టిట్యూట్కి వచ్చినా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి స్టైఫండ్ ఇస్తా ఉన్నామండి. రోజుకి 220 రూపాయలు చెప్పిన
1: శిక్షణ ఇస్తూ స్టైఫండ్ కూడా
0: ఇస్తున్నామండి. అదే గాని వాళ్ళు మా ఇన్స్టిట్యూట్కి వచ్చి మా ఇన్స్టిట్యూట్ లో తీసుకుంటే అక్కడ ఉండటానికి మంచి హాస్టల్స్ ఉన్నాయండి, ఆశలు కూడా పూర్తి

0: పూర్తిగా ఫ్రీ అండి. రైతులైనా కాకుండా ఎవరు వచ్చినా మా దగ్గర ట్రైనింగ్ ఇస్తే మా ఇన్స్టిట్యూట్ లో వాళ్ళకి ఉండటానికి పూర్తిగా ఫ్రీ అండి. అంటే భోజనం అనేది కేవలం వచ్చి నామినల్ ఛార్జ్ ఉంటుందండి.
1: అంటే ఉండడానికి ఫ్రీ, భోజనం మాత్రం కొద్దిగా నామినల్ ఛార్జ్
0: ఉంటుందండి.
1: సార్, డాక్టర్ పిపి రావు గారు, ఇప్పుడు మనము ఈ వికసిత్ భారత్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాము, అలాగే ఏదైతే భారత ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ ఉందో రైతు సోదరులకు కానివ్వండి మిగతా రంగాలకు కానివ్వండి చాలా ఉపయోగాలు సమకూరుస్తూ ఉంది. మరి మీ సంస్థ ఈ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎలాంటి లక్ష్యాలను సాధించిందంటారు?
0: అదే అండి, ఇప్పుడు మీకు తెలిసిన విషయమే, వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ నేషన్, అంటే అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం తీసుకుందాం. మన ప్రభుత్వం వాళ్ళే కాకుండా మన అందరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2047కి మన భారతదేశం ఒక డెవలప్డ్ నేషన్ గా, అంటే అభివృద్ధి చెందిన దేశంగా తీసుకోవాలనేది ఏంటంటే మన అందరి తాలూకా ఉద్దేశం, మన అభిప్రాయం కూడా. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మోర్ దాన్ 70% మనకు వచ్చి ప్రజలు వచ్చేవి పూర్తిగా ఈ వ్యవసాయం పైన ఆధారపడున్నారు కాబట్టి ఈ వ్యవసాయం అనేది మేజర్ పోర్షన్ ఉంది సార్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లటం వలన మా ఇన్స్టిట్యూట్ ద్వారా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల తరగతి ఆదాయం పెంచాలనేది ముఖ్య ఉద్దేశం అండి. అయితే ఇది కేవలం మన యాంత్రీకరణ ద్వారా తప్పనిసరిగా అయి తీరుతుందండి.
1: సార్, డాక్టర్ పిపి రావు గారు, మీ సంస్థ ద్వారా రైతులకు ఏమేమి సేవలు అందిస్తూ ఉన్నారు, అక్కడ ఉండే యంత్రాలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, మీరు ఎలాంటి శిక్షణలు అందిస్తూ ఉన్నారు, ఈ 2047కి వికసిత్ భారత్ అంటే మన భారతదేశము ప్రగతిని ఏ విధంగా సాధించుకోవాలన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో రైతు సేవలో ఎస్ఆర్ ఎఫ్ఎంటి మరియు టిఐ దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ, ట్రాక్టర్ నగర్ గార్లదిన్న మండలం అనంతపురం జిల్లా సంస్థ డైరెక్టర్ డాక్టర్ పిపి రావు గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమర్పించిన ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.

ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 100.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸು ನಿಂದ. ಹುಷಾರು ఎనిమిదైందంటే చాలవుతుంది హుషారు, శ్రోతలకిదే అసలైన జోర్దారు. హుషారులో ఉంటాయి మాటలు శ్రోతలకు, హుషారులో ఉంటాయి పాటలు శ్రోతలకుంటాయి మాటలు. శ్రోతలు కోరుతారు పాటలు, ఆర్జేలు అడుగుతారు మాటలు. పోన్ గంటసేపు పాటలుంటాయి దండిగా, మీరంతా వినాలి మనసు నిండిగా. మీరు కూడా గిట్లా చెప్పాలనుకుంటే 0873 కోర్ నెంబర్ని జత చేసి 2950821 నంబర్కు ఫోన్ కొట్టి ఆర్జే సురుకుంటి మమతతో మాట్లాడచ్చు. శ్రోతలు, ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా హెడింగ్లీ క్రికెట్ మైదానంలో జరిగే ఇండియా నెదర్లాండ్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం కల్లి. ఇది 100.2 ఎఫ్ఎం రేడియో సెట్లపైన వింటున్నారు. హుషారు కార్యక్రమంలో పాటలు న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ పైన ఇందాం. హుషారులో ముందుగల్లా జైలర్ గారి అబ్బాయి చిత్రంలోని ఈ పాట మీకోసం.

ఇది మన భాష మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరింటున్నారు హుషార్లో హుషారైన పాటలు. శ్రోతలకి హుషారు కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటున్నా అయితే 0807 3 2 కోడ్ నెంబర్ని జత చేసి 2 3 0 0 8 1 2 9 5 0 8 1 నెంబర్కు ఫోన్ కొట్టండి. ప్రభుత్వం మన ఇంటి చుట్టుపక్కల సీసీ రోడ్డు కానీ కల్వర్ట్లు కానీ నిర్మిస్తుంటుంది. అవిటికి నీళ్ళు ఎక్కువ వస్తే గట్టి పడతాయి, ఎక్కువ కాలం ఆగుతాయి. సమయానికి నిర్మించిన వాళ్ళు నీళ్లు పోయడం కొంచెం వెనుక ముందు అవుతుంది. కాబట్టి నిర్మించిన వాళ్ళే నీళ్లు పోయాలా నాకెందుకులే అనుకోకుండా మన ఇంటికి దగ్గరున్న సీసీ రోడ్డుకు కానీ కల్వర్టుకు కానీ సాధ్యమైన కాడికి మన నీళ్లు పోస్తే మన పరిసరాలు శుభ్రంగా ఉండడమే కాకుండా అవి ఎక్కువ కాలం ఆగుతాయి.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. మీ పేరు, ఊరు?
1: నమస్తే మేడం, బాగున్నారా?
0: బాగున్నాం.
1: చిత్తూరు జిల్లా కుప్పం నుండి మాట్లాడుతున్నాను.
0: చిత్తూరు జిల్లా
1: కుప్పం.
0: కుప్పం, ఓకే. చెప్పండి, మీ పేరు?
1: బాలసుబ్రహ్మణ్యం.
0: బాగున్నారండి. హలో బాలసుబ్రహ్మణ్యం గారు, హలో, వినిపిస్తుందా? హలో, హలో, బాలసుబ్రహ్మణ్యం గారు, మీ ఫోను సరిగ్గా వినిపిస్తలేదు. మరొకసారి ప్రయత్నించండి. శ్రోతలు, మీరు ఫోన్ చేసినప్పుడు మీ సిగ్నల్ సరిగ్గా ఉంది లేని కొంచెం చూసుకొని మాట్లాడండి.

ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని జీవితంలో మీకేం కావాలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? ఇప్పటి వరకు చేయకపోతే ఇవ్వాలనే పని చేయండి. ఒక దీర్ఘకాలిక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. దాన్ని సాధించేందుకు ప్రణాళిక రూపొందించుకోండి. వచ్చే 3 నెలల్లో 12 నెలల్లో ఎక్కడి వరకు చేరుకోవాలో నిర్ణయించుకోండి. మీకు భయం కలిగించే అంశాల జాబితాను సిద్ధం చేసుకోండి. భయాలను అధిగమించే కార్యాచరణకు శ్రీకారం చుట్టండి. వంశానికొక్కడు చిత్రంలోని ఈ పాట మీకోసం.

ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరింటున్నారు హుషారులో హుషారైన పాటలు. శ్రోతలు, ఈ హుషారు కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటున్నా అయితే 2950 81 2301 ఈ రెండు నంబర్ల కలి దేనికైనా ఒకదానికి 0872 కోర్ నంబర్ని జత చేసి ఫోన్ చేయొచ్చు. తొలకరికే పత్తి విత్తనాలు పెట్టకుండా కొంచెం వానలు మంచిగా పడ్డాకనే భూమి మంచిగా దడిసినాకనే పత్తి విత్తనాలు పెట్టినట్లయితే మంచిగా మొలకెత్తుతాయి. అయితే పత్తిని అధిక సాంద్ర పద్ధతిలో పెడితే మంచి దిగుబడులు వస్తాయి. అధిక సాంద్రత అంటే పత్తిని దగ్గర దగ్గరగా పెట్టడం అన్నమాట.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే. మీ పేరు, ఊరు?
1: నా పేరు పుల్పాటి వెంకటేష్. మరినాడు ఫోన్ చేసిన మేడం. మమత గారు బాగున్నారా? ఆర్టీ గారు
0: చాలా చాలా బాగున్నాం.
1: చాలా బాగున్నాం. షో బాగా చేస్తుంటారండి మా మమత గారు.
0: ధన్యవాదాలండి.

0: మీ షో వింటుంటే మన శ్రోతలకు కూడా మంచి ఇంపాక్ ఇస్తున్నారు. మీరు మన తెలంగాణ యాత్రలో మాట్లాడుతున్నారు మేడం, మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియదు మేడం. ఇలాంటి షో చేస్తుంటే మా లాంటి శ్రోతలు కూడా మంచి అలరిస్తున్నారు మేడం.
1: ఏం చేస్తారండి వెంకటేష్ మీరు?
0: అవును మేడం.
1: మీరు ఏం చేస్తారు?
0: మేము టైలరింగ్ ఇంద్రగారు వర్క్ చేయడం, మహబూబ్నగర్ లో మాది పాత షాప్ ఉంటది. మా శ్రోతలకు ఆదిలాబాద్ శ్రోతలకు ఇంత ముందు పట్టమైన నేను వారానికి కాకుండా 15 రోజులకు ఒకసారి కాల్ చేస్తుంటా మేడం. మీ ఆదిలాబాద్ అంటే నాకు చాలా అభిమానం మేడం.
1: ధన్యవాదాలు.
0: పాత పాటలు వేస్తారు, నేను చాలా సీనియర్ శ్రోతను, నా ఏజ్ 55 ఉంటది మేడం. నాకు మీ ఆర్జే వాళ్ళు మా మన నత్తమ్మ మేడం, మమత, ఇంకా మన అశోక్ సార్, వీళ్ళందరూ నాకు బాగా మంచిగా గుర్తింపు గుర్తు అంటే మన గుర్తుపడతారు మేడం. అయితే మీకు షో బాగా చేస్తుంది, నాకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం మమత గారు. మీరు మాటలు మధ్య మధ్యలో కూడా కొన్ని సందర్భం దక్కట్లో మాట్లాడుతున్నారు, చెప్తున్నారు శ్రోతలకు, అది కూడా కొద్దిగా ప్రిపేర్ అవుతున్నాము మేము. మంచిగా చేస్తుంటారు మేడం.
1: మీరు కూడా చెప్పచ్చు వెంకటేష్.
0: ఏంటి మేడం?
1: ఏదైనా విషయాలు మాట్లాడచ్చు మాటలు.
0: అవును గాని ఈ రోజు అయితే నేను నేను కోరిన పాట కొద్దిగా వాడాలని ఇచ్చిస్తాను మేడం.
1: తప్పకుండా.
0: అదే అదే అదే నా మ్యాటర్ ఇప్పుడు. అయితే నేను రాజ్ కుమార్ లోని పాట వాడతాను మేడం. చెల్లి మనసే శివధనుస అయినది, తొలుసు పులవసమైనది, వల్లపు వస్తరమైనప్పుడు జలపన్నని నీది, ఒక బాణం ఒక బాగన్నది, శివ శ్రీరాముని శిరవశమైనది, శ్రీవారు ఆవరమందిస్తే తిరులన్నీ నావి, తొలుచు కవినీయే మరు జన్మవు నీవి, తుదిదాకా నువ్వే మరు జన్మవు నీవే, జానకి కలగనలేదు రాముని కతికాగలనని ఏనాడు, రాముడు అనుకోలేదు జానకి కతికాగలనని ఆనాడు. ఇది మేడం పాట.
1: తప్పకుండా వినిపిస్తానండి, వినేసేయండి.
0: ఓకే, థ్యాంక్ యూ మేడం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారులో హుషారైన పాటలు. శ్రోతలు, ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2026లో భాగంగా హెడింగ్లీ క్రికెట్ మైదానంలో ఇండియా నెదర్లాండ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం కలి. ఇది 100.2 ఎఫ్ఎం రేడియో సీట్లపైన వింటున్నారు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పైన హుషారులో హుషారైన పాటలు వింటున్నారు. మీరు ఎలాంటి వారితో గడపాలంటే గొప్ప లక్ష్యం ఉన్నవారితో సన్నిహితంగా మెలిగితే మీలోనూ ఆ స్ఫూర్తి రగులుతుంది. అందుకే ఎల్లప్పుడూ మీకన్నా పెద్ద లక్ష్యాలు ఉన్నవారితోనే ఎక్కువ గడపండి. మీరు జీవితంలో విజయం సాధిస్తారు.

వేసవికాలం అనగానే మనకు గుర్తుకొచ్చేటి మామిడి పండ్లు, మల్లెపూలు, ఎండలు కూడా అనుకోండి, అది వేరే విషయం. మల్లెలు ఎంతో కమ్మదనాన్ని, చల్లదనంతో పాటు ఆడవారి కొప్పులో అందాన్ని కలిగిస్తాయి. అలాంటి మల్లెపూలని మనమే కాదండోయ్, ఈ హీరోయిన్ కూడా ఆస్వాదిస్తుంది. మీరే వినండి.

ఇంకింతటితోని ఈ ఎల్లటి హుషారుకు టాటా చెప్పేద్దాం. రేపు రాత్రి 8 గంటలకు హుషార్లో హుషారైన పాటలు వినిపిస్తారు మా రేడియో నిస్తాం. ఇంకా రాత్రి 10:30కు మధురిమలో హాయైన పాటలు వినొచ్చు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్ల సమాచార సంధ్య. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ ఢిల్లీ కేంద్రం కలిపిందాం.

0: ആകാശവാണി ആദിലാബാദ് വന്ദപ്പായം 2 FM മനസ്സ് നീണ്ട. ICC മഹിളല T20 പ്രപഞ്ചകപ്പ് 2026 ഭാഗംഗാ ഹെഡിംഗ്ലി ക്രിക്കറ്റ് മൈതാനംലോ ഇന്ത്യ നെതർലാൻഡ് ജട്ല മധ്യ ജരിഗേ ക്രിക്കറ്റ് മ്യാച്ച് പൈ ഹിന്ദി ഇംഗ്ലീഷ് ഭാഷല്ലോ വ്യാഖ്യാനം ഡൽഹി കേന്ദ്രം കല്ലി. ఇది 100.2 FM రేడియో సెట్ల పైన. ఇక మిగతా కార్యక్రమాలని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై వినొచ్చు. ఇది మన భాష మన యాస మన FM ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. నవలతో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 46వ భాగం విందాం. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివి వినిపిస్తున్నారు సుమనస్పతి రెడ్డి.
1: రామరాజు దగ్గర నుంచి నాకు కబురా? ఏం జరుగుతోంది అసలు? సరే తీసుకురా అన్నాడు బ్రేకన్. బారిక లోపలికి వచ్చి వంగి వంగి దండాలు పెట్టి చిన్న చీటీ అందించాడు వినయంగా. మడత విప్పి చూశాడు బ్రేకన్. కలెక్టర్ బ్రేకన్కి, నేను అడ్డతీగలకు 2 మైళ్ల దూరంలోనే ఉన్నాను. పోలీస్ స్టేషన్ను కొడతాను. మీరు తలబడ్డానికైనా రావచ్చు, మాట్లాడ్డానికైనా రావచ్చు. అల్లూరి శ్రీరామరాజు. బ్రేకన్ చేతులు వణికిపోవడం స్పష్టంగా తెలుస్తోంది. సరే నువ్వు పో అన్నాడు బ్రేకన్ బారికను. బ్రతుకు జీవుడా అన్నట్టే వెళ్లాడతడు.
2: ఈపాటికి అడ్డతీగల చేరిపోయే ఉంటాడు. స్టేషన్ మీద దాడి జరిగిపోయి కూడా ఉండొచ్చు. తల పట్టుకొని కూర్చుంటూ అన్నాడు బ్రేకన్. 2 నిమిషాలు మౌనం. అడ్డతీగలలో ఎవరు ఉన్నారు? అప్పుడు అడిగాడు బ్రేకన్. సబ్ ఇన్స్పెక్టర్ షెర్లాక్, హెడ్ కానిస్టేబుల్ అడ్డాల సుబ్బారావు, 6 పోలీసులు, 10 రిజర్వు దళ సభ్యులు. ఇంతే అన్నాడు పంతుడు. ఒక సార్జెంట్ని, 40 రిజర్వ్ పోలీసుల్ని రాజమండ్రి నుంచి అడ్డతీగలకు పంపమని డాసన్కి నా పేరు మీద సమాచారం పంపించు ఆదేశించాడు బ్రేకన్. ఇప్పుడు సమాచారం పంపితే రేపటి కదా బలగం వచ్చేది, ప్రయోజనం ఏమిటి సార్ అన్నాడు పంతులు. పంపించమని చెప్తున్నాను, పంపించు గట్టిగా అరిచాడు బ్రేకన్. ఎస్ సార్, ఇప్పుడే వెళ్తున్నాను సార్ అంటూ నిష్క్రమించాడు పంతులు. దుశ్చర్తి ముఠాదారు చెక్కలింగన్న ధోరణి కూడా అతడి మనుషులతో అటతీకలకు నేను రమ్మన్నానని చెప్పు. మనవంతు ప్రయత్నం మనం చేద్దాం అన్నాడు బ్రేకన్. ఒక్కడు బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు గదిలో. గదిలో ఉండాలన్నా భయమే, బయటికి వద్దామన్నా భయమే. రాత్రి 10 గంటల వేళ. హఠాత్తుగా తుపాకులు పేరాయి అడ్డతీగల పొలిమేరల్లో. బలగాలను తరలించుకోవడానికి వైరుపక్షానికి చాలినంత అవకాశం ఇస్తున్న తీరులో రాత్రి 10 గంటల వేళ శ్రీరామరాజు తన దళంతో అడ్డతీగల్లో అడుగుపెట్టాడు. ఆ విషయాన్ని ప్రకటిస్తూనే తుపాకులు మోగాయి. రామరాజు

0: దళానికి ఎదురుపడితే విధులు నిర్వహించడం సంగతి అలా ఉంచి ఏదో విధంగా ప్రాణాలు దక్కించుకోవడానికే ప్రయత్నించండంటూ అనధికారికంగా వచ్చిన సమాచారాన్ని మొదట ఇక్కడే అమల్లో పెట్టినవాళ్లు స్టేషన్లో ఉన్న 6 పోలీసులు. తుపాకుల మోత వినగానే స్టేషన్ విడిచి పారిపోయారు. వాళ్ల వెంటే 2 రిజర్వ్ పోలీసులు వెళ్లిపోయారు. తరువాత షెర్లాక్ కూడా ఎటో పారిపోయాడు. అప్పటికే మూటకట్టి ఉంచిన తూటాలతో ఆ తరువాత అడ్డాల సుబ్బారావు పలాయనం చిత్తగించాడు. నేరుగా వెళ్లి ఒక పూటగూళ్లమ్మ ఇంటిలో నక్కాడతడు. చెక్క లింగన్న దొర అట్టహాసంగా 50 వచ్చాడు. పోలీసులు పారిపోవడం చూసి లింగన్న దొర వెంట ఉన్నవాళ్లు కూడా క్షణం ఆలస్యం చేయలేదు. ఒక్కడే మిగిలిపోయాడు లింగన్న దొర. పాత ఆసుపత్రి పక్కనే బిక్కుబిక్కుమంటూ నక్కి కూర్చున్నాడు. పోలీస్ స్టేషన్ ముందుకే వచ్చింది కొండదళం. మళ్లీ తుపాకులు పీల్చింది. దగ్గర దగ్గరగా 90 ఉన్నారు. లోపల వెతకవలసిన అవసరం లేదు అన్నాడు రామరాజు. ఆయన అంతరంగాన్ని అర్థం చేసుకున్నాడు గంతన్న. 70 నడిచి డస్సిపోయి ఉన్నారు సభ్యులు. దారిలో మల్లవరం మామిళ్ల గ్రామంలో తేనెల మద్ది అని పిలిచే చెట్టు కింద కొంచెంసేపు సేదదీరారు అంతే. అంతా గబగబా మూటలు విప్పుకొని అన్నం తిని స్టేషన్ అరుగుమీదే గొంగళ్లు కప్పుకొని నిద్రకు ఉపక్రమించారు. రామరాజు, గంతన్న, పడాలు, మల్లు, ఎర్రేసు స్టేషన్ లోపల కూర్చున్నారు విశ్రాంతిగా. అప్పుడు వినమ్రంగా వచ్చి రామరాజు ఎదురుగా నిలబడ్డాడు ఆ మనిషి.
1: ఎవరో అడిగాడు ఎర్రేసు.
0: నా పేరు నాకిరెడ్డి రుద్రయ్య, మొనసబుని, కలెక్టర్ దొర పంపించాడు అన్నాడతడు.
1: ఏమిటి పని
0: అన్నాడు మల్లు. ఇక్కడ రాజుగోరు ఉన్నారో లేదో చూసి రమ్మన్నారు కలెక్టర్ దొర అన్నాడు రుద్రయ్య.
2: ఉత్తరంలో రాసినట్టే కొండదళం వచ్చింది. రామరాజు కూడా వచ్చాడు. స్టేషన్ మీద దాడి కూడా జరిగింది. స్టేషన్లో ఎవరూ మిగల్లేదు. అంతా పారిపోయారు. మీ రాక కోసం, అంటే బ్రేకన్ రాక కోసం ఇక్కడ వేచి ఉన్నామని చెప్పు అన్నాడు రామరాజు.
0: చెత్తం అన్నాడు రుద్రయ్య.
2: అడుగు వేయబోతుండగా మళ్లీ అన్నాడు రామరాజు.
1: చూడండి మున్సబు గారు, రేపు మధ్యాహ్నం, అంటే 16/1922 మధ్యాహ్నం వరకు పైడిపుట్టలోనే ఉంటానని కూడా కలెక్టర్కు తెలియజేయండి అన్నాడు రామరాజు.
2: తను వచ్చిన సైకిల్ మీదే వెంటనే బయలుదేరాడు రుద్రయ్య. అప్పటికి రాత్రి 11:30 అవుతోంది. అర్ధరాత్రి 2 వేళ. తలుపు చప్పుడైతే కొంచెంసేపు భయపడ్డాడు బ్రేకన్. మునసబు అని తెలుసుకుని తలుపు తీశాడు.
1: రామరాజు వచ్చాడా అడిగాడు దర్పంగా బ్రేకన్.
0: అక్కడే ఉన్నాడు దొరా
2: అన్నాడు రుద్రయ్య.
0: ఏమన్నాడు
2: అన్నాడు. కొంచెం దర్పం తగ్గింది.
0: స్టేషన్లో అంతా పారిపోయారు. ఇంకా కలెక్టర్ గారు వస్తే మాట్లాడతాను. ఆయన కోసమే ఎదురుచూస్తున్నానని చెప్పారండి రాజుగోరు. ఇప్పుడు కాకపోతే రేపు పైడిపుట్టలో ఉంటాట. అక్కడికొచ్చి మాట్లాడినా సరే అన్నారండి చెప్పాడు మునసబు.
1: రేపు పైడిపుట్టలో ఉంటాడా? సరే, ఇంత రాత్రి ఇప్పుడేం చేస్తావు?
0: నువ్వెళ్ళు
2: అని తలుపులు బిడాయించాడు బ్రేకన్. మరునాడు డాసన్ ప్రత్యేక రిజర్వుతో కాకినాడ నుంచి హుటాహుటిన వచ్చాడు. అప్పటిదాకా బ్రేకన్ అతిథి గృహాన్ని వీడి రాలేదు. పోలీస్ స్టేషన్ వైపు చూడలేదు. పారిపోయిన షెర్లాక్ స్టేషన్కు తిరిగి వచ్చాడు. జరిగిందేమిటో చెప్పాడు ఆ ఇద్దరికి. అక్కడే గంటల తరబడి తర్జన భర్జనలు పడ్డారు. పైవాళ్లు కిందివాళ్ల మీద అరిచారు. అడ్డతీగలకు 3 ఉంది పైడిపుట్ట. రామరాజు అక్కడే పెద్దేరులో స్నానం చేశాడని, తపస్సు కొండమీద కాళిక గుడిలో పూజ కూడా చేశాడని కబురు వచ్చింది. ఆ సంగతే తెలియనట్టు వ్యవహరించారు అంతా. ద్వారబంధాల చంద్రయ్య ఉద్యమం కాలంలో 3 తగలబడిన స్టేషన్ అది. ఇప్పుడు అగ్గిపుల్ల కూడా గీయకుండానే రామరాజు అధికార యంత్రాంగం పరువును ఈ స్టేషన్లోనే దగ్ధం చేశాడు. అడ్డతీగల పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన 4, అంటే 19 తెలతెల వారుతుండగా శ్రీరామరాజు దళం రంపచోడవరంలో ప్రవేశించింది. ఊరికి 3 మైళ్ల దూరంలో ఉన్న జలపాతం దగ్గర మొదట ఆగాడు రామరాజు. తూర్పు కనుమలలో నుంచి సూర్యుడు ఉదయిస్తున్నాడు. పాలు పోస్తున్నట్టు కొండల్లో ఒక రాయి మీద నుంచి మరో రాయి మీద కూరుకుతోంది జలపాతం. దట్టమైన అడవి, ఎర్రటి వేకువ వెలుతురును పచ్చటి ప్రతి ఆకు నిశ్చలంగా నిశ్శబ్దంగా ఆస్వాదిస్తున్నట్టే ఉంది. ఎక్కడో ఏదో శాఖ మీద పక్షి గొంతెత్తిందప్పుడు ఒక లిప్త తరువాత దానికి జవాబుగా మరో పక్షి గొంతు పలికింది. జలపాతం కిందే స్నానం చేశాడు రామరాజు. అక్కడే అర్ఘ్యమిచ్చాడు సూర్యభగవానుడికి. అక్కడికి కొద్ది దూరంలోనే ఉంది మడుగు మల్లేశ్వరస్వామి ఆలయం. ఎంతో పురాతనమైనది. అక్కడికి కూడా వెళ్ళి దండం పెట్టుకున్నాడు. విభూతి తీసుకుని నుదుట రాసుకున్నాడు. అంతదాకా ఓపికగా వేచి ఉన్న ఒక స్థానికుడు శుభ్రంగా తోమి కాగబెట్టిన ఆవుపాల చెంబు అందించాడు భక్తిగా. 300 మంది ఉన్నారు వెంట. చెయ్యాలని అనిపించిన వాళ్ళు స్నానాలు చేశారు. ఒక పక్క ముదురుతున్న చలి, చాలా చల్లగా ఉంది వాతావరణం. వణుకుతూనే చాలామంది మునిగివచ్చారు. బాగా వెలుగు వచ్చేసింది. అప్పుడే వంటలు కూడా మొదలయ్యాయి. గంట తరువాత రామరాజు తప్ప అంతా భోజనం చేశారు. ముందు చెప్పిన ప్రకారం ఎర్రేసు మల్లుదొరా వెళ్లి రంపచోడవరం తహసీల్దార్ అప్పల నరసయ్య పంతులను తీసుకుని వచ్చారు. అప్పల నరసయ్య పంతులు భక్తిపరాయణుడు. స్నానం చేసి పూజాదికాలు ముగించినట్టున్నాడాయన. నుదుట విభూతిరేఖలు, భ్రుకుటి మధ్య కుంకుంబొట్టు, ఎర్రని ఖద్దరు నిక్కరు, దానిమీద ఎర్రటి ఖద్దరులాల్చి ధరించి ఉన్నాడు రామరాజు. కాళ్లకు పోలీసు బూట్లు, పైన ఒక నల్లటి గొంగడి కప్పుకొనున్నాడు. మెడలో పోలీసులు తగిలించుకునే తూటాల క్రాస్ బెల్ట్ ఉన్నట్టు అర్థమవుతోంది. నమస్కారం తహసీల్దారు గారు అన్నాడు రామరాజు నవ్వుతూ. మీకు దివ్యదృష్టి ఉందని, మాయలు మంత్రాలు తెలుసునని జనం అనుకుంటున్నది నిజమేనన్నమాట అన్నాడు పంతులు. అదేం అలా అంటున్నారు అన్నాడు రామరాజు నవ్వుతూనే. నేను వచ్చింది తహసీల్దార్ హోదాలోనే మరి అన్నాడు పంతులు. పక్షుల కలకలారావాలు, ఆగి ఆగి వీచే గాలి ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి. వీటితో జలపాత శబ్దం కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తోంది. అక్కడే నడుస్తూ మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. అంటే మీరు ఇప్పుడు ఘనత వహించిన కలెక్టర్ బ్రేకన్ దొరవారి ప్రతినిధిగా వచ్చారన్నమాట అన్నాడు రామరాజు. అంతే మరి, ఈ మాటలకేం గాని, ఎలా ఉన్నారు మీరు? పైడిపుట్ట నుంచి వెళ్ళాక మళ్ళీ ఇదే మిమ్మల్ని చూడటం నిజంగా చాలా సంతోషం రామరాజు గారు, 2 చేతులు పట్టుకుని అన్నాడు పంతులు. అక్కడ అడ్డతీగల పోలీస్ స్టేషన్లోనూ ఇద్దరికీ బాగా పరిచయం. పైగా ఫజలుల్లా ఖాన్ పరిచయం చేశాడు. మీ వంటి వారి అభిమానం, దైవానుగ్రహం, చాలా బాగున్నాను. మీరు ఉత్తములు, నిజాయితీపరుడు. ఆ తెల్లజాతికి కొంచెం వాస్తవాలు చెప్పకూడదా? సలహా ఇస్తున్నట్టే అన్నాడు రాజు. నా ఉద్యోగం ఉండాలా? నవ్వుతూ అన్నాడు పంతులు. స్వాతంత్రం వచ్చాక గాంధీగారు మీ ఉద్యోగం మళ్లీ మీకే ఇస్తారులేండి నవ్వుతూనే బదులిచ్చాడు రామరాజు. రామరాజును అనుసరించాలంటే ఇప్పటికీ భయంగానే ఉంది పోలీసులకు. ముఖ్యంగా తెల్ల అధికారులు బయటికి రావాలంటేనే హడలిపోతున్నారు. కానీ రామరాజు కదలికలు కావాలి, ఏం చేస్తున్నాడో కావాలి. అందుకే నర్సయ్య పంతులు వంటి వారిని ప్రయోగిస్తున్నారు. నిన్న జాన్ సేనాని వచ్చాట కదా అడిగాడు రామరాజు. అవును వచ్చాడు. మీరు వస్తున్నారని 15 రోజుల నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. అయినా నిన్ననే పటాలంతో దిగాడు. ఎంత నవ్వొచ్చే సంగతంటే రిజర్వు దళాల చేత తాలూకా ఆఫీసులో ఫైళ్లన్నీ సర్దించి వాటిని రాజమండ్రి పంపారు. పోలీస్ స్టేషన్లో ఆయుధాలు ఖాళీ చేయించి ఎక్కడికో పట్టుకెళ్లారు. రాక ఏం చేస్తాడు? మిమ్మల్ని సజీవంగా పట్టుకోమని కలెక్టర్ దొరవారి ఆదేశం మరి చెప్పాడు పంతుడు. నేను ఇక్కడ ఉన్నట్టు, మీరు వచ్చినట్టు ఈ పాటికి తెలిసుండాలి. రాడేం మరి ప్రశ్నించాడు రామరాజు. అతడు వచ్చింది నిజంగా మిమ్మల్ని అరెస్టు చేయడానికి కాదని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని ప్రభుత్వం భయపడుతున్నట్టు, వెంటాడుతున్నట్టు, ప్రజల్లో ఒక భావన భయం పెంచడానికే వచ్చాడు అన్నాడు పంతుడు. అంటే ఈ సాచివేత ఈ వెనుకడుగు ఒక వ్యూహమేనంటారు. ఒక్క నిమిషం మౌనం.

తర్వాత అన్నాడు రామరాజు. సరిగ్గా గ్రహించారు రామరాజు గారు. నేనొకటి అడగనా, ఈ ప్రయాణం ఎక్కడికి? రాజ్యాన్ని స్థాపిస్తామని చెబుతున్నారని విన్నాను, సాధ్యమా? మీ వంటి వారు కూడా భ్రమలు కల్పిస్తే పరిణామాలు వికృతంగా ఉండవా? సూటిగా అడిగాడు పంతుడు.

0: ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చరిత్ర కనవల ధారావాహిక పఠనం 46వ భాగం అది. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివినది సుమనస్పతి రెడ్డి. రేపు రాత్రి 9:30 బాసరుచులు. ప్రముఖ రచయిత హీరాలాల్ మోర్యా వచనరచన నుండి ఓ ఖండిక. ప్రముఖ కవి మలయశ్రీ కవితా పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండ.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈ రోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండ. శ్రోతలు, ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 2026లో భాగంగా హెడింగ్లీ క్రికెట్ మైదానంలో ఇండియా నెదర్లాండ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం కల్లి. ఇది 100.2 ఎఫ్ఎం రేడియో సెట్లపైన వింటున్నారు. ఇక మిగతా కార్యక్రమాలని న్యూస్ ఆన్ ఏఆర్ యాప్పై వినొచ్చు. ఇప్పుడు చెవికెంపు. గణేష్ కుమరేష్ స్వరరచనలు విందాం.

రేపురాత్రి 9:40 ఫిల్మీ కానీ హిందీ సినిమా పాటలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మావ గుడిహత్నూర్ మండలం పూర్ణగూడ గ్రామానికి చెందిన సెడమగి రాముడు బృందం వినిపించే గిడాం రామ్జీరాజు కథగానం మొదటి భాగం విందాం.

గుడిహత్నూర్ మండలం పూర్ణగూడ గ్రామానికి చెందిన సెడ్మకి రాముల బృందం వినిపించిన గిడాం రామ్జీరాజు కథగానం మొదటి భాగం అది. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్లీ మళ్లీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. రేపు రాత్రి 10 గంటలకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం పండిత్ హరిప్రసాద్ చౌరాసియా వేణుగానం వినొచ్చు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ఐసిసి మహిళల T20 ప్రపంచ కప్ 2026లో భాగంగా హెడింగ్లీ క్రికెట్ మైదానంలో ఇండియా నెదర్లాండ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం కల్లి. ఇది 100.2 FM రేడియో సెట్లపైన వింటున్నారు. ఇప్పుడు న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ పైన మధురిమలో హాయ్ అయిన పాటలిందాం. తెల్లవారుజామున దూరంగా దేవాలయంలో జరిగే మేలుకొలుపు, సేవ నేపథ్యంలో మందరంగా వినిపించే నాదస్వరం మనసుకు హాయినిస్తుంది. ఇక ఇప్పటి సంధి హాయైన పాటలింటూ హాయిగా నిద్ర వండి నేను మీ రేడియోసకి సురుకుంటి మమత. ఇప్పటి మధురిమల మంచి మాటలు వింటూ హాయైన పాటలిందాం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు మధురిమలో హాయ్ అయిన పాటలు. కూరగాయలు తూచి కూరగాయలు తూచే త్రాసుపై ఒక ఈగ కూర్చుంటే పెద్దగా తేడా ఉండదు, కానీ అదే ఈగ బంగారం తూచే త్రాసుపై కూర్చుంటే దాని విలువ 1000 రూపాయలు అవుతుంది. మనం ఎక్కడ కూర్చుంటాం, ఎవరితో కూర్చుంటాం, మన విలువ కూడా అదే ఆధారంగా నిర్ణయించబడుతుంది.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమలో హాయైన పాటలు. మనసును ఎప్పుడు ఏది జరిగినా మంచికే అని అనుకునేలా సిద్ధం చేసుకోవాలా. ప్రతి దాంట్లో మంచినే చూడగలగాలి, అప్పుడే మనశ్శాంతిగా బ్రతకగలుగుతాం. అట్లా కాకుండా ఇదెందుకు ఇలా ఉంది, అదెందుకు అలా జరిగింది అని ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న చోటే ఆగిపోతూ మనశ్శాంతిని కోల్పోతాం. కొన్ని మార్చుకోవాలా, కొన్ని మర్చిపోవాలా, కొన్ని వదులుకోవాలా, కొన్ని వద్దు అనుకోవాలా. గడిచిన కాలాన్ని అక్కడే వదిలేయాల, జ్ఞాపకాలుగా వెంట తీసుకొని రాద్దు. ఇవన్నీ వేస్తేనే మన జీవితం ప్రశాంతంగా ఉంటుందేమో.

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా హెడింగ్లీ క్రికెట్ మైదానంలో ఇండియా నెదర్లాండ్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో వ్యాఖ్యానం సమాప్తం. మధురిమలో ఆయన పాటల్ని 100.2 FM రేడియో సెట్ల ఇంకా న్యూస్ అండ్ ఏఐ యాప్ పై వినొచ్చు.

నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట నీ భవిష్యత్తును రాసే ఒక కలం లాంటిది. నాకు రాదు, నేను చేయలేను, నా దగ్గర లేదు అని అనడం ఆపే. ఎందుకంటే విశ్వం ప్రతిదానికి తదాస్త అంటది. నీ గురించి నువ్వు ఆలోచించే విధానాన్ని మార్చుకో. విజయం నా వెంటే ఉంది, సమృద్ధి నాలోనే ఉంది, అద్భుతాలు నా జీవితంలో సాధ్యమే అని లోతుగా విశ్వసించు. నీ నమ్మకం నీ వైబ్రేషన్ని మారుస్తుంది. నీ వైబ్రేషన్ని నీ ప్రపంచాన్ని మారుస్తుంది. నీ అంతరంగంలోని శక్తిని తక్కువ అంచనా వేయకు.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమ హాయైన పాటలు. నువ్వు దేని గురించి ఎక్కువగా మాట్లాడితే దాన్నే నీ జీవితంలోకి ఆహ్వానిస్తావు. నీ కష్టాల గురించి పదే పదే చెప్తే నీ కష్టాలే మిగులుతాయి, కానీ నీ విజయాల గురించి నమ్మకంగా ఊహించుకుంటే విజయమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. విశ్వం నీ మాటలను కాదు, నీ మనసులోని భావాలను మాత్రమే వింటుంది. నీ ఆలోచన తీరును మార్చుకో, నీ ప్రపంచమే మారుతుంది.

ఇంతటితో ఈనాటి మధురిమ సమాప్తం. రేపు రాత్రి 10:30 మధురిమలో హాయన పాటలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 11:10 కావస్తుంది. మరి కాసేపట్లో కేంద్రంలోని ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం కలిగి ఇందాం.

వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోజు కొంచెం ఎండగా ఉండే. గడిచిన 24 గంటల ఉష్ణోగ్రత 39 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 29 డిగ్రీలుగా ఉండే. ఇక రాగల 24 గంటల వరకు ఎక్కువ ఉష్ణోగ్రత 38 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. గాలి గంటకు 14 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ 43% ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండకపోవచ్చు.

రేపటి కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. రేపొద్దుగల ఏడుగోటి 15 నిమిషాలకు అంబటాల సంగతులలో పానంపదిలం క్యాన్సర్ వ్యాధి లక్షణాలు జాగ్రత్తలు, ఆదిలాబాద్ వైద్యుడు డాక్టర్ శిరీష్తో ముచ్చటి నచ్చు. ఇంకా న్యాయం చట్టం, మహిళా రక్షణ చట్టాలు అవగాహన, మహిళా న్యాయవాది శ్రీ రజితారెడ్డితో ముచ్చటి నచ్చు. తెలంగాణ కథానిక స్థానికత, తెలుగు అధ్యాపకులు డాక్టర్ మట్ట సంపత్ కుమార్ రెడ్డి ప్రసంగమే నచ్చు.

రేపరాత్రి 7:15 ఒకేసారి వాండ్ల పత్తి పంట తొలి దశలో చేపట్టవలసిన చర్యలు. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ తమ్ము చెట్టునొచ్చు. ఇంకా గొర్రెలు మేకల సంరక్షణ గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం నాకతాండ గ్రామానికి చెందిన జాదవ్ నందుతో ముచ్చటి నచ్చు.

ఆకాశవాణి సమయం 11:41 దాటి 40 సెకండ్లు. ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి 100.2 ఎఫ్ఎం బ్యాండ్ లో, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ లైవ్ యాప్ లో రేపు ఉదయం 5:55 కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.